శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 8వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 30వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

భక్తిరంజని ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం క్రైస్తవ భక్తిగీతాలు విందాం. ముందుగా విందాం ఆదిత్య హృదయం.

0: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.
1: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య ఉదయం.

శ్రోతలు ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో భక్తి రంజని కార్యక్రమం. ఇప్పుడు విందాం క్రైస్తవ భక్తి గీతాలు.

లో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అనఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడు వినండి సూక్తి సుధ. ఈనాటి కార్యక్రమంలో జాన్ యేసు వారు తెలియజేసి మహితోక్తులు విందాం.
1: ఆకాశవాణి శ్రోతలందరకు నమస్కారము, దైవాశీస్సులు.

0: ఈనాడు మానవ జీవిత సార్థకతను గురించి కొంతపరి ధ్యానం చేసుకున్నాం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడు తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఆశపడుతూ ఉంటాడు, ఎన్నో కోరికలు కోరుకుంటూనే ఉంటాడు. ఇది సహజం. కానీ ఒక మానవుడు తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఏమి చేస్తే, ఎట్లా నడిస్తే సార్థకతను పొందుతాడని మనం ధ్యానం చేసుకోవాలి. మానవ సేవయే మాధవ సేవ అంటాం. ఈ మానవ సేవను మాధవుని సేవగా మనము గుర్తించి చిత్తశుద్ధితో చేయటం మన జీవితాన్ని సార్థకం చేయడంలో ఒక భాగం. ఈ సేవను ప్రేమతో సేవతో సాధించుకుంటూ ఉంటాం. దేవుడే ప్రేమమయుడు కాబట్టి మన జీవితం సార్థకం కావాలంటే మనం కూడాను ప్రేమలో ప్రేమతో జీవించాలి, ప్రేమను పంచాలి, ప్రేమను పెంచాలి, ప్రేమను ఇవ్వాలి, ప్రేమలో జీవించాలి. ఎప్పుడైతే ప్రేమతో జీవిస్తామో తిరిగి మనం ప్రేమింపబడతాం, ఇతరులు మనల్ని కూడా ప్రేమిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథం అంటుంది దేవుడే ప్రేమని. దేవుని యొక్క రూపంలో సృష్టింపబడిన మనం ఆ ప్రేమను పొందాం కాబట్టి దైవ ప్రేమను సోదర ప్రేమ ద్వారా మనము చాటి చెప్తూ ఉండాలి. రెండవదిగా, ఈ లోకములో మనం సేవ చేయాలి. మానవ సేవయే మాధవ సేవ అన్నాం కదా. కనబడని దేవుణ్ణి కనబడే మానవుల్లో మనం చూసి ఆయన్ను ప్రేమించి ఆయనకి సేవ చేస్తే మన జీవితం సార్థకమవుతుంది. అందుకే మానవ సేవయే మాధవ సేవ అన్నారు. బైబిల్ గ్రంథం కూడా అంటుంది అగోచరమగు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతూ గోచరమగు తోటి మానవుని ఏసడించుకునే ఎడల ఆ వ్యక్తి గొప్ప అబద్ధీకుడని. ఈ మాట మానవ సేవయే మాధవ సేవ అనే వాక్యాన్ని అనే నానుడిని చాలా గట్టిపరుస్తుంది. దేవుని ప్రేమిస్తున్న మనం దేవుని యొక్క సేవను చేయాలని అనుకుంటే ఆ ప్రేమను ఆ సేవను మన తోటి వారికి అందిస్తూ మనము ముందుకు సాగిపోతూ ఉండాలి. మూడవదిగా, మనమందరం శాంతిని సుఖాన్ని సమాధానాన్ని కోరుకుంటూ ఉంటాం. ఈ శాంతి సుఖము సమాధానము రావాలంటే వాటికంతటికవే రావు. మనము శాంతి కాముకులుగా ఉండాలి, శాంతిని స్థాపించే వ్యక్తులుగా ఉండాలి, శాంతిని కోరుకునే వ్యక్తులుగా ఉండాలి, శాంతిని ప్రకటించే ఏర్పాటు చేసే వ్యక్తులుగా ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథం ఉంటుంది శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క సహజ గుణం ఏంటంటే శాంతి స్వభావం, కరుణ, దయ, ప్రేమ, సంతోషం. మనం అలాంటి దేవుని బిడ్డలం కాబట్టి మనలో కూడా ఆ శాంతి స్థాపన అనేటువంటి తృష్ణ ఉన్నప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఉంటాం. దీని ద్వారా మన జీవితం సార్థకమవుతుంది. మరి బైబిల్ గ్రంథం మరో మాట చెబుతుంది రానున్న కాలంలో ఒక నూతన దివి నూతన భూమి వస్తుందని. అదే మన హైందవ సోదరులు రామరాజ్యం అని చెబుతూ ఉంటారు. ఈ రామరాజ్యం గాని ఈ నూతన దివి ఈ నూతన భూమి మన ప్రపంచంలో వెలయాలంటే వాటికందరికి కార్యకర్తలు నీవు నేను. మనమందరం ప్రేమతో సేవా తత్పరతతో శాంతి గుణంతో ప్రవర్తించడమే కాకుండా దాని ప్రపంచములో మనం ప్రకటిస్తూ దానికి కారకంగా ఉంటే నిజంగానే ప్రపంచం ఒక నూతన దివిగా ఒక నూతన భూమిగా మారుతుంది. రామరాజ్య స్థాపకులుగా నీవు నేను ఉంటాం. ఆ విధంగా చేయటం వలనే మన జీవితాన్ని సార్థకం చేసుకోగలం. దేవుడు మనలందరినీ దీవించుదురుగాక. తదాస్తు.
1: శ్రోతలింతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో జాన్ ఈస్ గారు తెలియజేసిన మైతోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ప్రధానాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్టాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. సాంకేతికత ప్రజల జీవితాలను మార్చినప్పుడే దానికి సార్థకత ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రహదారి సౌకర్యాలు పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాల నుంచి డ్రోన్ల ద్వారా రక్త నమూనాలు సేకరించడం, అత్యవసర మందులను వేగంగా చేరవేయటం వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రాష్టంలోని గిరిజన ప్రాంతాల్లో అత్యవసర చికిత్సకు అవసరమైన మందులు, వైద్య సామగ్రిని డ్రోన్ల ద్వారా తరలించేందుకు చేపట్టిన ప్రాజెక్టును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు వైద్య విభాగాలతో అనుసంధానించి సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. డ్రోన్ ఆధారిత వైద్య సేవలను మరింత వ్యవస్థీకృతం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని నిన్న కలిసి చిన్న నీటిపారుదల వ్యవస్థపై నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా వ్యవసాయ విధానాలను రూపొందించాలని, సంప్రదాయ పంటలతో పాటు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులను సంఘటితం చేసి మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరంలో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న 4.5 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్తో పల్నాడు జిల్లాకు అమరావతితో అనుసంధానం ఏర్పడుతుందని పేర్కొంటూ,
1: ఎండైన్ దగ్గర నుంచి కొత్తగా వచ్చేటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి అది దాటుకుని పేరేచెర్ల జంక్షన్ వరకు చేయాలి. చేసినప్పుడు అప్పుడు పల్నాడు నుంచి వచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఇన్నర్ రింగ్ రోడ్ కంప్లీట్ గా అమరావతిని కనెక్ట్ చేస్తుంది. దీనికి అడిషనల్ గా ఇంకొక దాదాపు 15 నుంచి 20 కోట్లు ఎస్టిమేషన్ అడిషనల్ అవుతుంది. తీరు గత 5-6 నెలల్లోనే కొత్త అపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి. డెవలప్మెంట్ బాగా జరుగుతా ఉంది. 2-3 సంవత్సరాల తర్వాత ఇక్కడ కట్టేటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల కార్పొరేషన్ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ని కంప్లీట్ చేస్తాం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను.
0: గ్రంథాలకే పరిమితమైన తెలుగును ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి పంతులని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కందుకూరి, గురజాడ, గిడుగుల కృషి ఫలితంగానే వ్యావహారిక భాషా ఉద్యమం రూపుదిద్దుకుందని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కందుల దుర్గేష్ 19 మంది ప్రముఖులకు తెలుగు భాషా పురస్కారాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వ్యావహారిక భాషా సంఘాల ఏర్పాటుకు సాంస్కృతిక శాఖ తరపున పూర్తిగా సహకారం ఉంటుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికార భాషా సంఘం చైర్మన్కు సూచించారు. నీట్ పీజీ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇందుకు జాతీయ వైద్య పరీక్షల బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకే షిఫ్టులో కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో జరగనున్న ఈ పరీక్షకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుండగా

0: ఉదయం 7 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రాష్ట వ్యాప్తంగా 21 జిల్లాల్లోని 76 కేంద్రాల్లో 18,700 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నంద్యాల జిల్లా బనగాలపల్లె పరిధిలో త్రాగునీటి అవసరాల కోసం అవుకు రిజర్వాయర్కు శ్రీశైలం కుడికాల్వ ద్వారా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈరోజు సాయంత్రం నుంచి వారం రోజుల పాటు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ఈ నీటిని కేవలం త్రాగునీటి అవసరాలకే విడుదల చేస్తున్నామని, రైతులు ఎవరూ పంటలు వేయవద్దని మంత్రి పేర్కొంటూ,
1: మీరు దయచేసి ఎస్ఆర్బీసీలో నీళ్లు వస్తున్నాయి అనే పొరపాటున మీరు ఎక్కడైనా పంటలు వేసుకోవడం కానీ ఇంపోర్ట్ కానీ చేస్తే నష్టపోతారు. ఈ ఎల్నినో ప్రభావంతోనే మనకు అన్ని కూడా కష్టాలు వచ్చాయి. ఇటువంటి నీటిని మనం అంతా కూడా చాలా పొదుపుగా వాడుకోవాలి. దయచేసి అక్కడ ఉండేటువంటి రైతులు వారం రోజులు మాత్రమే నీరు వస్తారని గ్రహించి పంటలు వేసుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తామన్నా. ఎప్పుడైతే మనకి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ బోల ద్వారా ఉండేటువంటి పొలాలు కూడా కొద్దిగా ఇబ్బందులు లేకుండా పోతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది కేవలం ఓన్లీ ఒక వారం రోజులు మాత్రమే ఇవ్వగలుగుతున్నాము.
0: అభివృద్ది పనులకు ఆమోదం లభించిన 4 నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం ఎంపీ ల్యాడ్స్ నిధులను ఇతర పనులకు తక్షణమే మళ్లించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ది పథకం నిధుల వినియోగంపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కాంట్రాక్ట్ సంస్థలకు నిర్దిష్ట కాలపరిమితిని విధించి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై ప్రతి 2 వారాలకు ఒకసారి స్థానిక శాసనసభ్యులకు సమాచారం అందించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ క్రీడా సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సెంటర్ను సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు అహం తేమ్ శాంతాసింగ్ నిన్న ప్రారంభించారు. ఈ కేంద్రంలో పురుషులు మహిళలకు ప్రత్యేకంగా వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అహం తేమ్ శాంతాసింగ్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవన శైలికి శారీరక మానసిక దృఢత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్సాహభరితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. జాతీయ క్రీడా దినోత్సవాల వేడుకల్లో భాగంగా పురుషుల డబుల్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ద్రోణి విస్తరించి ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు డ్రోన్లను వినియోగించడం విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా పంటల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈ ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, ప్రకటనలు, భక్తి గీతం వింటారు. అలాగే 7:30 వైష్ణవి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం కొన్ని సినిమా పాటలు, ప్రకటనలు వింటారు. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఉదయం 8:30 బాలభారతి కార్యక్రమంలో రెయిన్బో స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు. ఇక 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఇక 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:55 మన్ కీ బాత్ కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 11:30 మనసులో మాట భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రసంగం తెలుగులో అనువాదం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 3:00 సమన్వయ నాటిక వింటారు. వర్క్ ఫ్రం హోమ్ ఆశయ నాటిక రచన శ్రీ అద్దెపల్లి భరత్ కుమార్, నిర్వహణ డాక్టర్ కె సాంబశివారావు, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్ గారు. 4:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూర్న సినిమా పాటలు వింటారు. 5:30 జానపద సంగీతం వింటారు. 5:45 సినీ రంజని. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో రిలే అవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రంజని. 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 సినిమా పాటలు వింటారు. రాత్రి 7:30 ఐసీసీ మహిళా ఏషియా కప్ T20 క్రికెట్ 2026 సంవత్సరంలో భాగంగా దుబాయ్లో జరగనున్న భారత్ మరియు థాయిలాండ్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ కార్యక్రమం ఆట ముగిసేంత వరకు ప్రసారమవుతుంది. రాత్రి 8:00 మనసులో మాట భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు రాత్రి 7:30 సినిమా పాటలు, 8:30 అభిరుచి వింటారు. రాత్రి 8:45 తిరిగి 11:00 హిందీలో వార్తలు, అలాగే రాత్రి 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు. రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమాలు వింటారు. ఇవి ఈ ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.
ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో వార్తలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137 సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు తన తొలి మ్యాచ్ లో ఈవేళ దుబాయ్లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాష్కెంట్ లోని అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముందు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి వెడతారు. రక్షణ రంగంలో ఇద్దరు దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. దీంతో పాటు గనుల తవ్వకం, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, బంగారం వంటి లోహాలు, ఇతర ఉపయోగకరమైన ఖనిజాలపై రెండు దేశాలు దృష్టి పెడతాయి. అలాగే వైద్య రంగం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ది రంగాలతో పాటు కనెక్టివిటీకి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడం ఇద్దరు నాయకుల చర్చల్లో ప్రధానాంశంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరింది. కనీసం 320 మంది విదేశీ పౌరులతో సహా దాదాపు 2400 మంది ఆచూకీ లేకుండా పోయారు. కమ్యూనికేషన్ కోల్పోయిన 261 మంది విదేశీ పర్యాటకులతో సహా 4400 మందికి పైగా వ్యక్తులను రక్షించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 జిల్లాల నుంచి 675 మృతదేహాలను ఇంతవరకు వెలికి తీసినట్లు నేపాల్ పోలీసులు చెప్పారు. చిత్రవన్, నవల్పరాసి తూర్పు, నవల్పరాసి పశ్చిమ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 15,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయ సామాగ్రిని అందించడానికి హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసూబా జిల్లాలో వర్షం, పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు రక్షణ చర్యలు నిన్న తిరిగి ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. చైనా సరిహద్దు వైపు కూడా 7 మరణించారని, 550 మందికి పైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందని, అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ వనరులను సమీకరించి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమని నేపాల్ ప్రధానమంత్రి భలేంద్ర షా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి షిషిర్ ఖనాల్ తెలియజేశారు. మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాన్ని చేరుకోవడం కష్టతరమవుతోందని అత్యవసర బృందాలు అంటున్నాయి. బోటీ కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టిబెట్లో ఉద్భవించిన బోటీ కోషి వేగంగా ప్రవహించే ఒక హిమాలయ నది రసువా జిల్లాలో ఇటీవలి ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని ఈ నది సృష్టించిన నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ అయింది. నేపాల్లో ఇంతవరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సోషల్ మీడియా పోస్టులో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. అంతకుముందు కాంటాక్ట్ కోల్పోయిన సుమారు 50 భారతీయ పౌరులతో తిరిగి కాంటాక్ట్ ఏర్పడిందని ఆయన వెల్లడించారు. 275 మంది భారతీయ పౌరులు అచ్చుకీ లేకుండా పోయారని, ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతై ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖాట్మండు, బీజింగ్ లో భారత రాయబార కార్యాలయాల్లో హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ C-130J హెర్క్యులస్ విమానం నిన్న ఖాట్మండు వెళ్లిందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో మూల్యాంకనం చేసి పరిస్థితులను బట్టి ప్రత్యేక పరికరాలతో కూడిన 13 మంది సభ్యుల భారతీయ సైన్యానికి చెందిన టన్నెల్ రెస్క్యూ బృందాన్ని కూడా ఈ విమానం ద్వారా పంపించారు. అదనంగా మృతదేహాలు గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు 6 ఫోరెన్సిక్ బృందాలకు చెందిన 19 మంది సభ్యులు కూడా నేపాల్ వెళ్తున్నారు. లక్నోలో 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన 3 రోజు ఈవేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్టీ కాంక్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ది, ఆంటర్ప్రినర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాంక్లేవ్ లో పాల్గొనడానికి ముందు రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకిస్తారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో 101 కోట్ల రూపాయల విలువైన 12 అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. హిందుత్వ ప్రతి మానవుడి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరిగిన వన్ వరల్డ్ వన్ హ్యూమానిటీ మత నాయకుల సదస్సులో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటుండకూడదని నమ్మే హిందూ హిందూ కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ఉపన్యాస పరంపరలో ముస్లింలు అడిగిన ప్రశ్నకు తాను ఇదే సమాధానం ఇచ్చినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. మతపరమైన వైవిధ్యాన్ని, ప్రతి వ్యక్తి సమాన విలువను అంగీకరించడం హిందువుగా గుర్తింపుకు అవసరమని ఆయన అన్నారు. తాను మతపరమైన పండితుడిని లేదా మతాధికారిని కానని, తన అనుభవం అంతా భారతీయ సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారాను మానవ జాతి ఐక్యతను గుర్తించే సుదీర్ఘ సంప్రదాయం నుంచి వచ్చిందని భాగవత్ చెప్పారు. ఈ ఏడాది జులై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2006 జనవరిలో ఈ కార్యక్రమం సూక్ష్మ సేద్యం కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఒక పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ప్రధాన భాగంగా అమలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే శత జయంతి వేడుకలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నిన్న బెంగళూరులో ప్రారంభించారు. వికేంద్రీకరణ, త్రిసభ్య పాలన, బలమైన ఫెడరలిజం, లోకాయుక్త బలోపేతం కోసం నిలబడిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు రామకృష్ణ హెగ్డే అని ఉపరాష్టపతి అభివర్ణించారు. రామకృష్ణ హెగ్డే ప్రజల అధికారాన్ని ఒక విశ్వాసపాత్రమైన బాధ్యతగా భావించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభలు, పంచాయతీల ద్వారా స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ఆయన విశ్వసించారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20 ఏషియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు థాయిలాండ్ తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 5 ఎడిషన్లో 3 సార్లు విజేతగా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే గత టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నమెంట్ లో పోటీలోకి సాగుతున్నారు. 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137 సంచిక ఈ రోజు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ తొలి మ్యాచ్ లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

విజ్ఞానం, వినోదం, ఆరోగ్యానికి సంబంధించి చక్కని సలహాలు, సూచనలు, పసెండైన పాటలు అందించే విభిన్న కార్యక్రమాల సమూహారం ప్రభాతలహరి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పే, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రభాతలహరి కార్యక్రమం. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం, భక్తి గీతం వింటారు, అలాగే కొన్ని ప్రకటనలు వింటారు. 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో HPV వ్యాక్సిన్ ఆవశ్యకత గురించి తెలుసుకుంటారు. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమాన్ని ఒక మంచి మాటతో ప్రారంభిద్దాం. మందలో ఒకరిగా ఉండకు, వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు అన్నారు స్వామి వివేకానంద. పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది. ఒక్కరోజులో దేన్నీ సాధించలేము అన్నారు స్వామి వివేకానంద గారు. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా విందాం దేశభక్తిని చాటి ప్రబోధ గీతం.

0: ప్రభుత్వ గీతం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
5: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: డాక్టర్ బల్రామ్ జాదవ్,
5: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
5: డాక్టర్ బల్రామ్ జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ ఏ వనిత,
4: కంటిపై పొర కొలికి మండలి ఆపరేషన్,
5: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
4: మోతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
5: సంప్రదించండి. డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
4: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
5: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: దరమాండ్ షాప్,
5: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
4: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
5: ఏకైక కంపెనీ షోరూమ్
4: దరమాండ్ షాప్,
5: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.

ప్రకటనలు విన్నారు. మరి కాసేపట్లో అనగా ఈ ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో HPV వ్యాక్సిన్ ఆవశ్యకత గురించి కొన్ని వివరాలు తెలియజేశారు డాక్టర్ కె సవితారాణి గారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై ప్రవాతలరి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం సినీ భక్తి గీతం.

0: సినీ భక్తి గీతం విన్నారు. చిత్ర శ్రీ సాయి కిరణ్ ఆలపించింది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్పై ప్రభాత లారీ కార్యక్రమం. నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి వైష్ణవి హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్.
2: మాతృత్వం అనేది మహిళలకు ఒక అద్వితీయమైన వరం. సంతానానికి నోచుకోవడం స్త్రీకి ఒక అపూర్వమైన సౌభాగ్యం.
1: పిల్లలు కలగడం లేదని, ఆ సౌభాగ్యానికి నోచుకోవడం లేదని చింతించవలసిన పని లేదిక.
2: సంతాన సాఫల్యతకు

0: మెరుగైన వైద్యం మన నిజామాబాద్లో ఉంది.
1: సంతాన సాఫల్యతకు మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: డాక్టర్ కె సవితారాణి ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ వైష్ణవి హాస్పిటల్ ప్రగతి హాస్పిటల్ వెనుక సరస్వతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: డాక్టర్ గారు, ముఖ్యంగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పుట్టిన శిశువుకి పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు.
3: అవునండి.
2: అంటే ముందస్తు జాగ్రత్తగా
3: అవునవును,
2: ఆ బిడ్డ పుట్టింది మొదలు ఒక వయసు వచ్చేదాకా ఎలాంటి వ్యాధికి లోను కాకుండా గురి కాకుండా ఉండడానికి రకరకాల వ్యాక్సిన్స్ ఇవ్వడం మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఇవి కాకుండా, ఈ రొటీన్ వ్యాక్సిన్స్ కాకుండా, ఇటీవలి కాలంలో, ఈ మధ్య కాలంలో HPV వ్యాక్సిన్ అనే మాట తరచుగా నేను వింటున్నాను, అందరు వింటున్నా, నేను కూడా విన్నాను.
3: అవును సార్.
2: అంటే ఈ రొటీన్ గా ఇచ్చే వ్యాక్సిన్ జాబితాలో ఈ వ్యాక్సిన్ లేదా, ఒక ప్రశ్న. ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇది ఆడపిల్లల కోసమా, మగపిల్లల కోసమా? అదొకటి. మళ్ళీ ఏ వయసులో ఇస్తే బాగుంటుంది? ఈ వ్యాక్సిన్ యొక్క ప్రయోజనాలు ఎంతవరకు ఫలితాన్ని సాధిస్తున్నాయి?
3: సార్, చాలా ప్రశ్నలు అడిగారు, బట్ చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఇవి చాలా అందరికీ కామన్ గా వచ్చే ప్రశ్నలే. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా HPV వ్యాక్సిన్ ఎందుకు తరచుగా వినిపిస్తుంది అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలని సంకల్పించింది. సో దాని మూలంగా ఈ వ్యాక్సిన్ అనేది పాపులారిటీ వచ్చింది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మనకి ఈ వ్యాక్సిన్ ఉంది, కానీ మనం ఇనీషియల్ డేస్ లో ఈ వ్యాక్సిన్ అంటే మనం సర్వైకల్ క్యాన్సర్ ని నివారించడానికి ఇది వ్యాక్సిన్ ఇస్తాం. HPV వైరస్ యాక్చువల్ గా అంటే మనకు చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి. మనకు తల నుంచి కాళ్ళ వరకు రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి.
2: బట్
3: మనకి క్యాన్సర్ కి వ్యాక్సిన్ అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ కి మాత్రమే ఉంది. అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ మనకు HPV వైరస్ తో వస్తుంది. సో ఈ వైరస్ కి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఈ HPV వ్యాక్సిన్ ఇస్తాము. సో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా ఇది ఉంది.
2: గతంలో ఇది ఎప్పుడు విన్నట్టుగా నాకు అనిపించట్లేదు.
3: అయితే ఇది గత 20 సంవత్సరాల నుంచి ఉంది, కానీ మనకి ఇండియాలో ట్రయల్ వచ్చినప్పుడు అంటే వ్యాక్సిన్ ఇంట్రొడ్యూస్ చేసి ఇచ్చినప్పుడు కొన్ని మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఈ వ్యాక్సిన్ ద్వారానే వచ్చాయనే అపోహతోని అది ఆపేయడం జరిగింది. యాక్చువల్ గా ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆ వ్యాక్సిన్ షెడ్యూల్ లో వచ్చినాయో అవి ఈ వ్యాక్సిన్ కి సంబంధించిన కావు, కానీ ఆ భయంతో ఆ వ్యాక్సిన్ అనేది మన ఇండియాలో పాపులర్ కాలేదు. కానీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ వ్యాక్సిన్ రొటీన్ గా ఇస్తారు. సో మన ప్రభుత్వం కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అంటే మనం చూసుకున్నట్టే ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీ ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతుంది. సో అంత కామన్ క్యాన్సర్. సో ఆ క్యాన్సర్ కి మనకి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ ని తెలుసుకుని మన ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అందరి పిల్లలకి ఇవ్వాలి అని సంకల్పించింది.
2: అంటే ఇది కేవలం బాలికలకు మాత్రమే ఉద్దేశించిందా, లేదా బాలు అంటే బాయ్స్ కూడా,
3: బాయ్స్ కి కూడా ఇవ్వాలి, గర్ల్స్ కి కూడా ఇవ్వాలి? ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఏంటంటే మనకి ఒక అనదర్ 10-20 ఇయర్స్ లో మనకు ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మన అమ్మాయిలను ప్రొటెక్ట్ చేయడానికి మన గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంది. ఇప్పుడు ప్రతి స్కూల్లో, ప్రతి PSCలో అందరి ఆడపిల్లల్ని మన ఎలిజిబుల్ గర్ల్స్ అంటే 14-15 ఇయర్స్ ఏజ్ ఉన్న వయసున్న ఆడపిల్లలందరినీ వాళ్ళు గుర్తించి వాళ్ళకు ఒక డోసు ఈ HPV వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళ స్కూల్లో కానీ ఎక్కడ అంగన్వాడీలో కానీ ఎవరైనా సరే వాళ్ళకి అమ్మాయిలకి ఇలాంటి వ్యాక్సిన్ ఇస్తున్నారు అని తెలిస్తే తప్పకుండా రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.
2: ఉచితంగానే
3: ఇవ్వబడుతుంది. సో
2: మరో మాట, ఇక్కడ 15-16 అన్నారు, అంటే 15 లోపు వాళ్ళకి కానీ 16 పైన ఉన్న వయసు ఉన్న అమ్మాయిలకు కానీ ఇది వర్తించదా?
3: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్ గా ఈ వ్యాక్సిన్ అనేది 9 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీలకు అందరికీ ఇవ్వచ్చు. 9 నుంచి 45 సంవత్సరాలు,
2: 9 ఇయర్స్ to 45 ఇయర్స్ మధ్య వయసులో
3: ఉన్న వాళ్ళందరికీ ఇవ్వచ్చు. 9 to 26 ఇయర్స్ మధ్యలో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 9 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే మనకి ఏ వయసులో ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఎన్ని డోసులు ఇవ్వాలనేది నిర్ణయిస్తాం అన్నట్టు. సపోజ్ 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో గనక ఆ టీకా ఇచ్చినట్టయితే 2 డోసులు సరిపోతాయి. మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 2 డోస్ తీసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 90-100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి ఆ అమ్మాయిని
2: మనం 100%
3: కాపాడే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎప్పుడు అంటే మొదటి సెక్షువల్ ఇంటర్ కోర్స్, అంటే ఫస్ట్ ఈ సంభోగం కంటే గనక ముందు గనక వాళ్ళు ఆ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఎందుకు ఓన్లీ 14 నుంచి 15 మంది అంటే బడ్జెట్ దాంతో ఏంటంటే మన గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్ ఏంటంటే సింగిల్ డోస్ ఇస్తుంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం మనం 9 నుంచి 14 సంవత్సరాల

0: పిల్లలకి మనం 2 డోసెస్ ఇవ్వాలి.
1: 2 డోసెస్ ఇవ్వాలి.
0: ఒకవేళ 15 సంవత్సరాలు దాటినట్టయితే 3 డోసెస్ ఇవ్వాలి. బట్ ఈ 14-15 సంవత్సరాల్లో వాళ్ళ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అన్నట్టు. ఈవెన్ 1 డోస్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు. కాబట్టి మన గవర్నమెంట్ అయితే ఫస్ట్ ఒక సింగిల్ డోస్ కి అయితే అందరు గర్ల్స్ ని జాబితాలోకి తీసుకుని వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించింది. అయితే ఇప్పుడు సపోజ్ 15 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 3 డోసులు ఇవ్వాలి. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 2 నెలలకి 2వ డోసు, మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 3వ డోసు. ఈ విధంగా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఆల్మోస్ట్ చిన్న ఏజ్ లో ఇచ్చినట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఏజ్ ప్రకారం లేట్ తీసుకున్నట్టయితే మాక్సిమం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అయితే కొంతమంది అడుగుతారు, మేడం మాది ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయింది, మ్యారేజ్ అయ్యింది, మరి మేము తీసుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్నారు కదా ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ బిఫోర్ తీసుకుంటే, లేకపోతే 15 సంవత్సరాల లోపల తీసుకుంటే, మేము ఏజ్ మాకు 21 ఇయర్స్ ఉన్నాయి, ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయింది, మేము తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, డెలివరీ అయినా సరే ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది అంటే, సర్వైకల్ క్యాన్సర్ ఈ హెచ్పీవీ వైరస్ అనే వైరస్ తో వస్తుంది. సో అంటే ఈ హెచ్పీవీ వైరస్ లో మనకి 100 రకాలు ఉంటాయి. దాంట్లో మనకి 16-18 అనే వెరైటీతో వచ్చే ఈ హెచ్పీవీ వెరైటీస్ తో వచ్చేవి క్యాన్సర్ లాగా రూపాంతరం చెందుతాయి. సో మనకి వ్యాక్సిన్ కూడా మనకి 16-18-6-11 వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మరి ఈ 6-11 వెరైటీతో ఏం ప్రొటెక్షన్ ఉంటుందంటే, జెనైటల్ వార్డ్స్ అంటే జననాంగాల పైన చిన్న చిన్న కురుపులు వస్తాయి చూడండి, వాటి నుంచి ఈ 11 and 6 అనే వెరైటీస్ ప్రొటెక్ట్ చేస్తాయి.
1: డాక్టర్, ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఈ వైరస్ వ్యాప్తి అన్నది పురుషుడి నుంచి ప్రారంభం అవుతుందా, లేక స్త్రీలో ఉత్పత్తి అవుతుందా ఈ వైరస్ అన్నది?
0: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. అయితే ఇప్పుడు ఏంటంటే, ఈ వైరస్ అనేది సెక్షువల్ కాంటాక్ట్ తోని ఒక అంటే స్త్రీ నుంచి పురుషునికి రావచ్చు, పురుషు నుంచి స్త్రీకి కూడా రావచ్చు. అండ్ అట్లా కాకుండా మామూలుగా లోదుస్తులతోని, టచ్ తోని కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ వైరస్ మన శరీరంలో వచ్చినంత మాత్రాన అది కంపల్సరీ జెనైటల్ వార్డ్స్ లాగాను లేకపోతే క్యాన్సర్ లాగానో రూపాంతరం చెందదు. చాలా మటుకు మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ వ్యవస్థ ఏం చేస్తుందంటే, ఈ హెచ్పీవీ వైరస్ ని మన శరీరం నుంచి తొలగించేస్తుంది. సో రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు 16-18 అనేటివి కొంచెం ఎక్కువ వెరులెంట్ ఉంటాయి అన్నట్టు. వాటితో రికరెంట్ గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే 3-5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు అది శరీరంలో క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. సో అంటే ఆ హెచ్పీవీ వైరస్ మన శరీరంలో ఉన్నంత మాత్రం మనం క్యాన్సర్ బారిన పడతామని కాదు, మాక్సిమం టైమ్స్ అది మన శరీరం నుంచి తొలగించబడుతుంది. బట్ రికరెంట్ గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అవి మన శరీరంలో మార్పులను తీసుకొచ్చి అది క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకుంటామో దానికి యాంటీబాడీస్ మన శరీరంలో ఉంటాయి, కాబట్టి ఎప్పుడైతే వైరస్ మన శరీరంలోకి వస్తుందో ఇమీడియట్ గా తొలగించేస్తుంది. అయితే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మేడం మరి ఇది సర్వైకల్ క్యాన్సర్ నుంచో ప్రొటెక్షన్, ఇంకేదైనా
1: ఇతర వ్యాధుల్ని కూడా?
0: సో హెచ్పీవీ వైరస్ తో వచ్చే క్యాన్సర్స్ అంటే ఈ యోని మార్గం క్యాన్సర్స్, ఓరోఫరెంజల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్ కూడా కొన్నిటికి ఈ హెచ్పీవీ వైరస్ తో వస్తుంది. జెనైటల్ వార్డ్స్ ఇవన్నిటి నుంచి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఆ స్త్రీని ప్రొటెక్ట్ చేస్తుంది.
1: ఈ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక ఆ స్త్రీకి ఇతర వ్యాధుల నుంచి అరికట్టడం సంతోషమే, అది కాకుండా భవిష్యత్తులో దీని మూలంగా ఏదన్నా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: లేదు, 100% లేదండి.
1: పూర్తి ప్రొటెక్షన్,
0: పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే సరైన మోతాదులో, సరైన వయసులో, సరైన షెడ్యూల్ ప్రకారం తీసుకున్నట్టయితే తన జీవిత భాగస్వామి కూడా ప్రొటెక్ట్ అవ్వబోతాడు. ఎందుకంటే ఈమె నుంచి ఇన్ఫెక్షన్ తనకు వచ్చే
1: అవకాశం లేదు.
0: ఆయన నుంచి ఈ అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చినా ఈమె బాడీలో ఇమ్యూనిటీ. సో ఈ విధంగా తనతో పాటు తన లైఫ్ పార్ట్నర్ కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది.
1: మరో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ సందర్భంలో డాక్టర్ గారు, పుట్టబోయే బిడ్డ పైన ఏదైనా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా?
0: ఈ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది వ్యాక్సిన్ తీసేసుకుంటారు, కొంతమంది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. వాళ్ళు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కదా అని వ్యాక్సిన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వస్తుంది. అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా పుట్టబోయే బిడ్డకి అవయవాల లోపాలు గానీ, అబార్షన్ అయ్యే అవకాశం గానీ, హార్మోనల్ చేంజెస్ గానీ ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఒకవేళ వాళ్ళు తెలియకుండా వ్యాక్సిన్ తీసుకుంటే

0: తను ప్రెగ్నెంట్ ఉన్నదని తెలియకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు, లేకపోతే వ్యాక్సిన్ తీసుకున్నాక తను ప్రెగ్నెంట్ అని తెలిసి వస్తే ఆ మిగతా డోసెస్ ని ఆపేసేయాలి. పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఆ మిగతా డోసెస్ ని తీసేసుకోవచ్చు. ఒకవేళ తీసుకున్నా కూడా మనకి ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ మూలంగా బేబీకి, పుట్టబోయే బిడ్డకి అవయవాల లోపాలు గానీ అట్లాంటివి ఏమీ జరగవు. కొంతమంది భయపడతా ఉంటారు, చిన్న అమ్మాయి కదా మేడం, ఇప్పుడు మనము ఈ వ్యాక్సిన్ తీసుకుంటే తన బాడీలో హార్మోనల్ చేంజెస్ ఏమైనా వస్తాయా, లేకపోతే తనకి ఇన్ఫర్టిలిటీ ఏమైనా వస్తుందా ఫ్యూచర్ లో అని భయపడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్టిలిటీ గానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గానీ ఈ వ్యాక్సిన్ తోనే రాదు.
1: వ్యాక్సిన్ తో ఎలాంటి దుష్ప్రభావం
0: లేదు, ఉండవు.
1: తల్లికి గాని, ఆ పుట్టబోయే బిడ్డకి గాని,
0: తీసుకున్న అమ్మాయి గాని ఎటువంటివి ఉండవు. అయితే కొంతమంది కొంచెం, మేడం మరి ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటున్నారు కదా, అంటే సెక్షువల్ కాంటాక్ట్ తో వచ్చే ఇన్ఫెక్షన్ కదా, మరి ఇలాంటివి ఇవ్వడం అంటే కొంచెం స్టిగ్మా లాగా అనిపిస్తుంది కదా, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కదా అని కొంతమంది అడుగుతుంటారు. సో ఇది సెక్షువల్ కాంటాక్ట్ తో కాదు, అంటే మిగతా మార్గాల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను సింగిల్ పార్ట్నరే ఉన్నాడు, సో నాకు అవసరమా అని అడుగుతారు. సో మనకి ఓన్లీ సెక్షువల్ కాంటాక్ట్ తో కాదు, మనకు ఇతరత్ర మార్గాల ద్వారా కూడా వైరస్ మన శరీరంలోకి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే, మనము ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి అమ్మాయి 14 నుంచి 15 సంవత్సరాలు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, స్కూల్ మానేసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకుని తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే మన గవర్నమెంట్ ఏదైతే పాలసీ చేసిందో అది దానికి ఒక సార్థకత ఉంటుందని నా ఉద్దేశం.
1: మంచి ఉద్దేశం మేడం, మంచి ఆలోచన. మరి మీ ఆలోచనను అందరు ఆచరించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: వైష్ణవి హాస్పిటల్
3: సంతాన సాఫల్యం, ప్రసూతి సేవలు, స్త్రీ వైద్యానికి సంబంధించి పూర్తి శిక్షణ పొంది నిపుణత కలిగిన పూర్తి కాలపు వైద్యులు పనిచేస్తున్న హాస్పిటల్ వైష్ణవి హాస్పిటల్.
2: సంతాన సాఫల్యత కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల అధునాతన వైద్య విధానాలు, వైద్య పరికరాలతో సంతాన సాఫల్యంలో నాణ్యమైన ఫలితాలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్.
3: ఇంకా రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వైష్ణవి హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, సరస్వతి నగర్, నిజామాబాద్.
4: శ్రోతలు ఇంతవరకు వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, మరికాసేపట్లో అనగా ఈ ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేసే వివరాలు వింటారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8 గంటలకు. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు వింటాం కొన్ని ప్రకటనలు.
5: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: 5 భూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
8: హ్యాపీ యానివర్సరీ డియర్.
9: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
8: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
9: ఏమీ కాలేదనే కదా నా బాధ.
8: అంటే
9: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు. అదే కదా నా

0: బాధ.
1: దానికే ముందు ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
0: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
0: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
2: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్పై ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేసే వివరాలు వింటారు. గమనిక విన్నారు.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో రెటీనా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేసి వివరాలు వింటారు. ఈ కార్యక్రమం మరి కాసేపట్లో. శ్రోతలకు మరొక గమనిక, రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. ప్రభాత లహరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం గీతా గోవిందం సినిమా కోసం సిద్ధి శ్రీరామ్ ఆలపించిన ఈ పాట.

0: ఇప్పుడు వినండి డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. కేటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాక్ రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యూవియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్.
2: డాక్టర్ శ్రీనివాస్ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: కంటికొచ్చే వ్యాధుల్లో సాధారణంగా మనం ఎప్పుడు వింటుంటాం రెటీనా వ్యాధి అని. ఈ రెటీనా వ్యాధి రావడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి?
3: ఇప్పుడు రెటీనాకు సంబంధించిన జబ్బులు మరియు దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదండి, నయనంలో ప్రధానమైంది రెటీనా. సో రెటీనా అనేది మన ఇమేజ్ ని బ్రెయిన్ తీసుకెళ్లే ఒక ఇంపార్టెంట్ పార్ట్ కంట్లో. సో ఏదైనా ఇమేజ్ చూసినప్పుడు సిగ్నల్స్ ని బ్రెయిన్ పంపించేదే రెటీనా. సో రెటీనా అనేది ఒక వైర్ లాంటిది బల్బుకి. ఒక బల్బుని వైర్ వెలిగిస్తుందో, సో వైర్ లేనిది బల్బు వెలగదు. సో కన్ను అనేది ఒక బల్బు, సో వైర్ అనేది రెటీనా లాంటిది. సో వైర్లు బాగుండాలి. రెటీనా ఈ మధ్య కాలంలో మనకి ప్రధానంగా రెటీనాకి జబ్బులు రావడానికి డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలా ప్రధాన కారణం రెటీనా దెబ్బతినడానికి. దాంతోపాటు బీపీ అంటే హైపర్ టెన్షన్ అండ్ ఏజ్ వల్ల వచ్చే కొన్ని జబ్బులు ఉంటాయి. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజెనరేషన్స్ అంటారు. సో ఇవి ప్రధానమైన ఈ మూడు కారణాలు.
2: అంటే బీపీ షుగర్ ఉన్న ప్రతి వ్యక్తికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది?
3: కంపల్సరీగా చాలా రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుందండి. షుగర్ వల్ల చాలా చాలా ఎక్కువ ప్రధానమైన కారణం షుగర్ అండి. దాని తర్వాత బీపీ, దాని తర్వాత ఏజ్ వల్ల వచ్చే ఏజ్ వల్ల వస్తాయి. సో కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది షుగర్ వల్ల ఉంది. సో WHO ప్రకారం ప్రోటోకాల్ ఏంటంటే షుగర్ లో కూడా టైప్1 డయాబెటీస్ ఉంటుంది, టైప్2 డయాబెటీస్ ఉంటుంది. టైప్1 అంటే చిన్నపిల్లలు, వాళ్ళలో షుగర్ వచ్చిందని తెలిసిన తర్వాత 5 సంవత్సరాలకి రెటీనా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అది ప్రోటోకాల్ అది కంపల్సరీగా. టైప్2లో అంటే పెద్దవాళ్ళు వచ్చే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి డయాగ్నోసిస్ అయిన రోజే రెటీనా చెకప్ చేసుకోవాలి. అది ప్రోటోకాల్. టైప్2 డయాబెటీస్ లో అంత ఎర్లీగా
2: వచ్చే అవకాశం
3: చాలా ఉంది. సో వాళ్ళు వస్తే నేను రెటీనా చెకప్

0: చేసిన తర్వాత ఒకవేళ వ్యాధి ఏమి లేకపోతే మళ్ళీ ఫాలోఅప్ కి పిలుస్తాం. అది ఫైనల్ కాదు. అంటే మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు రెటినా జబ్బు లేదు అంటే అది ఫైనల్ కాదు. సో మళ్ళీ మీరు మేము ఫాలోఅప్ కి 1 ఇయర్ కి పిలుస్తామా, 6 మంత్స్ కి రమ్మంటాం అనేది అప్పుడు కంపల్సరిగా మీరు రావాలి. సో షుగర్ వల్ల
1: వచ్చే అవకాశం ఎక్కువగా
0: కంపల్సరీ అండి. నా దగ్గరికి పేషెంట్స్ ఎలా వస్తున్నారంటే బ్లైండ్ అయిన తర్వాత వస్తున్నారు,
1: చూపు కోల్పోయిన
0: తర్వాత వస్తున్నారు. సో ఆ స్టేజ్ కంటే ముందు షుగర్ లో మైల్డ్, మోడరేట్, సివియర్ నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనే స్టేజెస్ ఉంటాయి రెటినాలో. ఆ స్టేజ్ లో వస్తే నేను పేషెంట్స్ కి చెప్తాను, ఇట్లా మీకు డయాబెటిక్ రెటినోపతి స్టేజ్ మొదలైందండి, మీరు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలని చెప్తాను. సో నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటీస్ దాటిన తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని జబ్బు అది నెక్స్ట్ స్టేజెస్ లో వస్తుంది. అది వచ్చిన తర్వాత కంట్లో బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అయ్యి సడన్ గా చూపు పోతుంది. రెటినా వల్ల వచ్చే ప్రధానమైన జబ్బులు ప్రాబ్లం ఏంటంటే ఏది సింప్టమ్స్ ఉండవండి,
1: డైరెక్షనాలు ఏమి
0: కనిపించవు. బ్లైండ్ అయిన తర్వాత పేషెంట్ వస్తారు,
1: చూపు తగ్గిన తర్వాత
0: వస్తారు. అప్పటి వరకు చాలా డామేజ్ అయి ఉంటుంది. అంతకు ముందే మాకు వాళ్ళు షుగర్ ఉన్న పేషెంట్స్ అందరు ఎవ్రీ ఇయర్ 6 మంత్స్ కో చెకప్ చేయించుకుంటే మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం, అంటే మీ స్టేజ్ ఇలా ఉందండి, మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని మేము వాళ్ళకి చెప్తామండి.
1: ఇప్పుడు బీపీ షుగర్ కాకుండా ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఎంత వరకు ఉంది, ఏ వయసులో ఇది మొదలు కావచ్చు?
0: వయసును బట్టి రెటినా జబ్బులంటే చిన్న పిల్లల్లో కూడా అండి, పుట్టిన పిల్లల్లో కూడా రెటినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా దానికి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. ఎవరికి వస్తాయి రెటినా జబ్బులంటే తక్కువ నెలల్లో పుట్టిన వాళ్ళు, తక్కువ వెయిట్ తో పుట్టిన వాళ్ళు, తక్కువ బరువుతో
1: పుట్టిన పిల్లలు.
0: ఎవరైతే పేషెంట్స్ ని అద్దాలలో అంటే ఆక్సిజన్ సపోర్ట్ కోసం పెడతారో వీళ్ళలో ROP రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ అనే జబ్బులు వస్తాయి. అది
1: మొదలు కావచ్చు పిల్లల్లో.
0: పిల్లల్లో అంటే పుట్టిన వెంటనే, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అందరికీ కాదు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. హెల్దీగా బాబు కరెక్ట్ నెలలు నిండి పుట్టాడు, వెయిట్ కరెక్ట్ గా ఉంది అంటే వాళ్ళకి జబ్బులు రావు. సో ఈ చిన్న పిల్లల్లో వచ్చే జబ్బులు రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ అంటారు. దానికి కూడా లేజర్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అది చిన్న పిల్లల్లో వచ్చేవి.
1: ఇది కాకుండా పెద్దవాళ్ళలో ఎంత వరకు అవకాశం ఉంది, ఏ వయసులో ప్రధానంగా?
0: పెద్దవాళ్లలో అంటే మనకి స్కూల్ పిల్లల్లో స్పెక్టికల్స్ పెట్టుకుంటారు, మయోపియా పేషెంట్స్ అంటాం, మైనస్ నంబర్ ఉన్న వాళ్ళని, వాళ్ళలో కూడా రెటినా డిటాచ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రతి అద్దాలున్న పిల్లలందరూ రెటినా చెకప్ చేయించుకోవాలి. రెటినాలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. కంపేర్ టు అదర్ పిల్లల్లో అడల్ట్ ఐ మీన్ 18 ఇయర్స్ వాళ్ళకి అద్దాలు అప్పుడు వాళ్ళు పెట్టుకుంటుంటారు కదా, సో వాళ్ళ హోల్స్ ఉంటాయి, వాళ్ళ థిక్నెస్ తక్కువ ఉంటుంది రెటినాది. ఎవరైతే కంటద్దాలు మయోపియా పవర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళ థిక్నెస్ తక్కువ ఉంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. సో అది హోల్స్ ని మనం బరాజ్ లేజర్ చేస్తే ఆ హోల్స్ కి ప్రాబ్లం అవ్వకుండా ఫ్యూచర్ లో రెటినా డిటాచ్ అవ్వకుండా ఉంటుంది. సో అది మధ్య వయసులో వచ్చే ప్రాబ్లమ్స్. సో ఓల్డ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజనరేషన్స్ అంటారు. ఏజ్ వల్ల రెటినా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూపు తగ్గినప్పుడు దానికి ఇంజెక్షన్స్, లేజర్స్ అవి
1: చత్వరం అని అనటం మనం వింటుంటాం. 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి వ్యక్తిలో కొంత చూపు మందగ్గిస్తుంది అనేది మనం వింటుంటాం. ఈ లక్షణం ఈ రెటినాకి ఏమన్నా సంబంధాన్ని కలిగి ఉంటుందా?
0: ఉంటుందండి. యాక్చువల్ గా చత్వరం అనేది న్యాచురాలిటీ, అది న్యాచురల్ గా వచ్చేది ప్రాబ్లం, అది దాన్ని జబ్బు అనకూడదు, అది న్యాచురల్ ఫినామినా. అంతకంటే ముందు అంటే దగ్గర చూపులో కూడా నీకు ఫ్రీక్వెంట్ చేంజెస్ ఆఫ్ గ్లాసెస్, అంటే నీకు ఒకసారి గ్లాసెస్ ఇచ్చినప్పుడు ఇంకో 1 ఇయర్ వరకు పెద్ద చేంజెస్ జరగవు. జరుగుతున్నాయంటే దానికి గ్లకోమా కారణం ఉండొచ్చు. ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, నీకు ఇచ్చినా గానీ నువ్వు సాటిస్ఫై అవ్వట్లేదు, చేంజెస్ ఫ్రీక్వెంట్ గా అవుతుంది, నీకు ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు గ్లకోమా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది చత్వరానికి అది రిలేషన్ ఉంటుంది.
1: ఇందాక చెబుతూ ఈ రెటినాలో కొన్ని దశలు అన్నారు.
0: అవునండి, అవును.
1: ఆ దశలు ఏమిటి, ఏ దశలో ఎలాంటి మార్పు జరుగుతుంది?
0: సో స్పెషల్ గా మనకి కళ్ళ ప్రాబ్లం ఎక్కువ షుగర్ వ్యాధి వల్ల కళ్ళు పోతున్నాయి కాబట్టి షుగర్ లో నేను చెప్పాను. సో ఫస్ట్ ఎర్లీ స్టేజ్ మైల్డ్ డయాబెటిక్ రెటినోపతి, మైల్డ్ అని ఉంటుంది. సో ఆ స్టేజ్ లో నేను చెకప్ చేసి వాళ్ళకి చెప్తాను ఇట్లా ప్రాబ్లం ఉందని. తర్వాత మోడరేట్ ఉంటుంది, తర్వాత సివియర్, తర్వాత వెరీ సివియర్, తర్వాత ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, తర్వాత రెటినా డిటాచ్మెంట్స్ అట్లా ఉంటాయి. ఇవి స్టేజెస్.
1: ఏ దశలో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పూర్తిగా దాన్ని సహజ స్థితికి తీసుకొచ్చే అవకాశం?
0: ఒక్కసారి ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే సహజ స్థితికి తేలేమండి. మనము ఏం మన చేతిలో ఏముంటుందంటే మీరు సిస్టమిక్ డిసీజెస్, మీకు బీపీ షుగర్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్ పెట్టుకుంటే మనము ఆ స్టేజ్ అక్కడే ఆగిపోతుంది.
1: విరగకుండా మాత్రం కాపాడగలం.

0: ఎంబ్రేస్ ద డిసీజ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు,
1: కంట్రోల్ చేయొచ్చు అంతే. అంతే తప్ప పూర్తిగా
0: నయం చేయలేము,
1: తీసుకురాలేదు. ఈ వ్యాధిని నివారించడానికి వైద్య విధానాలు ఏ విధంగా ఉంటున్నాయి?
0: నివారించడం అనేది సరైన మెడిసిన్స్ వాడి మీ సిస్టమిక్ డయాబెటిక్ కంట్రోల్ పెట్టుకోవడము మరియు హైపర్ టెన్షన్ కంట్రోల్ పెట్టుకోవడమే సరి అయిన నివారణ అండి. అదే మూల కారణం. సో అవి కంట్రోల్ పెట్టుకుంటేనే మీరు చాలా రోజులు డిసీజ్ రాకుండా, రెటినోపతి రాకుండా అడ్డుకోవచ్చు.
1: దీనికి సర్జరీ లాంటిది ఏమైనా చేసి ఎక్కువ కాలం కంటి యొక్క చూపును మనం కొనసాగించే అవకాశం ఏమైనా ఉందా?
0: సర్జరీస్ కంటే ముందు మెడికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. అన్ని కేసెస్ కి సర్జరీస్ అవసరం రాదు. అడ్వాన్స్ స్టేజెస్ కి వెళ్ళినప్పుడు సర్జరీస్ అవసరం వస్తాయి. ఎర్లీ స్టేజెస్ లో మనకి లేజర్స్ ఉన్నాయి, గ్రీన్ లేజర్స్, రెటినాకి లేజర్ చేయవచ్చు. ఎక్కడెక్కడైతే బ్లడ్ లీక్ అవుతుందో, సో రెటినాకి ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయో అది ప్యాన్ రెటినల్ ఫోటోకోవాగులేషన్ అంటారు. రెటినాని లేజర్స్ చేస్తే ఫర్దర్ గా రెటినా డ్యామేజ్ అవ్వకుండా, చూపోకుండా మనం కాపాడవచ్చు. కొందరికి వాప్ వస్తుంది రెటినాలో, మ్యాక్యులర్ ఎడిమా అంటారు దాన్ని. డయాబెటీస్ వల్ల మ్యాక్యులర్ ఎడిమా వస్తుంది. హైపర్ టెన్షన్ వల్ల కూడా కొన్ని కారణాలు ఉండి దాన్ని బీఆర్వీఓ, బ్రాంచ్ రెటినల్ వీన్ ఆక్లూజన్ అంటారు. సో వీటి వల్ల మ్యాక్యులర్ ఎడిమా వచ్చినప్పుడు మనం వాటికి ఇంజెక్షన్స్ ఉంటాయి. కన్నుకు ఇంజెక్షన్ ఇస్తాం, సో ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అంటారు, కన్ను గుడ్డిలోకే ఇంజెక్షన్స్ ఇస్తాం. సో వాటి వల్ల నివారించవచ్చు. ఇవి చేసినప్పుడు పేషెంట్స్ సిస్టమిక్ కంట్రోల్ పెట్టుకుని ఉంటే ఆ డిసీజ్ అక్కడే ఆపొచ్చు. కొందరు నెగ్లెక్ట్ చేస్తారు, ట్రీట్మెంట్ అయింది కదండి మళ్ళీ ఏమైతుంది అనుకుంటారు, బట్ అది వదలదు. అది లేజర్ చేసినా ఇంజెక్షన్ చేసినా గానీ మీరు సరైన పద్ధతులు పాటించకపోతే మళ్ళీ బ్లీడింగ్ అయ్యి చూపు సడన్ గా పడిపోయి రెటినా డిటాచ్మెంట్ అయితే అప్పుడు రెటినా సర్జరీస్ ఉంటాయి. రెటినా సర్జరీస్ చేసి రెటినా లోపల గ్యాస్ గాని ఆయిల్ గాని పెట్టాల్సి వస్తుంది. అది రెటినా సర్జరీస్.
1: ఈ వ్యాధి రెండు కళ్ళకు వచ్చే అవకాశం ఉంటుందా? ఒక వ్యక్తిలో ఒక కంటికి వస్తే రెండో కంటి ఖచ్చితంగా వస్తుందా? ఒక కంటితోనే ఆగిపోయే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ఇది మన జబ్బు అనేది సిస్టమిక్ అంటే బాడీ లోపల ఉంటుంది కాబట్టి రెండు కళ్ళకి వస్తుంది కంపల్సరీగా. ఒక 5% తేడా ఉంటుంది అంతే. ఆ కన్నుకు ఈ కన్నుకు ప్రాబ్లమ్
1: కొంచెం
0: తేడా ఉంటుంది, కానీ రెండు కళ్ళకి కంపల్సరీ వస్తుంది.
1: రెటినా సమస్య
0: కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ వస్తుంది.
1: ఇప్పుడు ఒత్తిడి ఈ వ్యాధిని మనం ప్రభావితం చేసే అవకాశం ఏమైనా?
0: అవునండి, ఒత్తిడి అనగానే మళ్ళీ మనకి బీపీ షుగర్లు రావడమే. వాటి వల్ల బీపీ షుగర్ వల్ల పెరగడం వల్ల మళ్ళీ కంటి జబ్బులు. సో మళ్ళీ ఇది సైకిల్, ఒత్తిడి వల్ల కూడా మళ్ళీ జబ్బులు ఎక్కువయ్యే
1: అవకాశం. సో ఈ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా అందుబాటులో ఉంటాయా? ఒక వ్యక్తి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చిన్నతనం నుంచి ఈ రెటినా సమస్య ఏ వయసులో కూడా సోకకుండా ఉండేందుకు అవకాశం ఏమైనా ఉందా?
0: ముందు జాగ్రత్తలు అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అండి. సరైన ఆహార నియమాలు గాని మీ బాడీ ఎలా పద్ధతిగా కాపాడుకోవడమే దానికి రూట్ కాజ్ ని ప్రివెంట్ చేయొచ్చండి. సో ఒత్తిడి లేకుండా మీరు ఆహార పదార్థాలు గాని అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిసీజ్ రాకపోతే రెటినా ప్రాబ్లం.
1: సమయం కానీ, ఆలోచన విధానం కానీ, ఆహార నియమాలు కానీ ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అంటే ముందస్తు మనం జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి రాకుండా మనం కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంది.
0: అవునండి.
1: డాక్టర్ శ్రీనివాస్ గారు, మరి ఈ రెటినా వ్యాధి వచ్చిన తర్వాత కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తే, పట్టించుకోకపోతే, ఇలాంటి వైద్యం చేయించుకోకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది?
0: ఇది మంచి ప్రశ్న అండి. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ అవగాహన లేక, అది రెటినా జబ్బు అని వాళ్ళకి అవగాహన లేక, వాళ్ళు క్యాటరాక్ట్ అంటే మూతబిందో పొరలు అనుకుని చాలా నెగ్లెక్ట్ చేసిన తర్వాత చాలా ఎండ్ స్టేజ్ లో వస్తున్నారు. ఆ స్టేజ్ లో క్యాటరాక్ట్ అయితే ప్రాబ్లం ఉండదండి. క్యాటరాక్ట్ అనేది చిన్న సర్జరీతో అయిపోతుంది. రెటినా జబ్బులు నెగ్లెక్ట్ చేస్తే రెటినా సర్జరీ తర్వాత, ఇది క్యాన్సర్ జబ్బు లాంటిది రెటినా జబ్బులు అనేది. సో క్యాన్సర్ లో ప్రోగ్నోస్ ఎలా ఉంటుందో రెటినా జబ్బులు కూడా అడ్వాన్స్ స్టేజ్ లో వస్తే మనం సేవ్ చేయడం చాలా కష్టమవుతుంది. సో ముందుగా అంటే ముందే వచ్చేస్తే, జస్ట్ బ్లీడింగ్ అయినప్పుడు వస్తే మేము ఆ బ్లీడింగ్ ని విట్రెక్టమీ సర్జరీ చేసి ఆ బ్లీడింగ్ తీసేసి చూపు ఇస్తామండి. సో లేట్ గా వస్తే కొన్నిసార్లు మనం చూపును కాపాడే అవకాశం చాలా తగ్గిపోతుంది. సో రెటినా అనేది మనము ఒక మొక్క లాంటిది, సరైన టైంలో వాటర్ వేయాలి మొక్క, లేదంటే అది ఎండిపోయిన తర్వాత వేస్తే ప్రయోజనం ఉండదు. సేమ్ రెటినా కూడా అలాగే అండి. సో కరెక్ట్ టైంలో రావాలి. అందుకే నేను చెప్పేది, మీరు షుగర్ ఉన్నా, డయాబెటీ, హైపర్ టెన్షన్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా గానీ మీరు ముందు చెకప్ చేసుకుంటే మేము దాన్ని ముందే చెప్తాము. ఒకవేళ బ్లీడింగ్ అయినా మేము అర్లీ స్టేజ్ లోనే సర్జరీ చేసి తీస్తాం. ఎండ్ స్టేజ్ లో నియోవాస్కులర్ గ్లకోమా అని అంటే ఎండ్ స్టేజ్ లో అలాంటి జబ్బులు వచ్చిన తర్వాత మనం కన్నును కాపాడే పరిస్థితి ఉండదండి.

0: స్పెషల్ గా రెటినా జబ్బులు అండి. వేరే ఏ జబ్బునైనా మనం కన్నును సర్జరీ చేసి కాపాడవచ్చు. ఒక రెటినా అడ్వాన్స్ స్టేజ్ కి
1: చేరుకుందంటే
0: సర్జరీ చేసినా చాలా ప్రయోజనాలు చాలా తక్కువ ఉండవు. నాకు మెయిన్ కారణము ఈ చూపు కాపాడాలి, ఎర్లీ స్టేజ్ లో నేను ఇక్కడ స్పెషాలిటీ ఓపెన్ చేసింది, స్పెషల్ గా అదే రీజన్.
1: స్థానికంగా మన నిజామాబాద్ లో ఇప్పుడు రెటినాకి అవకాశం ఉంది.
0: అవునండి, నేను వచ్చిన తర్వాత ఒక నలుగురికి చేశాను, మంచి రిజల్ట్స్ వచ్చాయి. బట్ వాళ్ళు తొందరగా ప్రజెంట్ అయ్యారు, అది చాలా ఇంపార్టెంట్. రెటినా సర్జరీస్ కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి, బట్ ఎర్లీగా రావాలి.
1: దశ దాటిపోయిన తర్వాత వస్తే మనం కూడా
0: రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది. పేషెంట్స్ కూడా రెటినా సర్జరీ అయిందా పొర సర్జరీ అయిందా అని తెలియదు వాళ్ళకి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటాయి, అది మనము అది వివరంగా చెప్పాలి వాళ్ళకి. సో మీకు ఉన్నది చాలా పెద్ద ప్రాబ్లము అని వివరంగా చెప్పాలి వాళ్ళకి. నా ఎయిమ్ ఏంటంటే ఇక్కడ రావడానికి ఎర్లీ స్టేజ్ లోనే పేషెంట్స్ ని గుర్తుపట్టి వాళ్ళకి ఎర్లీ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే బ్లైండ్ అవ్వకుండా కాపాడాలి రెటినా జబ్బు నుంచి అనేది నా ప్రధాన కారణం నిజామాబాద్ లో రెటినా స్పెషాలిటీ ఓపెన్ చేయడానికి.
1: బాగుంది డాక్టర్ శ్రీనివాస్ గారు. మరి పూట మా స్టూడియోకి వచ్చి రెటినా అనే వ్యాధి కంటికి ఎందువల్ల వస్తుంది, వస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి, రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే వివరాలు మా శ్రోతలకు చక్కగా తెలియజేసినందుకు మీకు మా ఆకాశవాణి కేంద్రం తరఫున శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యువియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066.
3: శ్రోతలు ఇంతవరకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. అలాగే ట్యూన్ చేసి ఉండండి 103.2 మెగాహెర్ట్జ్. 8:30 బాలభారతి కార్యక్రమం, అలాగే 9:00 హృదయ రాగాలు కార్యక్రమం వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో వింటారు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్. ద హెడ్లైన్స్: ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టు హోల్డ్ టాక్స్ విత్ ఉజ్బెకిస్తాన్స్ ప్రెసిడెంట్ షఫ్కత్ మిర్జియోయేవ్ ఇన్ తాష్కెంట్ టుడే. ప్రైమ్ మినిస్టర్ టు షేర్ హిస్ థాట్స్ ఇన్ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ఆన్ ఆకాశవాణి ఎట్ 11 దిస్ మార్నింగ్. డెత్ టోల్ ఫ్రమ్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఇన్ నేపాల్ రైజెస్ టు 675. Nearly 2,400 people still missing. Nepal issues fresh flood alert for Phote Koshi River. External Affairs Ministry says 108 Indian nationals rescued so far. India sends fourth relief flight carrying 11 tons of humanitarian aid to Nepal. And in women's cricket, India to begin the T20 Asia Cup campaign against Thailand in Dubai

రెయిన్బో స్కూల్ మాధవ్ నగర్ ఎల్కేజీ చిన్నారులు కే రోహిత్ ఎన్ నవీన్ హిమాన్ష్ వీళ్ళు మనం లేవగానే ఏమేం చేయాలి, ఎలా ఉండాలి అని వాళ్ళు చిన్ని చిన్ని మాటలతో చెప్పబోతున్నారు.

తర్వాత మన ముందుకు రాబోతున్నారు రెయిన్బో స్కూల్ మహాలక్ష్మినగర్ ఎల్కేజీ చిన్నారులు కనీష్, ప్రతీక్, ముదస్సిర్. వీరు పాడబోయే గేయం చిట్టి చిలకమ్మ. తర్వాత మన ముందుకు రాబోతున్నారు రెయిన్బో స్కూల్ మహాలక్ష్మినగర్ ఎల్కేజీ చిన్నారులు. వీరు పాడబోయే గేయం బడిలో గంట ఏమంది అంటూ చక్కని గేయంతో మన ముందుకు రాబోతున్నారు దివిశ్రీ, అనూఫ్,

తర్వాత మన ముందుకు వస్తున్నారు చిట్టి చిట్టి మిరియాలు అంటూ వారి చక్కని మాటలతో అభినయంతో రెయిన్బో స్కూల్ మహాలక్ష్మి నగర్ ఎల్కేజీ చిన్నారులు వైశాలి, కృతిక, అభిరాజ్, అమృత. అనేది తెలుగులో చాలా ప్రసిద్ధమైన పిల్లల బాలల గేయం. ఇది ఏనుగు యొక్క గొప్పతనాన్ని, రూపాన్ని తెలియజేస్తూ మహాలక్ష్మి నగర్ ఎల్కేజీ చిన్నారులు అనవి, వైభవ్, సుశ్రుత్, అభిరాజ్. తర్వాత ఒక చక్కటి గేయంతో మన ముందుకు వస్తున్నారు మాధవ్ నగర్ 5th క్లాస్ చిన్నారులు బి కృతిక, జి అంశు, ఎస్కే అలియా.

తర్వాత ఒక గేయంతో మన ముందుకు వస్తున్నారు ఫోర్త్ క్లాస్ చిన్నారులు కే ఆద్య, ఎస్ హన్విష, కే భవాని. వీరు పాడబోయే గేయం ఈజెండా పసిబోసి చిరునవ్వు.

0: మన భారత జాతీయ జెండా దేశ గౌరవానికి, ఐక్యతకు, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు ప్రతీక. ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య దీన్ని రూపకల్పన చేశారు. 1947 జులై 22న రాజ్యాంగ సభ ఈ మువ్వన్నెల జెండాను మన జాతీయ పతాకంలా ఆమోదించింది. ఇలాంటి మన జాతీయ పతాకం గురించి, దాని గొప్పతనం గురించి వివరించడానికి మన ముందుకు వస్తున్నారు మాధవ్ నగర్ చిన్నారులు జాయ్ స్టార్స్ రిత్విక్.
1: అందరికీ నమస్కారం. ఈ రోజు మన జాతీయ జెండా గొప్పతనం గురించి మాట్లాడుకుందాం.
2: మన జాతీయ జెండాను తిరంగా అని కూడా పిలుస్తారు. ఇది మన దేశ గౌరవానికి ప్రతీక.
1: మన జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి?
2: 3 రంగులు ఉంటాయి. అవి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ.
1: కాషాయ రంగు ఏమి తెలియజేస్తుంది?
2: కాషాయ రంగు ధైర్యం, త్యాగాన్ని తెలియజేస్తుంది.
1: తెలుపు రంగు అర్థం ఏమిటి?
2: తెలుపు రంగు శాంతి, సత్యానికి ప్రతీక.
1: ఆకుపచ్చ రంగు ఏమి సూచిస్తుంది?
2: ఆకుపచ్చ రంగు పచ్చదనం, అభివృద్ధిని సూచిస్తుంది.
1: మన జాతీయ జెండా మధ్యలో ఏమి ఉంటుంది?
2: నీలం రంగులో అశోక చక్రం ఉంటుంది. ఇందులో 24 ఆకులు ఉంటాయి. ఇది ఎల్లప్పుడూ ముందుకు సాగాలని మనకు సందేశం ఇస్తుంది.
1: మన జాతీయ జెండాను ఎలా గౌరవించాలి?
2: జాతీయ జెండాను ఎల్లప్పుడూ గౌరవించాలి. జాతీయ గీతం విన్నప్పుడు గౌరవంగా నిలబడాలి.
1: మన జాతీయ జెండా మనకు కారణం. దేశాన్ని ప్రేమిద్దాం, జాతీయ జెండాను గౌరవిద్దాం. జై హింద్. ధన్యవాదాలు.
0: పచ్చని చెట్లు మన భూమికి ప్రాణం, ప్రగతికి మెట్లు. ఇవి మనకు ప్రాణవాయువులైన ఆక్సిజన్ ను అందిస్తాయి. కాలుష్యాన్ని తగ్గించి వర్షాలు కురిసేలా చేస్తాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాంటి చెట్ల గురించి వారి పాటలతో ఎంతో చక్కగా పాడడానికి మన ముందుకు వస్తున్నారు మహాలక్ష్మి నగర్ 1వ తరగతి విద్యార్థులు కృతిక్ కుమార్, మనస్వి, అభిరామ్.
3: పచ్చ పచ్చ చెట్లు ప్రకృతికి ఎన్నెట్లు, అడుగులు పెరిగేటట్టు విడివిడిగా నాటము చెట్లు, కల్పనిచ్చే చెట్లు చల్లగా వదలను, వేగాలనిపించను, వానలు గుడిపించను, బలే బలే వాన బంగారు వాన, నేనాగిన ముఖము బ్రతికించు వాన, జోరు జోరు

0: భారత జాతీయ పతాకం మధ్యలో ఉండే ముదురు నీలం రంగు చక్రాన్ని అశోక చక్రం అంటారు. ఇది సారనాథ్ లోని అశోక స్తంభంపై ఉన్న ధర్మచక్రం నుండి గ్రహించబడింది. ఈ చక్రంలో 24 ఆకులు ఉంటాయి. ఇవి నిరంతరం ప్రగతిని, ధర్మాన్ని, మానవులో ఉండవలసిన 24 సద్గుణాలను సూచిస్తాయి. ఆ 24 సద్గుణాలు ఏంటి అని మనకు వివరించడానికి మన ముందుకు వస్తున్నారు మహాలక్ష్మినగర్ 2వ తరగతి విద్యార్థులు జస్విత, అనన్య, అభినందన్, సాయి.
1: కరుణ, శాంతి, సహనం, ధైర్యం, భగవంతుడి పట్ల భక్తి,
2: ప్రేమ, పాప భీతి, నైతికత, ఈశ్వర జ్ఞానం,
3: భగవంతుని పట్ల ఎరుక, జాలి, ధర్మం, ధర్మం విశేషణ, ఆర్ధత,
4: లాభాపేక్ష లేకుండా సంయమనం, కుండార్తన, విశ్వాసం, మంచి,
5: దయా, న్యాయ, ఖచ్చితత్వం, నిజాయితీ, త్యాగా, నిరతి, అహ్వానం.
0: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చక్కటి నినాదాలతో మన ముందుకు వస్తున్నారు మాధవనగర్ 1వ తరగతి విద్యార్థులు కృతిక్, అకుల్, అరికేత్, రేయాంష్, అన్విత.
6: భరత్ మాతా కీ జై.

0: తర్వాత మన ముందుకు వస్తున్నారు చక్కటి పాటతో మాధవనగర్ 2వ తరగతి చిన్నారులు మోక్షిత, అపేక్ష, అద్విక. వీరు పాడబోయే పాట నిర్మల సుర గంగాజల.
1: భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కన్నం అమృత బాణం, నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం, నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం.

భారత ఖండం ఒక అమృత బాండం, ఉత్తరాన ఉన్నత మహిమగిరి శిఖరం, ఉత్తరాన ఉన్నత మహిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం, దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం.

సముద్రం పశ్చిమాన అనంతం సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పేరు గన్న భారతదేశం రత్న గర్భ పేరు గన్న భారతదేశం ధీరపుంజ చరితలున్న ఆలయ శిఖరం ధీరపుంజ చరితలున్న ఆలయ శిఖరం సజ్జద

ఒక అమృత బాణం. కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం. కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం, కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కన్నం ఒక అమృత బాణం. నిర్మల సుర గంగాజల సంగమ

0: సిల్లి నదిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత కన్నం ఒక అమృత బాండం.
1: తర్వాత మన ముందుకు రాబోతున్నారు మహాలక్ష్మి నగర్ యుకేజీ చిన్నారులు నైత్రి, మనస్వి, అవంతిక, తనిష్క. వీళ్ళు మన భారతదేశం గురించి కొన్ని ముఖ్య విషయాలను మనతో పంచుకుంటున్నారు. విచ్ ఇయర్ ఇండియా గెయిన్ ఇండిపెండెన్స్? హూ డిజైన్ ద ఇండియన్ నేషనల్?

0: ఫ్లాగ్?
1: వెంకయ్య.
0: హూ ఇస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఇన్ ఇండియా?
1: గాంధీ.
0: హూ రోట్ వందే మాతరం?
1: చటర్జీ.
0: వాట్ ఈస్ ద సీక్వెన్స్ కలర్ ఆన్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? తర్వాత, భారతమాత అనగా భారతదేశానికి ఒక తల్లిలా మాతృదేవతగా భావించి కొలిచే జాతీయ ప్రతిరూపం. అలాంటి భారతమాతను కలిగిన మన భారతదేశంలో ఎన్నో పుణ్యస్థలాలు, పుణ్యనదులు, పుణ్యమూర్తులు. వారి గురించి తలుచుకుంటూ మహాలక్ష్మి నగర్ 3వ తరగతి విద్యార్థులు అక్షర, మదిహ, సుదీక్ష, శివాంశ్, హర్షవర్ధన్ చక్కని పాటతో పాడబోతున్నారు.
2: వందనము ఈ భారతమాత, అందరము నీ వారమమ్మ, మేమందరము నీ వారము.

0: గంగా సింధు పదములు కడవగా కావేరి పుణ్యనదములు నిండిన పావన పుణ్యమూర్తి పుత్రమమ్మ వందనము ఈ భారత మాత అందరము నీ వారమమ్మ మేమందరము నీ వారము జై హింద్.
1: తర్వాత మరో చక్కటి గేయంతో మన ముందుకు వస్తున్నారు మాధవనగర్ రెండవ తరగతి విద్యార్థులు బి చానుహ్య ఎన్ ప్రజ్ఞ యోగేశ్వరి సాన్విక.

భగవద్గీత అనగా శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునునికి బోధించిన దివ్య గ్రంథం. మహాభారతంలోని భీష్మ పర్వంలో ఉన్న ఈ గీతలో 18 అధ్యాయాలు, 700 సంస్కృత శ్లోకాలు ఉన్నాయి. ఇవి మనిషికి కర్తవ్యాన్ని, ఆత్మతత్వాన్ని, కర్మయోగాన్ని బోధించే విశ్వసనీయ ఆధ్యాత్మిక జీవన వేదం. అలాంటి భగవద్గీత శ్లోకాలను పాడడానికి వస్తున్నారు మాధవనగర్ 3వ తరగతి విద్యార్థులు బి అభినాయక్, శశ్వత్, శ్రేయాన్, ప్రణీత్, రిత్విక్.

డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన విశాల భారతదేశం మనది అనే గేయంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం కులమతాలకు అతీతమని, భారతీయులందరూ ద్వేషాన్ని తొలగించి అందరూ ప్రేమగా ఉండాలి అని తెలిపే దేశభక్తి గీతంతో మన ముందుకు వస్తున్నారు మాధవ్ నగర్ 3వ తరగతి చిన్నారులు

రెయిన్బో చిన్నారులు అశోక చక్రం గురించే కాకుండా జాతీయ జెండా గురించి కూడా మనకు కొన్ని విషయాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు మహాలక్ష్మి నగర్ 4వ తరగతి చిన్నారులు లిఖిత హనన్య నవ్యశ్రీ కీర్తన.

0: ఇప్పటి వరకు రెయిన్బో స్కూల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. చిన్నారులు అందరికి చెప్పండి బాయ్.
1: శ్రోతలు ఇంతవరకు బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమంలో రెయిన్బో స్కూల్ విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు.

0: మామ, దీని బాగా తందామా?
1: ఇది పేరెంట్స్ కి పరీక్ష,
0: ఇది బ్రదర్ కి శిక్ష.
1: దీనికి యాంటీబయాటిక్ లేదా?
0: దీనికి నీరసం రాదా?
1: దీంతో మాట్లాడను,
0: దీంతో ఆట్లాడను.
1: ఇదో సైతాన్,
0: ఇదో తూఫాన్,
2: ఇదో నా బంగారు పాపా.

మీరు విన్న ఆ పాట లిటిల్ సోల్జర్ సినిమా నుండి. ఇంతటితో బాలభారతి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు హృదయ రాగాలు వాట్సాప్ సినీ గీతల కార్యక్రమం. శ్రోతలు వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. మా అభిమాన శ్రోతలందరికీ స్వాగతం, శుభ స్వాగతం. నచ్చిన పాట వినడానికి వెంటనే ఎస్ఎంఎస్ చేయండి 8462245066. ఇప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చును. అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ను ట్యూన్ చేసుకోండి. మీకు నచ్చిన పాట వినండి. వెరీ గుడ్ మార్నింగ్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అంటూ ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. వీరు భూదాన్ పోచంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు, శ్రీవాణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు మంగమ్మ శపథం సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగా ఎక్స్పే, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఎస్ఎంఎస్ పంపించండి మా నంబర్ 8462245066. మీరు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపిస్తుండండి. ఈ కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: డాక్టర్ బలరామ్ జాదవ్,
4: ఎత్తు వంకర పిల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
3: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
4: డాక్టర్ బలరామ్ జాదవ్,
3: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
4: ఖలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ ఏ వనిత,
3: కంటిపై పొర కులికి మండలి ఆపరేషన్,
4: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
3: మోతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
4: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
3: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
4: 24 గంటలు అత్యవసర సేవలు.
3: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: దరమాండ్ షాప్,
4: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
3: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
4: ఏకైక కంపెనీ షోరూమ్,
3: దరమాండ్ షాప్,
4: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
5: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
6: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
5: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
6: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
5: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
6: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
7: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

హృదయ రాగాలు శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ, వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. వీరు నిజామాబాద్ నందిపేట నుండి నందిని, నరేష్, స్నేహిత్, స్నేహాంష్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు జీన్స్ సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాం. ఉన్నికృష్ణన్, సుజాత ఆలపించిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్ అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలిన తర్వాత.
2: సార్ 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
3: అరే
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
6: ఆర్బీఐ అంటుంది
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె వ్యాధులు, గుండె కవాటాలు సమస్యల గురించి తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ గారు తగిన సలహాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:30. కార్యక్రమంలో గుడ్ మార్నింగ్ అంటూ హైదరాబాద్ వనస్థలిపురం నుండి సాయినగర్ నుండి దోర్నాల రేణుక, బాలరాజు, హరిణి, లోకేష్, సాయి కృప ఇంకా వారి కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ పంపించారు. హనుమాన్ జంక్షన్ సినిమా నుండి ఏదైనా పాటను వినిపించండి అంటూ వీరందరి కోసం వెరీ గుడ్ మార్నింగ్ అండి, మీరు అడిగిన పాట వచ్చేసింది, విందాం.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
5: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9:00 వరకు మహిళావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

0: గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి హాస్పిటల్ కలీర్ బాడీ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాట్రాక్ట్ వల్ల వచ్చే సమస్యల గురించి కంటి వ్యాధుల వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు తెలియజేస్తారు. హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పుర గ్రామం నుండి దావుల ప్రభాకర్ రెడ్డి, ఆద్యారెడ్డి, సువర్ణ, హృతిక్ రెడ్డి, ఖుషి, రిషికారెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు చిత్రలహరి సినిమా నుండి ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: చచ్చా బొబ్బలా
1: సైబాల్,
0: నడువుల తామరా
1: సైబాల్,
0: బురద పుల్లా
1: సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి.
4: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
5: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
4: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
5: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
4: దాందే ఉంది 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
5: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
6: హలో ఆకాశవాణి నిజామాబాద్,

శ్రోతలు మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక మంచి మాట, అడిగే విధానంలో వినయం ఉంటే వచ్చే సమాధానం సంస్కారంతో వస్తుంది. మాటల్లో గౌరవం ఉంటే మనుషుల్లో దూరం ఉండదు. మనిషి విలువ అతని స్థాయిలో కాదు, అతను మాట్లాడే తీరులో తెలుస్తుంది. ఎదుటివారిని చిన్నచూపు చూడకపోవడమే నిజమైన సంస్కారం. హృదయరాగాలు కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా భవానీపేట నుండి వారు శ్రోతల అభిమాన నేస్తాలు, సుగంధ పరిమళాల కుసుమాలు, సంగీత స్వర జలపాతాలు మన ఈ హృదయరాగాలు అంటూ రిక్వెస్ట్ పంపించారు. మహమ్మద్ ఇనేతుల్లా, ఇష్రతుల్లా ఇంకా వారి స్నేహితులు, వీరు మా కోసం ఏదైనా పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ పెట్టారు. అలాగే సిరికొండ మండలం న్యావనంది నుండి శ్రీరామ్, వసంత, హరీష్, హరులు ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరు కూడా గుడ్ మార్నింగ్ మేడం, శుభోదయం, హృదయపూర్వక అభివందనాలు అంటూ మా కోసం హృదయరాగాలు కార్యక్రమంలో ఏదైనా పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా శుభోదయం. అలాగే నిజామాబాద్ మోపాల్ నుండి, క్షమించాలి, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, వీరు కూడా హృదయరాగాలు కార్యక్రమంలో ఏదైనా పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం త్రిబుల్ ఆర్ఆర్ సినిమా నుండి ఈ పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత

రిక్వెస్ట్ పంపించారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుండి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ ఇంకా వారి స్నేహితులు. అలాగే సౌదీ అరేబియా నుండి కూడా రిక్వెస్ట్ పంపించారు. వీరు నవీన్, హవీసా, నర్సింహ్లు, గోదావరి ఇంకా హృదయ రాగాలు కార్యక్రమానికి శుభాకాంక్షలు అంటూ గుడ్ మార్నింగ్ కూడా పంపించారు. ఓకే అండి, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే నిజామాబాద్ పూలాంగ్ నుండి కూడా రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఓ బేబీ సినిమా నుండి పాట విందాము.

హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించండి. రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ బాయ్, నయీముద్దీన్, మతీన్, షేక్ చంద్, ఫారూక్, సయ్యద్ ఖలీల్, ముబిన్ బాయ్, మొహమ్మద్ యాసీన్, మూసా కరీం, షేక్ సలీం, ఇంకా వారి స్నేహితులు వీరంతా ఆరాధన సినిమా నుండి ఏదైనా పాట వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాము.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
2: అలనాటి మీటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: మంగళవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

హృదయ రాగాలు వింటున్న శ్రోతలకి ఒక గమనిక. సెప్టెంబర్ 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చెవుల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మనకి హృదయ రాగాలు కార్యక్రమంలో చాలా రిక్వెస్ట్ పంపించారు, కానీ అందరి పాటలు వినిపించలేకపోతున్నాను, కాకపోతే మీ పేర్లు మాత్రం వినిపిస్తాను. హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్, అశ్విని, ఆనంద్ కుమార్, అలాగే నిజామాబాద్ కోటగల్లి నుండి లోకం పాండు, సునీత, శ్రీవల్లి, ఆరాధ్య, అలాగే జక్రంపల్లి నుండి అఫీస్, తబ్సుమ్, తరుణం, ఖలీద్, కాంత, సజ్జ, రయాన్, రాజు, అలాగే నిజామాబాద్ పూలాంగ్ నుండి వహీద్ రుహాని, జమీర్, ఫసీ, జుబీర్, ముక్రం, ఫుర్ఖాన్, జాకీర్, ఫజీల్, రుమాని, ఇంకా పరిస్నేహితులు వీరంతా చంటిగాడి సినిమా నుండి ఏదైనా పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించారు. ఉదయం నుండి అన్ని కార్యక్రమాలు వింటున్నామండి, మీకు శుభోదయం అంటూ శుభోదయం అండి. అలాగే వీరు జగిత్యాల జిల్లా మల్లాపురం మండలం మొగలిపేట గ్రామం నుండి గజానన్ సరోజిని పవన్ లావణ్య శర్వాణి ఆదిత్య వెన్నెల బాబాజ్ఞ హేమచంద్ర భాస్కర్ కావేరి మాకు కూడా ఇదే పాటను వినిపించండి హృదయరాగాలు కార్యక్రమంలో అంటూ రిక్వెస్ట్ పంపించారు.

అలాగా చివరిగా నిజామాబాద్ జిల్లా నుండి రిక్వెస్ట్ పంపించారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పొచ్చెర గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్, లక్ష్మణ్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలియం సమయం 10 గంటలు కావస్తుంది. కాసేపట్లో ప్రారంభమవుతాయి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. చేవెళ్ల మల్కాపూర్ గ్రామం వద్ద ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి హైదరాబాద్ బీజపూర్ హైవే పనులను పరిశీలించారు. అనంతరం వికారాబాద్ చేరుకున్న మంత్రి ఆధునీకరణ పనులు జరుగుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ను పరిశీలించారు. లక్నోలో తన 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్ట్రీ కాంక్లేవ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ది ఎంటర్ప్రెన్యూర్షిప్ వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఈ ఏడాది జూలై నాటికి పెర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టార్లకు పైగా సాగుభూమిని సూక్ష్మసేద్యం పరిధిలోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. హిందుత్వం అనేది ప్రతి మానవుని గౌరవాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరిగిన వన్ వరల్డ్ వన్

హ్యుమానిటీ మత నాయకుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని నమ్మే హిందువు హిందువు కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ పై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. రహమత్ బేగ్ ను క్రమశిక్షణ రాహిత్యం కింద పార్టీ నుంచి తొలగించడం మాత్రమే సరిపోదని బీజేపీ రాష్ట ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10:50కు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 4 నిమిషాలు. భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక వింటారు. 3వ భాగం శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రచన శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: మనుష్యుల మనసులను తీర్చిదిద్దడానికి ఆధ్యాత్మికత ఎంత అవసరమో, కోట్లాది మంది ప్రజల కడుపు నింపడానికి, కరువును పారద్రోలడానికి, నదులను మళ్లించి దేశాన్ని పారిశ్రామికంగా నిలబెట్టడానికి సాంకేతిక నైపుణ్యం అంతకంటే అవసరం అని నమ్మిన మహనీయుడి కథ ఇది.
3: తెలుగు నేల, నెల్లూరు జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందిన పూర్వీకుల రక్తాన్ని పంచుకొని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన అపర ఇంజనీరింగ్ మాంత్రికుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సమగ్ర జీవిత వ్యాసంలోకి మీ అందరికీ సాదర స్వాగతం.
2: అది 1861 సెప్టెంబర్ 15వ తేదీ. అప్పటి మైసూర్ రాజ్యంలో ఉన్న ముద్దేనహల్లి అనే ఒక చిన్న గ్రామం. శ్రీనివాస శాస్త్రి, వెంకట లక్ష్మమ్మ దంపతులకు విశ్వేశ్వరయ్య జన్మించారు. వారి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న మోక్షగుండం గ్రామం నుండి మైసూరు ప్రాంతానికి వలస వచ్చారు. అందుకే వారి ఇంటి పేరు మోక్షగుండమైంది.
3: విశ్వేశ్వరయ్య గారి తండ్రి శ్రీనివాస శాస్త్రి, ఆయన సంస్కృత పండితుడు. అయితే విశ్వేశ్వరయ్య గారికి కేవలం 15 ఏళ్ల వయసున్నప్పుడే వారి తండ్రి అకాల మరణం చెందారు. నిరుపేద కుటుంబం, పూట గడవడమే కష్టమైన పరిస్థితి. కానీ తండ్రి నేర్పిన నైతిక విలువలు, తల్లి వెంకట లక్ష్మమ్మ గారి క్రమశిక్షణ ఆయనను అధైర్యపడనీయలేదు.
2: చదువుకోవాలనే కసి ఆయనను బెంగళూరు వైపు నడిపించింది. బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో చేరినప్పుడు చదువుకోవడానికి, భోజనానికి డబ్బుల్లేక ఒక ధనిక కుటుంబంలో పిల్లలకు హోమ్ ట్యూషన్లు చెప్తూ

0: ఆ ఇంట్లోనే ఒక చిన్న గదిలో ఉంటూ చదువు కొనసాగించారు. వీధి దీపాల వెలుగులో కూర్చొని ఆయన రాత్రింబగళ్లు శ్రమించేవారు. ఇటువంటి పరిస్థితుల్లో చదువుకున్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి 1881లో అత్యుత్తమ మార్కులతో బిఏ పూర్తి చేశారు.
1: మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారండి, అతనికి చదువుకునే రోజుల్లో తండ్రి మరణించాడు. తల్లి పాపం పెంచేది ఒక నిజాయితీగా ఒక డిసిప్లిన్ గా మేనమావల ఇంట్లో చదువుకుంటూ ఒక చిన్న ఇంజనీరింగ్ చిన్న పనిలో చేరించే వరకు భారతరత్న స్థాయికి ఎదిగాడు. ఆయన జీవితంలో చెప్పుకోదగ్గ సంఘటనలో తాను ఏనాడు కూడా పొరపాట్లు చేయలేదు, తన వాళ్ల స్వలాభం కోసం తప్పుడు పనులు చేయలేదు. ఒకసారి ఆయన మేనల్లుడికి ఒక ఉద్యోగం కావాల్సి వస్తే పలానా వాళ్ళకి చెప్పండి అన్నాడు. నేను చెప్పను అన్నాడు. అందరూ అడిగారు, నువ్వు ఇంత పొజిషన్ లో ఉన్నావు చెప్పొచ్చు కదా అంటే అప్పుడు ఆయనకు లెటర్ రాసిచ్చాడు. దిస్ బాయ్ హ్యాపెన్ టు బి మై నెవ్యూ. ఇతను పాలిటెక్నిక్ చదివాడు, మీకు నచ్చితే ఉద్యోగం ఇవ్వండి లేకపోతే తక్షణం పంపేయండి. ఒక విషయం నేను చెప్పగలను అతని గురించి, ఐ కెన్ ఎష్యూర్ హిస్ ఇంటెగ్రిటీ బట్ నాట్ ద ఎఫిషియన్సీ. వాడు నిజాయితీగా అయితే ఉండగలడు, బట్ ఆ పని చేయగలడో లేదో మీరు చూడండి.
0: విశ్వేశ్వరయ్య గారి గణిత ప్రావీణ్యాన్ని, ఏకాగ్రతను గుర్తించిన మైసూరు దివాన్ ఆయనకు పూణేలోని ప్రసిద్ధ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చేరడానికి ఆర్థిక సహాయం అందించారు. పూణే వెళ్లిన విశ్వేశ్వరయ్య గారు పగలు రాత్రి తేడా లేకుండా సివిల్ ఇంజనీరింగ్ మెలకువలను శోధించారు. 1883లో జరిగిన ఇంజనీరింగ్ పరీక్షల్లో ఆయన బొంబాయి ప్రెసిడెన్సీ పరిధిలోనే మొదటి స్థానంలో నిలిచారు. అప్పట్లో నిబంధనల ప్రకారం ప్రథమ స్థానంలో నిలిచిన వ్యక్తికి బ్రిటిష్ ప్రభుత్వపు బొంబాయి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీలో నేరుగా అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం లభించేది. అలా 23 వయసులో ఆయన బ్రిటిష్ సర్వీసులో ఇంజనీరుగా అడుగుపెట్టారు. బొంబాయి ప్రెసిడెన్సీలో చేరిన కొత్తలోనే ఆయనకు ఒక అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్ అప్పగించబడింది. అది ప్రస్తుత పాకిస్తాన్ లో ఉన్న సింధ్ ప్రాంతంలోని సుఖూర్ కాన్పూర్ ఎడారి ప్రాంతం. అక్కడ తీవ్రమైన నీటి కొరత ఉండేది. సింధు నది పక్కనే ప్రవహిస్తున్న ఆ బురద నీటిని తాగునీరుగా మార్చడం బ్రిటిష్ ఇంజనీర్ల వల్ల కాలేదు. విశ్వేశ్వరయ్య గారు అక్కడికి వెళ్లారు. నది ఒడ్డున ఇసుక పొరలను వడపోత సాధనంగా వాడుతూ ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ అనే సరికొత్త సాంకేతికతను రూపొందించారు. నది నీరు స్వభావ సిద్ధంగా ఇసుక పొరల్లోంచి వడకట్టబడి నిర్మలమైన తాగునీరుగా పంపుల ద్వారా నగరానికి చేరుకుంది. ఈ ఆవిష్కరణతో ఆ ఎడారి ప్రాంత ప్రజలు ఆయనను దేవదూతలా భావించారు. బ్రిటిష్ ఉన్నతాధికారులు ఆయన మేధస్సుకు ఆశ్చర్యపోయారు.
2: 1903 సంవత్సరంలో విశ్వేశ్వరయ్య గారు ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలోనే ఒక విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు. పూణే సమీపంలోని ఖడక్వాస్లా జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు, వరదలు వచ్చినప్పుడు ఆనకట్ట తెగిపోకుండా కాపాడేందుకు ఆయన ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ గేట్స్ ను కనుగొన్నారు. ఈ గేట్ల ప్రత్యేకత ఏంటంటే, జలాశయంలో నీరు ప్రమాదకర స్థాయికి చేరగానే మానవ ప్రమేయం లేకుండానే నీటి ఒత్తిడి ఆధారంగా గేట్లు స్వయంచాలకంగా తెరుచుకుంటాయి. వరద నీరు బయటికి వెళ్లగానే మళ్లీ మూసుకుపోతాయి. ఈ పేటెంట్ డిజైన్ ద్వారా విశ్వేశ్వరయ్య గారు కోట్ల రూపాయల రాయల్టీ సంపాదించవచ్చు. కాని ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒకటే కోరారు, నా ఆవిష్కరణ వల్ల దేశ ప్రజలకు మేలు జరిగితే అంతే చాలు, నాకు పైసా రాయల్టీ వద్దు, ఈ సాంకేతికతను ఉచితంగా వాడుకోండి అని. ఆ తర్వాత గ్వాలియర్లోని టైగ్రా డ్యామ్ కు కూడా ఈ గేట్లని అమర్చారు.
0: 1908 సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ నగరం ఒక ఘోరమైన విపత్తును చూసింది. మూసీ నదికి వచ్చిన మహోగ్రమైన వరదల వల్ల నగరంలోని సగానికి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నిజాం ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి కాపాడడానికి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ విశ్వేశ్వరయ్య గారిని ప్రత్యేక సలహాదారుగా ఆహ్వానించారు. విశ్వేశ్వరయ్య గారు నగరమంతా పర్యటించి మూసీ, దాని ఉపనదుల ప్రవాహాన్ని అధ్యయనం చేశారు. ఆయన అందించిన ప్రణాళిక ఆధారంగానే నగరానికి ఎగువన రెండు భారీ జలాశయాలు నిర్మించబడ్డాయి. అవే గండిపేటలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్. అంతేకాదు హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థను, వరద నీటి కాలువలను అత్యంత శాస్త్రీయంగా రూపకల్పన చేసింది కూడా ఆయనే. ఆ రోజు ఆయన వేసిన పునాదే కారణం.
2: 1912 విశ్వేశ్వరయ్య గారు మైసూరు రాజ్యానికి దివాన్ గా బాధ్యతలు స్వీకరించారు.

0: ఆ సమయంలో మైసూర్, మండ్యా ప్రాంతాలు నిరంతర కరువుతో అలమటించేవి. కావేరీ నది నీరు సముద్రంలో కలిసిపోతోంది తప్ప రైతుల పొలాలకు దక్కడం లేదు. విశ్వేశ్వరయ్య గారు కావేరీ నదిపై ఒక బృహత్తరమైన ఆనకట్టను నిర్మించాలని సంకల్పించారు. అదే కెఆర్ఎస్ డ్యాం, కృష్ణరాజ సాగర్ డ్యాం. అప్పట్లో అది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జలాశయం. ఈ ప్రాజెక్టును మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా మైసూర్ ఖజానాలో నిధులు లేవు. కాని విశ్వేశ్వరయ్య గారు వెనక్కి తగ్గలేదు. మైసూర్ మహారాజా కృష్ణరాజ ఒడియార్తో మాట్లాడి రాజకుటుంబపు బంగారాన్ని, వజ్రాలను తాకట్టు పెట్టి మరీ నిధులు సమీకరించారు. సిమెంట్ అందుబాటులో లేకపోతే మట్టి, సున్నపు మిశ్రమంతో చేసే సుర్కీని ఉపయోగించి ఆ రాతి డ్యాంను పూర్తి చేశారు.
1: ఈ కెఆర్ఎస్ డ్యాం వల్ల లక్షలాది ఎకరాల ఎడారి భూములు పచ్చని పంట పొలాలుగా మారాయి. మండ్యా జిల్లా చక్కెర నగరంగా రూపాంతరం చెందింది. అందుకే అక్కడ ప్రతి ఇంట్లో విశ్వేశ్వరయ్య గారి ఫోటో దేవుడి పటంతో పాటు కనిపిస్తుంది. విశ్వేశ్వరయ్య గారు కేవలం సివిల్ ఇంజనీర్ మాత్రమే కాదు, గొప్ప వ్యూహకర్త. ఇండస్ట్రియలైజ్ ఆర్ పెరిష్ అనేది ఆయన నినాదం. మైసూర్ దివాన్గా ఆయన 5 ఏళ్ల పరిపాలనలో మైసూర్ రాజ్యాన్ని భారతదేశంలోనే అత్యంత ఆధునిక రాజ్యంగా మార్చారు. ఆయన స్థాపించిన కొన్ని దిగ్గజ సంస్థలు భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్, ఇప్పుడు విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, మైసూర్ సబ్బుల కర్మాగారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, బెంగళూరు ఏరోస్పేస్ కంపెనీ, మైసూరు విశ్వవిద్యాలయం, ఇలా ఇవన్నీ ఆయన స్థాపించిన కొన్ని దిగ్గజ సంస్థలు.
2: అంటే ఉద్యోగం ప్యాకేజీ, ఇంజనీరింగ్ అంటే ప్యాకేజీయా, ఇంజనీరింగ్ అంటే ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య. గోదావరి బ్రిడ్జి నుంచి వెళుతుంటే మహానుభావుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఈ బ్రిడ్జి 20 ఏళ్లలో కూలిపోతుందని చెప్పాడు ఆయన. సౌండ్ను బట్టి, బ్రిడ్జి మీద పెడుతున్న రైలు సౌండ్ను బట్టి ఈ వంతెన 20-30 ఏళ్లలో కూలిపోతుందని డేటేస్ చెప్పాడు ఆయన. అది ఇంజనీరింగ్, అది ఇంజనీరింగ్. ఆ స్థాయికి మీరు ఎదగాలి, ఆ స్థాయికి మీరు ఎదగాలి.
0: విశ్వేశ్వరయ్య గారి సమయ పాలన క్రమశిక్షణ ప్రపంచ ప్రసిద్ధం. ఆయన ఎప్పుడూ సూటు తలపాగాతో అత్యంత హుందాగా కనిపించేవారు. 100 ఏళ్ల వయసులో కూడా ఆయన వెన్నుముక వంచకుండా నిటారుగా నడిచేవారు. ఆయన జీవితంలో ఒక సుప్రసిద్ధ సంఘటన జరిగింది. అదేమిటంటే, ఆయన మైసూర్ దివానుగా ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి తన ఇంట్లో ప్రభుత్వ కాగితాలు పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో టేబుల్పై ఒక చిన్న నూనె దీపం వెలుగుతోంది. రాత్రి 10 గంటలకు ఆఫీసు పని ముగిసింది. వెంటనే ఆయన ఆ దీపాన్ని ఆర్పేసి పక్కనే ఉన్న మరొక నూనె దీపాన్ని వెలిగించారు. పక్కనే ఉన్న స్నేహితుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ఒక దీపం వెలుగుతుండగా దాన్ని ఆర్పి మళ్లీ అలాంటి దీపాన్నే ఎందుకు వెలిగించారు అని. దానికి విశ్వేశ్వరయ్య గారు నవ్వుతూ, ఇంతసేపు నేను వెలిగించిన దీపంలో నూనె మైసూర్ ప్రభుత్వ ఖజానాది, ఎందుకంటే నేను ప్రభుత్వ పనిచేశాను. ఇప్పుడు నేను చదవబోయేది నా సొంత పుస్తకం, కాబట్టి నా సొంత డబ్బులతో కొన్న నూనె ఉన్న దీపాన్ని వాడాలి. ప్రభుత్వ ఆస్తికి, సొంత ఆస్తికి మధ్య ఆయన పాటించిన ఆ నైతికత నేటి సమాజానికి మహాపాఠం.
1: 1955 సంవత్సరంలో స్వతంత్ర భారతదేశం ఆయన అందించిన అసమాన సేవలకు గాను అత్యున్నతమైన భారతరత్న పురస్కారంతో సత్కరించుకుంది. ఆ సమయంలో ఆయన వయసు 94 ఏండ్లు. 1960 సెప్టెంబర్ 15న ఆయన 100వ పుట్టినరోజు జరుపుకున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా బెంగళూరు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు. ఆ సందర్భంగా నెహ్రూ గారు మాట్లాడుతూ, విశ్వేశ్వరయ్య గారు కేవలం ఒక ఇంజనీర్ కాదు, ఆధునిక నవ భారత నిర్మాణానికి కలలు కని వాటిని నిజం చేసిన స్వప్న శిల్పి అని కొనియాడారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15వ తేదీని భారతదేశం ప్రతి సంవత్సరం ఇంజనీర్స్ డేగా సగర్వంగా జరుపుకుంటుంది. 1962 ఏప్రిల్ 14న తన 101వ ఏట ఈ అపర భగీరథుడు ప్రశాంతంగా కన్నుమూశారు.
0: వృత్తిపరమైన నిబద్ధత, శ్రమ సౌందర్యం, కర్మయోగం, పనియే దైవం, ఆ పనిలో ఖచ్చితత్వమే మన దేశభక్తి అని ఆయన తన 101 సంవత్సరాల సార్థక జీవితం ద్వారా నిరూపించారు.
1: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథలో మనం భౌతిక నిర్మాణ విజ్ఞానం నుండి స్వతంత్ర భారత రాజకీయ ప్రజాస్వామ్య పునాదుల వైపు అడుగులు వేయబోతున్నాం. వచ్చేవారం మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రి.
0: స్వాతంత్ర్య పోరాటంలో దశాబ్దాల పాటు జైలు జీవితాన్ని గడిపి ఆధునిక

భారతదేశ విదేశాంగ విధానానికి, పంచవర్ష ప్రణాళికలకు ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి విద్యాసంస్థలకు ఊపిరులుదిన నవభారత దృశ్య శిల్పి, 1955లోనే భారతరత్న పురస్కారాన్ని అందుకున్న ప్రజాస్వామ్య ధృవతార పండిట్ జవహర్లాల్ నెహ్రూ. వచ్చేవారం నెహ్రూ గారు దేశానికి అందించిన ప్రజాస్వామ్యం, శాస్త్రీయ సోషలిజం గురించి విపులంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక విన్నారు. మూడవ భాగం శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి.

0: వ్యాఖ్యానం శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 21 నిమిషాలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 10 గంటలు దాటి 22 నిమిషాలు అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుండి 2010 మధ్య విడుదలైన తెలుగు చిత్రాల్లోని పాటలు వినాలనుకుంటే మీ వివరాలు మీ పాటల వివరాలతో పాటు మా వాట్సాప్ నెంబర్ 0402324085 నెంబర్కి సందేశం పంపండి. ఆదివారం పూట మా కోసం మంచి పాట వినిపించగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాన్ జైనుద్దీన్, అబేద అయేష, ఇంకా ఎం వెంకటేష్ నందిపేట నుంచి ఆర్ గణేష్, లిఖిత, యక్షిత్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమ్రాష్, రాజాజీ నగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రామాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, సాయి, మన్విత, వీరు గీతానగర్ నుంచి ఇంకా భిక్షపతి, పద్మ, విఘ్నేష్, సహస్, కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామం నుంచి, నర్సాపూర్ నుంచి ఆడప్ శంకర్, చిన్మయ్, వీరందరూ అడుగుతున్నటువంటి పాట ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట. సంగీతం

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674, 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఒకరికొకరు మూవీ చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ పుట్టుపక్క నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఇంకా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, సుచిత్ర నుంచి మీనా కుమారస్వామి ఒకరికి ఒకరు మూవీ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాలపించిన ఈ గీతం మీ అందరి కోసం. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇంద్ర చిత్రంలోనే పాట వినిపించండి అంటూ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, నిజామాబాద్ నుంచి రాజేందర్, అరుణ, మహేష్, చగనంపల్లి, నిజామాబాద్ నందిపేట నుంచి నందిని, నరేష్ స్నేహిత, స్నేహాన్ష్, ఇంకా షాలపల్లి విలేజ్ జఫర్ఘడ్ మండలం జంగం నుంచి శరత్ అడుగుతున్నారు. ఇంద్ర చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్పన పాడిన పాట రచన వేటూరి, సంగీతం మన్ శర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 కి మీ వివరాలతో పాటు పాట వివరాలను పంపించండి. వర్ష మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ, ఇంకా కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, వనపర్తి నుంచి లాస్య, శ్రీ మోక్ష, శ్రీ కార్తిక్, మను, ఎం రామయ్య వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట. వర్షం చిత్రం నుండి అద్నాన్ సామి, సునీతారావు పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఎవర్ గ్రీన్ కిడ్స్ వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. చిరుత మూవీ నుంచి పాట ప్లే చేయండి అంటూ ఇబ్రహీంపట్నం ఆది భట్ల, గోపికృష్ణ, ఉమావతి అలాగే

వేణుగోపాల్ సాయిరాణి నందిపేట నుంచి, సంగీత శ్రావణ్ కుమార్ యాదవ్ లంగరౌస్ నుంచి, ఇంకా సీఎం రోడ్ ఆటో నగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, శారద, సుధీర్, శోభ, శ్రీ సుధీర్, రవి, సునీత, మరి వీరందరి కోసం చిరుత మూవీ నుండి కేకే సునీత పాడిన పాట, రచన కందికొండ, సంగీతం మణిశర్మ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభ

మూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి

ఆకాశవాణి సమయం 10:55కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు.

0: ఎంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణ గారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే కృష్ణ గారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణ గారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణ గారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణ గారు నమస్తే.
1: సార్ నమస్కారం అండి.
0: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
1: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్లాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేనెప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
0: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
1: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైట్ను సృష్టించాలని నేను అనుకున్నాను.
0: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
1: అలానే.
0: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
1: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అది. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవిత కాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది, ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు, ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ.

0: ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే, మీ సైట్ లో ప్రజలు దిద్దుబాట్లు సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్ లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత చరిత్ర 2 కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది, మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్య రహిత భారతదేశం. చాలా మంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా,

మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలమ్ముతారు, కొందరు పండ్లమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయ లాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కాని ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46% మంది మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని

అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన ముగ్గురు పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలు పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాలని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్ గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో

పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయడాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం పావు ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వెసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలీ భూయే గారు ప్రతిరోజూ అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కలలు కని వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం

ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విధివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్లు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టార్ భూమిలో అవకాడో పండించడం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధరలు లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదరు సోదరీమణులు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా.

0: ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చిరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలలో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను మిత్రులారా. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతో మంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సమయం 12:07. ఇప్పుడు వినండి ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్టంలో వైఎస్సార్ కడప జిల్లాలోని యువ రైతు శ్రీ కర్ణ వరదారెడ్డి గారి అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపిశెట్టి సంభాషణ. ఈ కార్యక్రమం వినే ముందుగా ఒక దేశభక్తి గీతం విందాం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
1: శ్రోతలకు నమస్కారం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం తమ 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన శ్రీ కర్ణ వరదారెడ్డి ఉరుఫ్ వరదరాజులు గారి గురించి, వారు అనూహ్యంగా రాయలసీమ ప్రాంతంలో అవకాడో పంట సాగు చేసి ఎకరానికి 4 టన్నుల అవకాడో పండించగలిగారని వారిని కొనియాడడం జరిగింది. మరి వరదరాజు గారు ఏ ఏ పద్ధతులు అవలంబించారు, ఎలా ఇంతటి విజయాన్ని సాధించగలిగారు అనే విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాము. వరదరాజు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నోట మీ పేరు వినిపించడం సంతోషకరం. ఈ విషయం పట్ల మీరెలా అనుభూతి చెందుతున్నారు?
2: నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన నోటి ద్వారా మన పేరు వినడం ఎంతో శుభసూచకం.
1: సాధారణంగా చల్లని ప్రాంతంలోనే పెరిగే ఈ విదేశీ పంట అవకాడో, మరి తీవ్రమైన ఎండలు ఉండే రాయలసీమ, అందులోనూ కడప జిల్లాలో అవకాడో పంటను సాగు చేసి మీరు ఆదర్శంగా నిలిచారు. మోదీ గారు ప్రస్తావించిన దాని ప్రకారం దాదాపు 4 టన్నుల అవకాడో మీరు పండించగలిగారు. మరి మీ ఈ అవకాడో సాగు ప్రయాణాన్ని మా శ్రోతల కోసం వివరిస్తారా?
2: 10వ తరగతి మానేసి వ్యవసాయంలోనే కొనసాగుతా ఉన్నాను. దాదాపు 12 ఏళ్లగా వ్యవసాయంలోనే కాటుపోటులు చూశాను. ఏదైనా చేయాలని చెప్పేసి కలిందర, టమోటా, మిరప కొత్త కొత్తగా ప్రయత్నం చేసుకుంటా వచ్చాము. కానీ ఎంత ముందడుగు వేసినా వెనుకడుకే సాగుతా ఉన్నది. తర్వాత ఎందుకో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వ్యవసాయం అంటే వెనుకడుగు వెళ్లిపోతా ఉంది. ఇంకా ఏదైనా గానీ దీంతోనే కొత్తగా చేయాలా, కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాలా అని చెప్పేసి అవకాడో అనేది విదేశీ ఫ్రూట్ మార్కెట్ లో మంచి డిమాండ్, మంచి ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీ తీసుకుంటున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, అలాగే కొంచెం యూట్యూబ్ ద్వారా మనం కూడా తీసుకుందాం కొంచెం డీటెయిల్స్. కొద్దిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. మనకి పూర్తిగా బెంగళూరు ఏరియా, కర్ణాటక కూర్గ్ ఏరియాలో కొంచెం సాగు అవుతా ఉందనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింటే దాని నుంచి ప్రయాణం మొదలు పెట్టి మొట్టమొదటిగా ఫస్ట్ తూర్పు ప్రాంతం పోతే అక్కడ చెట్లు చూసాము. కానీ ప్రైవేట్ నర్సరీలను నమ్మలేక కొద్దిగా తీసుకోవాలన్నా వద్దు తెలియకోకుండా ఉండి, అప్పుడు వేరే అతను ఐఐహెచ్ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అవకాడో సాగు చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు మొక్క అని చెప్పారండి మనకి. సరే అని చెప్పేసి బెంగళూరు అవకాడో నర్సరీకి ఐఐహెచ్ఆర్ కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అవునండి, అవకాడో మేము కూడా సాగు చేస్తున్నాం, కానీ దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మడికేరి,
1: కూర్గ్
2: కూర్గ్ ప్రాంతం మడికేరిలో. దీనికి మెయిన్ బ్రాంచ్ అక్కడే, డెవలప్ చేసేదంతా అక్కడే ఉంది. మీరు ఫర్దర్ గా ఏమన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి అన్నారు. తర్వాత కొద్దిగా

0: టైం తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళానని. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి మురళీధర్ సార్ అని చెప్పేసి మన తెలుగు ఆయన ఉన్నారు, ఆయన కొంచెం బాగా మాట్లాడి దాని గురించి కొద్ది డీటెయిల్స్ అన్ని చెప్పి మనకి ఎలా ఉంటది ఏంటి అని చెప్పేశారు. పూర్తిగా వాళ్ళు డెవలప్ చేసిన మొక్క అక్కడ రెడీగా ఉన్నాయి చూపించారు. కొద్ది ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకు వస్తాయి రావా అనే డౌట్ కూడా ఉన్నాయి. సార్ కూడా అడిగాను ప్రయత్నం చేయండి రావడం అయితే వస్తాయి అని చెప్పారు, ప్రయత్నం చేయాలని చెప్పేసి చేశాను.
1: అయితే రాయలసీమలో జనరల్ గా నీటి కొరత ఎక్కువ, మరి దాన్ని అధిగమించడానికి మీరు ఏ విధానం ఉపయోగించారు?
0: మొట్టమొదటిగా మనకి వాటర్ కూడా చాలా కావాలి అవకాడోకి. మనకు కూడా వాటర్ ఉన్నాయి కానీ అంతంత మటుకు, ప్రతి వెదర్ రిపోర్ట్ కి మనం వాటర్ అయితే ఇవ్వలేము అని మనకు కూడా అర్థమైంది. కానీ కొంచెం మెయింటెనెన్స్ కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తే వాటర్ ఎక్కువ అవసరం అనేది మనకు చాలా రైతులకు తెలుసు. ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తే వాటర్ చాలా తక్కువ పడతాయి, ఎందుకంటే ఈ రూట్ మనకు బాగుంటుంది అని చెప్పేసి ఆర్గానిక్ పద్ధతిలోనే మనము వాటర్ తక్కువగా ఇచ్చుకుని ఉన్నా కానీ వాటర్ మేనేజ్ చేయొచ్చు అని తెలిసి అక్కడ ఉన్న ప్లాంట్ తీసుకొని వచ్చి మనం నాటి ఆర్గానిక్ పద్ధతిలోనే గడ్డి వేయడం, వేరే దగ్గర తేమ శాతాన్ని నిల్వ ఉంచడం, గాలి తగలకోకుండా చేయడం అది తీసుకుంటూ వచ్చాము సార్. అవకాడో రాదు అని ప్రతి ఒక్కరు చెప్పారు, చాలా మంది అన్నారు రాదు రాదు అయినా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని. కానీ ఎందుకో నమ్మకం అయితే ఉంది సార్ నాకు.
1: మీరు అన్నట్టు అందరూ నిరాశపరిచినప్పటికీ సంప్రదాయ పంటలు వేసి నష్టపోయే కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి వాణిజ్య పంటలను ఎంచుకొని లాభం గడించాలని మీరు ప్రయాణం కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ పంట ద్వారా ఎకరాకు మీకు సుమారు ఎంత నికర ఆదాయం లభించిందని చెప్పగలరు?
0: ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం లోకల్ గానే అమ్మాం సార్, లోకల్ గా 190 rupees
1: పర్ కేజీ.
0: ఓకే, బెంగళూరు మార్కెట్ బయట చెన్నై మార్కెట్ అంతా చాలా కాస్ట్ ఉన్నా కానీ మన దగ్గరికి ప్రజలు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్లారు సార్.
1: అంటే ఇప్పుడు సుమారు ఎకరాకు ఒక 5 lakhs వేసుకోవచ్చా?
0: ఎకరాకు వేసుకోవచ్చు సార్. ఎటువంటి ఇంకా ఫస్ట్ ఇయర్ మనకి 4 tons వచ్చిందంటే రాబోయే 20 years దీని లైఫ్ సార్, ఎటువంటి సమస్య లేదు సార్, ఆదాయం పరంగా సమస్య లేదు. కానీ ఇయర్లీ 1 crop మాత్రమే, టెన్షన్ లేకోకుండా పంట తీయాలనుకుంటే అవకాడ నంబర్ ఉంది సార్.
1: బాగుంది. అయితే సరైన పంటను ఎంచుకుని సరైన జాగ్రత్తలు తీసుకుంటే రాయలసీమ లాంటి ప్రాంతంలోనూ కోటీశ్వరులు కావచ్చని రైతు వరదారెడ్డి నిరూపించారు అని మోదీ గారు ప్రశంసించారు. అలాగే మీలాగే మీ బాటలో సాగాలనుకున్న యువ రైతులకు కానీ రైతు సోదరులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ప్రతి ఒక్కరికి సార్, మన ఇండియాలో చాలా మంది సఫర్ అవుతున్నారు సార్, వ్యవసాయంగా కానీ యూత్ గానీ ఏం చేయాలని తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయంలో ఏదైనా నమ్మకంగా తీస్తే 1 మార్కెట్ చేసుకోగలం, ఏదైనా గానీ ధైర్యం ఉండాలి సార్. చాలా మంచి మార్కెట్ సార్, అవకాడో మంచిదే. యువతకు నేను చెప్పేది ఏంటంటే ఏదైనా గానీ చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి, వెనుకడుగు లేకోకుండా.
1: చాలా మంచి విషయం చెప్పారు వరదారెడ్డి గారు. గౌరవ ప్రధాని గారు ప్రస్తావించినట్టు మీరు ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి, ధైర్య సాహసే లక్ష్మి అని మీరు అంటున్నట్టుగా మీ నుంచి మరింత మంది యువకులు మిగిలిన రైతులు ఆదర్శంగా తీసుకుని పంటల్లో కూడా మరింత ఆదాయాన్ని తెచ్చుకోవాలని, ఈ విధంగా భారతదేశం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ మరింత మేళ్లు జరగాలని మోదీ గారు ఆశించినట్టుగా రైతులందరి ఆదాయం రెట్టింపు అయ్యే దిశగా మనందరం ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీకు గౌరవ ప్రధాని గారి నోట మీ పేరు రావడం మా అందరికి కూడా సంతోషదాయకం. మీరు మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి. ధన్యవాదాలు, నమస్కారం అండి.
2: మీరింతవరకు ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాలోని యువ రైతు శ్రీ కర్ణా వరదారెడ్డి గారు అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ది గోపిశెట్టి సంభాషణ విన్నారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చైతన్య స్ఫూర్తి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. కళలు అంటే సంగీతం, నాట్యం, ఇక పండుగలు, సంప్రదాయాలు, ఆహారం, వేషధారణ ఇవన్నీ ఒక దేశ

పండగ, ఈవెన్ ఇంటికి స్నేహితులు వచ్చినా సరే వాళ్ళకి గుర్తొచ్చేది థింసానే. యాక్చువల్ గా థింసా పుట్టింది ఒడిశాలోని కోరాపూట్ జిల్లా గోండు తెగలోనైనా సరే కాలక్రమంలో ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో స్థిరపడిందని చెప్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చట్రాయపుట్టు గ్రామానికి చెందిన కిల్లి జానకమ్మ ఈ థింసా నృత్యానికి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించారు. మరి మరిన్ని కబుర్లు చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. థింసా నృత్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహిళలు సంప్రదాయ అడ్డుచీర కట్టి డప్పుల చెప్పులకు లయబద్దంగా ఆడటం థింసా నృత్యం. ఏకంగా 13,000 మంది మహిళలు ఒకే డ్రెస్ కోడ్తో సుమారు 8 ఎకరాల స్థలంలో చేతిలో నెమలి పింఛాలను ఆడిస్తూ ఒడియా గీతానికి లయబద్దంగా పాదం కలిపారు. గిన్నెస్ రికార్డుని సాధించారు. అండ్ అట్ ద సేమ్ టైం మన దేశ ప్రధానిని మెప్పించారు. సో సాంకేతికంగా, ఆర్థికంగా, వైజ్ఞానికంగా ఎంత పురోగతి సాధించినా మన భారతదేశం తన మూలాలను, సంస్కృతి, సంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోదు అని ప్రపంచానికి చాటి చెప్పింది థింసా గిన్నెస్ రికార్డుతో.

సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య దృఢమైన సంబంధాలను పెంపొందిస్తాయని కూడా ప్రధానమంత్రి చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మీర్జియోయేవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 137 సంచికలో ఆయన ఈరోజు దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని మాట పంచుకున్నారు. డ్రగ్స్ రహిత యువత, డ్రగ్స్ రహిత భారతం అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక లాంఛనం కాదని, యువతతో సహా ఎంతో మంది ప్రజలు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం చేసిన సామూహిక సంకల్పం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నషా ముక్త్ భారత్ కే లియే క్యా ఆప్ కోయి పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై? క్యా హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో? క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో ఛూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ్ సక్తే హై జిన్మే డ్రగ్స్ కే ఖత్రో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో? హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కీ కమీ నహీ హై. మేరా ఆగ్రహ హై కి వే అలగ్ అలగ్ భాషాఓ మే ఐసా కంటెంట్ బనాయే జిస్సే ఇస్ దిశా మే సమాజ్ కో మదద్ మిలే.
0: మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ముంచెత్తదని, దాని పరిణామాలను మొత్తం కుటుంబం, సమాజం భరించాల్సి వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే వారిని, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకురావాలని, డ్రగ్స్ రహిత జీవిత సందేశాన్ని చాటేలాగా పాటలు రూపొందించాలని యువ సంగీతకారులను మోదీ కోరారు. దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి కొదవలేదని, సమాజానికి విషయంలో సహాయపడేలాగా వారు వివిధ భాషల్లో కంటెంట్ సృష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత ముఖ్యంగా నషా ముక్త్ భారత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు.
1: నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు కొత్త శక్తిని పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశంపై ఎంతగా చర్చ జరగాలో అంతగా జరగలేదని ఆయన అన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారులు సుమారు 46% మంది మహిళలే ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానం.

0: ఆధారంగానే తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
1: పీఎం స్వనిధి యోజన లాభార్థియోమే కరీబ్ 46% మహిళాయే హై యాని దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజన సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. గాజియాబాద్ కి బబీతా శర్మా జీ పూజా కి సామగ్రి కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ. మెహనత్ ఖూబ్ థీ లేకిన్ కారోబార్ బఢానే కే లియే పూంజీ కి జరూరత్ థీ. పీఎం స్వనిధి సే ఉన్హే ఆర్థిక మదద్ మిలీ, కారోబార్ కా విస్తార్ కియా, గ్రాహక్ బఢే ఔర్ ధీరే ధీరే సడక్ కినారే కా ఉన్కా ఛోటా సా స్టాల్ ఏక్ దుకాన్ మే బదల్ గయా.
0: పరిశుభ్రతకు ఒక అద్భుతమైన గుణం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల సొంత నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత దిశగా సాగుతున్న ప్రయత్నాలు నిరంతరం ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని మోదీ చెప్పారు. నదీ తీరాలు, ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. అలాగే శ్రీ అమర్నాథ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ అక్కడ 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. నేడు దేశంలో ఆడపిల్లల స్వప్నాల ప్రయాణం భూమి నుంచి అంతరిక్షం వరకు ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి కలలను పెంపొందించుకుంటున్న వేలాది మంది అమ్మాయిలను ప్రపంచ నలుమూల నుంచి భారత్ ఒకచోటికి చేరుస్తోందని, ఈ కార్యక్రమానికి మిషన్ శక్తి షాట్ అని పేరు పెట్టామని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు ఆవిష్కరణల రంగంలో ఉపగ్రహ సాంకేతికత నేర్చుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.
1: ఆపకు యే జాన్కర్ గర్వ్ హోగా కి భారత్ ఐసే సపనే దేఖనే వాలి దునియా కి హజారో బేటియో కో ఏక్ సాథ్ జోడ్ రహా హై. ఇస్ ప్రయాస్ కా నామ్ హై మిషన్ శక్తి సెట్. ఇస్కే మాధ్యమ్ సే 108 దేశో కి 12,000 ఛాత్రాఓ కో సెటలైట్ టెక్నాలజీ సిఖనే ఔర్ ఇనోవేషన్ కే క్షేత్ర మే ఆగే బఢనే కా అవసర్ మిల్ రహా హై.
0: పండుగలు, వేడుకలు కేవలం సంప్రదాయం నిలబెట్టడమే కాకుండా ఒకరితో ఒకరు కలుసుకునే అవకాశాలు కల్పిస్తాయన్నారు. రాబోయే రోజుల్లో జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారత్ జరుపుకుంటుందని, త్వరలో దీపావళి కూడా వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే క్రమంగా ప్రారంభమవుతున్నాయని చెబుతూ ప్రధానమంత్రి, పండుగ సీజన్లో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు తిరిగి వినవచ్చు. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 734కి చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విపత్తు సంభవించిన తరువాత 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రవనంలో 259, నవల్ పరాసీ తూర్పు జిల్లాలో 184, నవల్ పరాసీ పశ్చిమ జిల్లాలో 82, గోర్ఖా జిల్లాలో 58 మృతదేహాలు వెలికితీశారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. 85 మంది భద్రతా సిబ్బంది, 320 మంది విదేశీయులతో సహా మొత్తం 2,498 మంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు ఈ వరద తర్వాత ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. 275 మంది భారతీయ పౌరులు, ఇతర దేశాల జాతీయత కలిగిన 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఇంకా కనిపించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన రంగాల్లో సహకారంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్భంగా అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతకుముందు ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి చేరుకున్న ఆయనకు ఘనంగా లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు కేరళ చేరుకుంటారు. అలపూడలో జరిగే కేరళ కౌముది దినపత్రిక జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ద అరణ్మూల పడవ రేసును ఉపరాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలో ఓణం టూరిజం వీక్ వేడుకల గ్రాండ్ ముగింపు పర్యటన కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఫిట్ ఇండియా

సండే సాన్స్ సైకిల్ 80వ సంచికలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు పాల్గొన్నారు. బ్రిక్ సహకారంతో జాతీయ క్రీడా దినోత్సవ ప్రత్యేక సంచికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైక్లింగ్ పౌరుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని డాక్టర్ మాండవ్య అన్నారు. ఇది ఒక అద్భుతమైన వ్యాయామమని, కాలుష్యరహిత వాతావరణానికి, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు. టీ20 ఏషియా కప్ విమెన్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్ తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో చెప్పారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ స్టూడియోలో టైం 12:40 దాటిది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. బయట ఎలాగో వెదర్ కూల్ గానే ఉంది, అంటే నేను స్టూడియోలో వచ్చేటప్పటికి అలాగే ఉంది, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. అందుకని ఒక మెస్మరైజింగ్ బెల్లడి విందాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈట్ ఫిట్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. ఇప్పుడంటే 30-40 ఇయర్స్ కే బీపీ, షుగర్, కాల్షియం, ఐరన్ డెఫిషియన్సీ అంటున్నారు గానీ ఎంత వయసు పైబడినా మన పెద్దవాళ్లు హెల్దీగా ఫిట్ గా ఉండటం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కానీ ఎందుకు అని ఆలోచిస్తే మాత్రం అర్థమైపోతుంది అప్పట్లో వాళ్లు తీసుకునే హెల్దీ ఫుడ్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ అని. మాట్లాడుకుందాం పోషక ఆహార పదార్థాల గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ మెలడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

ద వారియర్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ మెలడీ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ టైం. మరి మనం పోషక ఆహార పదార్థాల గురించి మాట్లాడుకున్నాం. అలాగే మన పెద్దవాళ్ళు అప్పట్లో ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాల్లో చెప్పుకుంటే ముందుగా వచ్చేది రాగులు. ఎక్కువగా రాగితో తయారు చేసిన పదార్థాలు అంటే రాగి సంకటి, రాగి జావా, రాగి దోశ ఇలాంటివి అనమాట. వీటి వల్ల రుచితో పాటు శరీరానికి అవసరమైన కాల్షియం పుష్కలంగా లభించేది. అంతేకాదండి బరువు కూడా పెరిగేవాళ్ళు కాదనమాట. మరి ఇంకా ఉన్నాయి రాగి ప్రయోజనాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

ఎస్, మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ. వివి మీతోడుంటే అలాగే ఉంటుంది కదా, ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు, మాటలు, పాటలు అన్ని వినిపిస్తూనే ఉంటుంది కాబట్టి. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, ఈట్ ఫిట్ టైం. మరి పోషక ఆహార పదార్థాల్లో ముందుగా మనం రాగి గురించి, రాగి వల్ల ఉండే ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎముకల పుష్టికి అవసరమైన కాల్షియం, శరీరానికి బలాన్నిచ్చే ఐరన్ రాగి పిండిలో సమృద్దిగా ఉంటాయట. వెయిట్ తగ్గాలనుకునే వారికి, షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అంటారు పోషకాహార నిపుణులు. సో ఇప్పుడు మనకి రాగి పిండి అంటే మనం ఏమి ఇదిగా ఆలోచించక్కర్లేదు, టేస్టీ టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ఎన్నో చేసుకోవచ్చు. సో సెర్చ్ చేస్తే దొరుకుతాయి మనకి ఏమేమి వంటలు చేసుకుంటే. సో అలా వంటలు మనం ప్రిపేర్ చేసుకుని తిన్నామనుకోండి, హెల్తీ అండ్ టేస్టీ కదా. మరి ఇంకా ఉన్నాయి పోషక ఆహార పదార్థాలు, చెప్తాను, వింటూ ఉండండి.

శైలజారెడ్డి అల్లుడు సినిమా నుంచి ఒక మెస్మరైజింగ్ మెలడీ వినేసాం. సత్య యమని వాయిస్ లో పలు ఉంటుంది కదా పాట. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మరి పోషకాలు ఎక్కువగా లభించే ఆహార పదార్థాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక చెప్పుకున్నాం రాగి వల్ల వచ్చే ఉండే ఉపయోగాల గురించి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బార్లీ. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట, వెయిట్ లాస్ లో హెల్ప్ అవుతుంది. అంతేనా, సెలీనియం, మెగ్నీషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్లు, ఇలా ఎన్నో పోషకాలు బార్లీలో ఉంటాయట. శరీరానికి అవసరమైన శక్తిని అందించి ఆరోగ్యాన్ని రక్షిస్తాయట. ఇక హెల్తీ బ్రేక్ఫాస్ట్ గా బార్లీ ఉప్మా బెస్ట్ ఆప్షన్ అనేది నిపుణుల మాట. అసలే ఉప్మా అంటే కొంచెం మనకి ఎలాగో అనిపిస్తుంది, తినాలా అబ్బా ఉప్మా అనేది, కానీ ఈ బార్లీ ఉప్మా అయితే హెల్త్కి చాలా మంచిది అంటున్నారు. సో మనము మనకి ఇష్టమనో లేకపోతే టేస్టీగా ఉంటాయనో అన్హెల్దీ థింగ్స్ ఎక్కువగా తింటూ ఉంటాం, కాబట్టి వాటిని కొంచెం మనం తగ్గించేసుకుని ఇలాంటి హెల్దీ ఐటమ్స్ అన్ని కూడా మన డైలీ రొటీన్ లో యాడ్ చేసుకుంటే హెల్దీగా, ఫిట్ గా, హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఎంతైనా ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఏమంటారు?

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ట్యూన్ చేసుకోండి.
1: సమయం 1:10 కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వికసిత్ భారతదేశం కోసం మాదక ద్రవ్యరహిత యువత అనే ప్రచారం వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఇది యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం మనందరి సామూహిక నిబద్దత అని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి చెప్పారు. పండుగలు, ఉత్సవాల సందర్భంగా ప్రజలు వోకల్ ఫర్ లోకల్ ను అనుసరించాలని, మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులను గౌరవించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 700 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామని, 500 కోట్ల రూపాయలతో బుల్లెట్ రైలు సదుపాయాలు తీసుకొస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికసిత్ భారత్ దేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఇది యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం మనందరి సామూహిక నిబద్దత అని చెప్పారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనం దుష్ప్రభావాలు యావత్ కుటుంబం, సమాజంపై పడతాయన్నారు. ఈ బృహత్ కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే హై. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: మన దేశ చరిత్ర గురించి వినూత్న రీతిలో భారత రాజ్య అనే వెబ్సైట్ ద్వారా ప్రచారం కల్పిస్తున్న ముంబైకి చెందిన కృష్ణ శేషాద్రితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ టెలిఫోన్లో మాట్లాడారు. చరిత్రను ఆసక్తికరంగా మారుస్తున్నానని చెప్పిన కృష్ణ శేషాద్రిని ప్రధానమంత్రి అభినందించారు. ఈ వెబ్సైట్ను ప్రజలందరూ సందర్శించి మన ఘనమైన చరిత్ర గురించి తెలుసుకోవాలని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తనతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని, ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని శేషాద్రి అన్నారు.
2: కృష్ణాజీ నమస్తే.
3: నమస్తే సార్.
2: భాయ్ ముజే పతా చలా హై న ఆప్ టెక్ కి దునియా సే హో, న ఆప్ హిస్టరీ టీచర్ హో, ఫిర్ భీ ఆప్నే టెక్నాలజీ కా ప్రయోగ్ కర్కే హిస్టరీ కి సైట్ బనా డాలీ, తో ముజే బహుత్ ఉత్సుకతా హై సబ్ కైసే హువా.
3: ధన్యవాద్ సార్, ఆప్సే బాత్ కర్కే మేరా బహుత్ బడా సౌభాగ్య హై. సార్ మే బచపన్ సే ఇతిహాస్ మే హిస్టరీ మే బహుత్ ఇంట్రెస్ట్ థా. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ హిస్టరీ, హౌ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. అండ్ మేరకో యే భీ లగ్తా థా కి హమ్ జైసే హిస్టరీ సిఖాతే హై ఉస్మే హమ్ బహుత్ ఇంప్రూవ్మెంట్ కర్ సక్తే హై, ఉస్మే హమ్ బహుత్ బదలావ్ లేకే ఆ సక్తే హై, హిస్టరీ కో ఏక్ కహానీ బనా కే లోగో తక్ పహుంచా సక్తే.
0: ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలోని మిషన్ శక్తి శాట్ ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవడానికి, ఆవిష్కరణల రంగంలో పురోగమించడానికి అవకాశం పొందుతున్నారని ప్రధానమంత్రి వివరించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవమైన ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ప్రారంభమైందన్నారు. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్ష్యలోకి పంపించడానికి సిద్దం చేస్తున్నారని తెలిపారు.
1: ఆపకు యే జాన్కర్ గర్వ్ హోగా కి భారత్ ఐసే సప్నే దేఖ్నే వాలీ దునియా కి హజారో బేటియో కో ఏక్ సాథ్ జోడ్ రహా హై. ఇస్ ప్రయాస్ కా నామ్ హై మిషన్ శక్తి సెట్. ఇస్కే మాధ్యమ్ సే 108 దేశో కి 12,000 ఛాత్రాఓ కో సాటిలైట్ టెక్నాలజీ సిఖనే ఆర్ ఇన్నోవేషన్ కే క్షేత్ర మే ఆగే బడ్నే కా అవసర్ మిల్ రహా.
0: పండుగలు ఉత్సవాల సందర్భాల్లో ప్రజలు వోకల్ ఫర్ లోకల్ ను అనుసరించాలని, మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులను గౌరవించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశ ప్రజలను కోరారు. ఏ వస్తువైనా కొనే ముందు అవి భారతదేశంలో తయారయ్యాయో లేదోనని తెలుసుకోవాలని సూచించారు. ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు వోకల్ ఫర్ లోకల్ అనే నినాదానికి ప్రచారం కల్పించాలని ప్రధానమంత్రి కోరారు.
1: त्योहारों के इस मौसम में मैं एक बार फिर आपसे वोकल फॉर लोकल का आग्रह दोहराऊंगा. और वोकल फॉर लोकल का मतलब केवल मिट्टी के दिए खरीदना नहीं है, इसका विजन बहुत बड़ा है. हम अपने घर के लिए जो भी सामान खरीदते हैं उसे एक बार जरूर देख लें कि वो भारत में बना हो. भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా దేశంలోని మహిళా చిరు వ్యాపారులు కొత్త బలాన్ని పొందుతున్నారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలే ఉన్నారని, దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని తెలిపారు. వారికి ఉదాహరణగా ఘజియాబాద్ కు చెందిన బబితా శర్మ, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं. गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
0: వికారాబాద్ జిల్లా జిన్గుర్తి గ్రామంలోని ఏకలవ్య ఫౌండేషన్ లో ఈరోజు ప్రసారమైన ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీక్షించారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం జడ్పీ రోడ్డులోని వేదిక్ హాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 137వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకులు రామచంద్రరావు పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నటువంటి పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేశారు.
2: నా పేరు సబిరెడ్డి వెంకటరెడ్డి, వనపర్తి జిల్లా.
3: నవకాడు పంట మంచి లాభదాయకంగా ఉంటుంది రైతులకు, తక్కువ నీటితోటి మంచి పంట వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
4: అనుష, మాది ములుగు జిల్లా. డ్రగ్ ఫ్రీ ఇండియాగా మార్చేందుకు యువత కృషి చేయాలని సూచించడం చక్కగా అనిపించింది.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా 25 కోట్ల రూపాయలతో చేపడుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, నిర్ణీత గడువు కంటే 4 నెలలు ముందుగానే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 43 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద ఆధునీకరిస్తున్నామని, కాజీపేట తర్వాత వికారాబాద్లోనే ప్రయాణికుల రద్దీ అధికమని పేర్కొన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ను 700 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామని, 5 లక్షల కోట్ల రూపాయలతో బుల్లెట్ రైలు సదుపాయాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు, సభ్యులు రాములు నాయక్, శోభన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం నిన్న ముఖ్యమంత్రితో భేటీ అయిన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని మూసారంబాగ్ వంతెనతో పాటు నల్గొండ ఎక్స్ రోడ్స్ ఫ్లైఓవర్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అంబర్పేట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్లను కలిపే మూసారంబాగ్ వంతెన పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని ఆదేశించారు. అంతరిక్ష సాంకేతిక పరిశ్రమ అభివృద్దికి మౌలిక సదుపాయాలతో స్పేస్ సిటీని అభివృద్ది చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిన్న హైదరాబాద్ లో సర్క్యూట్, ధృవ స్పేస్, కాన్స్టెల్లీతో సహా 14 ప్రముఖ స్పేస్ టెక్ కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమాపేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులన్నింటినీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా ప్రారంభించాలని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బీబీ క్లాక్ల టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుగా ఒక పాట వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్.

ఎంతైనా ఇలాంటి సూపర్ సాంగ్స్ వింటుంటే వచ్చే జోష వేరు కదా అన్నట్టు మీరు వింటున్నారు షో టైం ఆన్ వివిక్ భారతి 102.8 FM. వీక్ మొత్తం ఎదురు చూసేది వీకెండ్ కోసమే. హడావుడి లేకుండా రిలాక్స్ అవ్వచ్చు, ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, సినిమా చూడొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, లాంగ్ డ్రైవ్ వెళ్లడమో లేదంటే దగ్గరలో ఉన్న పిక్నిక్ స్పాట్ వెళ్లడమో. లాంగ్ వీకెండ్ కాబట్టి బోల్డ్ అని ప్లాన్స్ అందరికీ. డైలీ రొటీన్ నుంచి ఒక స్మాల్ చేంజ్ రిలాక్స్ ఎంతైనా అవసరమే కదా. అఫ్ కోర్స్ ఎంత బిజీగా ఉన్నా ఒక చెవి ఇటు పడేస్తారనుకోండి అందరూ మన వీబీని వినడానికి. మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీనా మొబైల్స్ తో? ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ రాష్ట్రాలు సివిల్ సర్వీసెస్ లో ఎక్కువ మంది అధికారులను అందించాయి? మరోసారి వినండి క్వశ్చన్ కేర్ఫుల్ గా. భారతదేశంలోని ఏ రాష్ట్రాలు సివిల్ సర్వీసెస్ లో ఎక్కువ మంది అధికారులను అందించాయి? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అని వెంటనే వాట్సాప్ 2042324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ ఎవర్గ్రీన్ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

గోవింద గోవింద సినిమా నుంచి ఒక ఆల్ టైమ్ హిట్ సాంగ్ వినిసాం. ఇలాంటి పాటలు వింటుంటే నిజంగా మనం కొంచెం లోలో ఉన్నా సరే, లేదంటే రౌజీగా ఉన్నా సరే, అంటే బోరింగ్ అనిపించినా ఇలాంటి పాటలు వింటుంటే మొత్తం మెస్పరైజ్ అయిపోతాం, కూల్ అయిపోతాం అనమాట. అందుకే ఇలాంటి పాటలు అప్పుడప్పుడు వింటూ ఉండాలి. అంటే వివిధ భారతిని 102.FM ని ఎప్పుడు వింటూ ఉండాలి ఆకాశవాణి నుంచి. ఇక షో టైం టైం ఇది. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలోని ఏ రాష్ట్రాలు సివిల్ సర్వీసెస్ లో ఎక్కువ మంది అధికారులను అందించాయి అని. చాలా మంది ఆన్సర్ పంపించారు, అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజంగా ఎంత అప్డేటెడ్ గా ఉన్నారనేది అర్థమవుతుంది. మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. జగదీష్ యూసఫ్గూడ నుంచి, పద్మావతి శిల్పప్రసాద్ చంచల్గూడ హైదరాబాద్ నుంచి, జంగపేట నుంచి శ్యామలత, పుట్టపక్క నుంచి భవానీ వెంకట్, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనికా బాలు, రాజన్నపేట నుంచి పోలపల్లి శ్రీనివాస్, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నుంచి, భూదన్ పొజపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, రామకృష్ణారెడ్డి గంగలూరు కర్ణాటక నుంచి, జోగులంబ గద్వాల నుంచి ఆనందరావు నర్సింహులు, జగన్పల్లె నుంచి అరుణ రాజేందర్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, అండ్ ద్రోణం రాజు సూర్యశ్రీ కౌకూర్ నుంచి, కాకతీయ పాష ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి. ఆల్రెడీ మీ పేరు చదివేసాల్సిన అవసరం లేదు. అండ్ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ టాప్ లిస్ట్ లో ఉంది ఉత్తరప్రదేశ్. ఎంతమంది ఐపీఎస్ అధికారులని అందించిందో తెలుసా ఈ స్టేట్? 2500 మంది ఐపీఎస్ అధికారులు వచ్చారు ఇక్కడి నుంచి. ఇక నెక్స్ట్ సెకండ్ లో ఉంది బీహార్. ఎంతమంది అంటే 1450 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ని అందించింది బీహార్. ఆ తర్వాత రాజస్థాన్ అంటే 1000 మంది అనమాట దాదాపు. ఆ తర్వాత తమిళనాడు. సో ఈ రాష్ట్రాలు ఎక్కువగా సివిల్ సర్వీసెస్ అధికారులని మన దేశానికి అందించాయి. గ్రేట్ కదా నిజంగా. అందుకే క్వశ్చన్ అడగాలనిపించింది. అండ్ అఫ్ కోర్స్ అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు పాట వినండి, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. మరి చక్క పాటలు వినేస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెయిటింగ్ కదా, మీరు అడిగేస్తున్నాను. ఒక ఆర్జే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్, ఎవరు? మరోసారి వినండి. ఒక ఆర్జే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్. సో మల్టీ టాలెంటెడ్ అనమాట. ఎవరు ఆలోచించక్కర్లేదని కూడా ఆన్సర్ చెప్పేస్తారు అనుకుంటున్నాను. మరి 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఈ పాట వినేయండి.

ముఠా మేస్త్రి సినిమాని అక్కడ డాన్సింగ్ నంబర్ వినేశాం అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైమ్ టైమ్. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఒక ఆర్జే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్ ఎవరు అని.

ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు యాజ్ ఎక్స్పెక్టెడ్ అందరు ఆరు రైటర్స్ పంపించారు. వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. మహమ్మద్ జైన్ ఇద్దరు ఉంబడి నుంచి, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, ఒక మేడిపల్లి నుంచి శ్రీకాంత్ తేజ అండ్ రాము, బల్కంపేట నుంచి పద్మజ నాగకుమార్ మల్లాపూర్, హైదరాబాద్ నుంచి సీతాఫల మండి నుంచి లిల్లీ కనకరావుపేడన నుంచి, పొల్లిపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, శ్రీనివాస్ పీర్జాదిగూడ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, జనకపేట నుంచి శ్యామలత శ్యామ్లాల్ సారీ చింద శ్రీనివాస్ షాపల్లి నుంచి, గజ్వే నుంచి షేల వెంకటేష్ సుగుణ, వనస్థలపురం నుంచి దోనల బాలరాజు, బిఎన్రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, నెమ్మాని నుంచి వెంకటేశం లత అండ్ ఇంకా వస్తున్నాయి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి, భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత అండ్ ఇంకొకరైతే పాట నేను వినిపిస్తున్నాను కదా, సో ఆ పాట సినిమా టైటిల్ కూడా రాస్తున్నారు, అవసరం లేదండి. జస్ట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే చాలు. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ హీరో నాని, నేషనల్ స్టార్ నాని గారు. సో అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునే హీరో అనమాట. ఒక ఆర్జీగా కెరీర్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత సినీ రంగంలోనికి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రవేశించారు, ఆ తర్వాత హీరోగా, ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా కూడా సక్సెస్ అయ్యారనమాట. సో హీరో నాని అంటేనే ఒక మంచి సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్, చాలా నేచురల్ గా ఉంటుంది నటన అండ్ సినిమాలు అండ్ ఆ సినిమాలోని క్యారెక్టర్స్ తీసుకునే స్టోరీలు కూడా. సో అందుకనే ఆత్మీయంగా అభిమానులు నేచురల్ స్టార్ అని పిలుచుకుంటారు. ఎనీవేస్ మరి రైటర్స్ ని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను. ఇంత చెప్పుకుని మనం నానిగారి సినిమా నుంచి పాట వినకపోతే ఎలాగా, వినద్దామా?

ఎప్పుడు ఎండ ఉంటుందో ఎప్పుడు వాన ఉంటుందో మనకైతే తెలియట్లేదు, కానీ ఇలాంటి పాటలు వింటుంటే మాత్రం జోష్ వచ్చేస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరి నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ రెడీనా? మీరు అడిగేస్తున్నాను, మన సినీ పరిశ్రమలో ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, అంటే ముఖ్యంగా సినిమా మీద ఉండే ప్యాషన్ తోటి హీరోలు డైరెక్టర్లు అవ్వచ్చు, డైరెక్టర్లు హీరోలు అవ్వచ్చు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోలు అవ్వచ్చు, డైరెక్టర్ చేసే వాళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ హీరోలు అవ్వచ్చు, ఇలా చాలా జరిగాయి మనకి. కాకపోతే కొన్ని విషయాలు మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. అవేంటంటే, ఎన్నో ప్రముఖ సినిమాలు తీసిన నిర్మాతలు, అంటే ప్రముఖ నిర్మాణ సంస్థలు ఉండి సినిమాలు తీసిన నిర్మాతలు దర్శకులుగా మారే విషయాలు మాత్రం మనకి చాలా అరుదు. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అలాంటి వాళ్ళని. మరి అలాంటి వాళ్లలో ఒకరు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు. సూర్య మూవీస్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలు మనకు అందించారు. సో ఆయన నిర్మాతగా మారి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఏంటి? మరోసారి వినండి, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఏంటి? ఒక సూపర్ హిట్ మూవీ ఇది, ఇంకెంతకంటే క్లూ నేను ఇవ్వకూడదు. ఆలోచించండి, ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం మాస్టర్ ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఆన్ ద వే.

ఇళయరాజు గారి మ్యూజిక్ వెస్ట్రన్ క్లాసిక్ మిక్చర్. ఇక భానుప్రియ గారి డాన్స్ చెప్పక్కర్లేదు, క్లాసికల్ డాన్స్ అండ్ వెస్ట్రన్ డాన్స్ మిక్స్ చేశారు. అండ్ మీకు తెలుసా, ఈ పాట పిక్చర్ వేసినప్పుడు కెమెరా కంటే స్పీడ్ గా మూవ్ అయ్యారంట భానుప్రియ గారు. అంత సూపర్ అండ్ గ్రేట్ డాన్సర్. ఎనీవేస్ ఒక చక్కటి పాట వినేసాం. మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిద్ భారతి 102.8 FM. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఏంటి అని. చాలా మంది ఆన్సర్ పంపించారు, వాళ్ల పేరు చదివేస్తున్నాను. పానగంటి రవిగడ్ బీహెచ్ఎల్ నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, వరంగల్ నుంచి కాకతీయ పాష, ముసపేట నుంచి మహబూబ్నగర్ నుంచి నరేష్ రోజా, ఇక జక్రపాల నుంచి అరుణ రాజేందర్, పీర్జాతిగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకి పొలపల్లి శ్రీనివాస్, రాజన్నపేట నుంచి ముండ్రాయి నుంచి మోహన్ సుభద్ర. నిజంగా మీ ఊరి పేరు చాలా బాగుందండి. ముండ్రాయి అంటే మనకి ఉండ్రాయి లాగా గుర్తొస్తుంది, అలాగే వినాయక చవితి వస్తుంది కాబట్టి అనమాట. ఇక కర్ణాటక గనుగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, పుట్టపాక నుంచి తిరుమలయ్య ఆండాళ్లు, నర్సంపేట నుంచి బాలకృష్ణ, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పెద్దరికం. ఏఎం రత్నం గారి డైరెక్షన్ లో వచ్చింది మూవీ, సూపర్ హిట్ మూవీ. అండ్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఒక పగలు, ప్రతీకారాలు, రెండు కుటుంబాల మధ్య ఉండే అంశాన్ని కథగా తీసుకుని తీశారు ఈ సినిమా. భానుమతి గారు, పిళ్ళయ్య గారు, జగపతి బాబు గారు, సుకన్య గారు అందరూ కూడా మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను పెద్దరిక మూవీ నుంచి ఈ పాట. మొత్తం వినిపించలేకపోతానేమో, ఎందుకంటే 1 గంట 57 నిమిషాలు కావస్తుంది, మళ్ళీ 2 గంటలకి వార్తలు ప్రసారం అవుతాయి కాబట్టి ఈ పాట కొంచెం వినేయండి.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుకు చక్కటి పాట వినిపిస్తాను, అంటే సూపర్ సాంగ్, ఆ తర్వాత చెప్పుకుందాం శక్తిశీలి కబుర్లు. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

102.8 FM. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. దాన్ని వెలికి తీస్తే అరుదైన ఘనతను ఎవరైనా సాధించవచ్చు అని నిరూపించింది పుష్పజ్యోతి రవికుమార్. ఎవరిమే ఏం సాధించింది, ఎందుకు తన గురించి మాట్లాడుకోవాలి శక్తిశీలిలో, తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

శక్తిశీలి టైం ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాంటి శక్తిశీలిలో. అసలు ఎవరి పుష్పజ్యోతి ఎందుకు తన గురించి మాట్లాడుకోవాలంటే, మామూలుగా మనం ఇంపార్టెంట్ విషయాలు మర్చిపోకుండా స్టిక్కీ నోట్ మీద రాసుకుని ఇంట్లో గోడలకు, ఆఫీస్లో అయితే డెస్క్ క్యాబిన్ కు అంటించడం చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు విషయం ఏమిటంటే, చిన్న నోట్ మీద ఎవరేమైనా ఎన్ని పదాలు రాస్తాం? రాయగలం మాక్సిమం 10 to 15 వర్డ్స్, అది కూడా చదవగలమో లేదో మనకే తెలియదు. కానీ పుష్పజ్యోతి ఎన్ని పదాలు రాసిందో తెలుసా? అసలు అందువల్లనే తను ఈరోజు మన శక్తిశీలలో మాట్లాడుకునేలా చేసిందనమాట. అది ఎలాగో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. పుష్పజ్యోతి వాళ్ళ మన శక్తిశీలి. యాక్చువల్ ఇట్లాగే మనం అనుకున్నాం కదా, ఒక స్టిక్కీ నోట్ మీద మనమైతే ఎన్ని రాయగలం, 10 to 15 వర్డ్స్. అది కూడా మనం రాసినవి మనం చదవగలమో లేదో కూడా డౌటే మనకి. కానీ పుష్పజ్యోతి స్టిక్కీ నోట్ మీద ఎన్ని వర్డ్స్ రాసిందో తెలుసా? 150 పదాలు రాసేసిందండో. అది కూడా క్లియర్ గా కనిపించేలా, అర్థమయ్యేలా, చదవగలిగేలా. గ్రేట్ కదా. సో ఆమె ఈ స్పెషల్ టాలెంట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో తనకి చోటు దక్కేలా చేసింది. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్స్పైరింగ్ గా అనిపించే విషయాలు చెప్తాను, వింటూ ఉండండి శక్తిశీలి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిత్ భారతి. స్టిక్కీ నోట్ మీద ఏకంగా 150 పదాలు రాసి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన భారతదేశానికి చెందిందే పుష్పజ్యోతి. ప్రస్తుతం యుఏఈలో స్థిరపడింది. అక్కడ ఒక సంస్థలో క్లౌడ్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచి చేతిరాత అంటే చాలా ఇష్టం తనకి. ఆ ఇంట్రెస్ట్ తోనే డిఫరెంట్ స్టైల్లో పదాలు రాస్తూ ప్రాక్టీస్ చేసేదట. ఎక్స్పర్ట్ కూడా అయిందనుకోండి. అంతటితో ఆగలేదు పుష్పజ్యోతి. మరి ఏమనుకుంది, ఏం చేసింది, ఏమైంది చెప్తాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి 102.8 FM.

శక్తిశీలి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. స్టిక్కీ నోట్ మీద 150 పదాలు రాసేసి గిన్నిస్ బుక్ లో రికార్డు క్రియేట్ చేసిన పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాకే తను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలని ఆలోచించుకున్న తర్వాత, మామూలుగా ఏంటి, మనకు ఒక రంగం ఎంచుకున్న తర్వాత ఆ రంగంలో ఎవరో ఒక రోల్ మోడల్ మనం తీసుకుంటాం, ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళని. సో అలాగే పుష్పజ్యోతి కూడా చిన్నతనం నుంచి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన వాళ్ళని చూసి తాను కూడా ఎప్పటికైనా అలా అవ్వాలని నిర్ణయించుకుంది. తనకున్న చేతిరాత ప్రతిభతోనే గిన్నిస్ బుక్ లో చేరాలనుకుని అప్లై కూడా చేసేసింది. అందుకే స్టిక్కీ నోట్స్ మీద వీలైనన్ని ఎక్కువ పదాలు రాయడం ప్రాక్టీస్ చేసింది. తక్కువ లెటర్స్ ఉండే సింపుల్ వర్డ్స్ ని సెలెక్ట్ చేసుకుని రోజు సాధన చేసేది. సో అలా ఒక స్టిక్కీ నోట్ పై 150 పదాలు రాసి గిన్నిస్ బుక్ లో చేరాలన్న తన కలను నెరవేర్చుకుంది పుష్పజ్యోతి. ఆ తర్వాత చెప్తాను ఇంకొన్ని కబుర్లు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం శక్తి సిల్లీ టైం. స్టిక్కీ నోట్ మీద 150 పదాలు రాసి గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వివిధ చేతిరాతల స్టైల్స్ పద్ధతుల మీద తనకు అవగాహన ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే ఉన్న తక్కువ స్థలంలోనే నీట్గా ఎక్కువ పదాలు రాయగలిగా అని అంటుంది పుష్పజ్యోతి. అండ్ నాలుగే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగింటుంది, దానికి సాను పెడితే ఇలాంటి అద్భుతాలను సాధించవచ్చు అని కూడా చెప్తోంది. మరి తన విజయం గురించి మరిన్ని మాటలు చెప్తాను, వింటూ ఉండండి శక్తిశీలి.

శక్తి సిలి టైమ్ ఆన్ వివిధ్ భారతి 102.8 FM. స్టిక్కీ నోట్ మీద 150 పదాలు రాసి గిన్నెస్ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్ గా తన విజయం గురించి ఇంకా ఆమె ఏం చెప్తుందంటే, విజయం ఎప్పుడు చిన్నదా పెద్దదా అని ఉండదు. నేను సాధించింది కొంతమందికి చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అంటుంది పుష్పజ్యోతి. మరి తన సక్సెస్ స్టోరీ ఎంతో మంది మహిళలకు ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. మనకు నచ్చిన పని మనసు పెట్టి చేస్తే ఇలాంటి అద్భుతాలని సాధించగలరు అని నిరూపించింది పుష్పజ్యోతి. మరి మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం పుష్పజ్యోతి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి. యాక్చువల్ గా 80s 90s కిడ్స్ కి గుర్తుండే ఉంటుంది, అప్పట్లో స్కూల్స్ లో వక్తృత్వం అండ్ వ్యాసరచన పోటీలు నిర్వహించేవాళ్ళు ఎక్కువగా. వక్తృత్వం ఏంటంటే 10 మంది ముందు ధైర్యంగా మాట్లాడడానికి ఉపయోగపడేది. ఇక వ్యాసరచన అంటే ఎంతవరకు భాష మీద పట్టుంది, అలాగే మనసులోని భావాలని ఎలా వాక్యాలుగా మారుస్తారు అనే దానికి గురించి ఎక్కువగా కండక్ట్ చేసేవాళ్ళు. అండ్ ఇంకొక విషయం కూడా, కాపీరైట్స్ కూడా ఉండేవి. అంటే చేతిరాత కుదురుగా ఉండడానికి కాపీ బుక్లు కూడా రాయించేసేవాళ్ళు. అండ్ చేతిరాతని అందమైన ముత్యాలతో కంపేర్ చేసేవాళ్ళు అనమాట. అంటే ముత్యాలు అంటే స్వచ్ఛంగా తెల్లగా ఉంటాయి కాబట్టి, ఎంత చేతిరాత ఎంత అందంగా ఉంటే అంత ముత్యాలు, అంత ముత్యాలలాగా ఉన్నాయి అక్షరాలు అని అని చెప్పేవాళ్ళు. అండ్ ఇంకో విషయం, చేతిరాతను బట్టే మనిషి మనస్తత్వాన్ని కూడా చెప్పొచ్చు అని కూడా అనేవాళ్ళు అనమాట. సో ఇంత ఇంపార్టెంట్ అయిన చేతిరాత ఇప్పట్లో మనకు తెలుస్తోంది కదా, కొంచెం అంటే టైపింగ్ వచ్చేసి, మొబైల్స్ వచ్చేసి, మెసేజ్లు ట్రాన్స్లేషన్ వచ్చేసి అన్ని కూడా ఆల్మోస్ట్ చేతిరాతని మర్చిపోయే సిచ్యుయేషన్స్కి వచ్చినా కూడా, ఇప్పుడు మన పుష్పజ్యోతులు లాంటి వాళ్ళు సాధించిన విజయాన్ని చూస్తుంటే అనిపిస్తుంది కొన్ని విషయాలు గొప్పతనం ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గిపోదు అని. సో అలాంటిదే చేతిరాత. ఎనీవేస్ మరి టైం 2 గంటల 50 నిమిషాలకు దాటింది, అంటే లక్ష్మి సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. హ్యావ్ ఎ గ్రేట్ సండే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ విత్ భారతి 2. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ఆన్ ద వే.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 3 గంటలు. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
1: హర్ రవివార్ శామ్ 4 బజే సిర్ఫ్ వివిధ భారతి పర్.
2: ఆకాశవాణి.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హాస్య నాటకం. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: సుధీర్ శ్రీ కెవి ప్రదీప్, సౌమ్య శ్రీమతి పుష్ప తుమ్మలపల్లి, తల్లి శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, కిరణ్ శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, మామ శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, మేనేజర్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, పుష్పం శ్రీ బీడిఎల్ సత్యనారాయణ. వినండి వర్క్ ఫ్రం హోమ్ హాస్య నాటకం.
1: సౌమ్య, సౌమ్య డార్లింగ్.
2: ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇక నువ్వు వేడివేడిగా కాఫీ తెచ్చిస్తే ఎంచక్కగా తాగి పెడతా. ఏంటి రెస్పాన్స్ లేదు? సౌమ్య, సౌమ్య, అమ్మ దొంగ, ఇక్కడున్నావా? నీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను. అరే అరే, ఏమైంది సౌమ్య? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నే ప్లీజ్ చెప్పు, ఎందుకు
3: ఏడుస్తున్నావు? మరి నాకు
2: చెప్పు, నీకు
3: నాకు కాఫీ పెట్టడం రాదండి.
2: కోసింతేనా? ఎందుకా నువ్వు ఏడుస్తూ కూర్చుంది? భలేదానివే, ఏడ్చి ఏడ్చి నీ అందమైన మొహం చూడు, ఎలా అయిపోయిందో చూడు.
3: ఏమన్నా అంటారని భయం వేసి ఏడుపు వచ్చేసిందండి.
2: భయపడ్డాను. నేనేమన్నా దెయ్యాన్నా పూతాన్నా? నిన్ను ప్రేమగా చూసుకునే నీ పతిదేవుండి. డోంట్ వారీ. అయినా కాఫీ పెట్టడం పెద్ద పనే? సింపుల్, ఫిల్టర్లో కాఫీ పౌడర్ వేసి వెన్నీళ్ళు పోసి వెయిట్ చేస్తే డికాషన్ కిందకు దిగుతుంది. ఆ తర్వాత పాలు కాసి పంచదార వేసి అందులో డికాషన్ కలిపితే కాఫీ ఫినిష్.
4: అయితే మీకు కాఫీ కలపడం బాగా వచ్చనమాట.
2: ఎందుకు రాదు?
4: మరైతే ఈ పూటకి మీరే కానిచ్చేయకూడదు.
2: అదెంత పని? 5 నిమిషాలు సెల్ ఫోన్ లో నువ్వు సూక్తులు, గుడ్ మార్నింగ్ మెసేజ్లు చూస్తూ ఉండు, నేను ఇలా వెళ్ళి అలా కాఫీతో వస్తాను.
4: థ్యాంక్స్ అండి. హలో అమ్మా, ఇప్పుడే మొదటి బాంబు పేల్చేశాను.
5: ఏంటి, ఏమన్నా ప్రమాదమా?
4: లేదే, అంతా సేఫే. పాపం, ఆయన నన్ను పల్లెత్తు మాట కూడా అనకుండా తనే కాఫీ పెట్టుకొస్తానని లోపలికి తుర్రుమన్నాడే.
6: పెళ్ళైన మగాడు కూరలు పీకిసిన పాములాంటోడి. అదైతే బుట్టైనా కొడుతుంది, మగాడు నష్ట పెడతాడు తప్ప ఇంకేం చేయలేడు.
4: ఓకే ఓకే, ఉంటానమ్మా.
6: సరే సరే, తేడా వస్తే మాత్రం కాల్ చేయి.
2: కాఫీ రెడీ.
4: థ్యాంక్స్ అండి. అబ్బా, ఇలాంటి కాఫీ నా లైఫ్ లో తాగలేదండి.
2: అంత చండాలంగా ఉందా?
4: లేదు, సూపర్ గా ఉంది అంటున్నాను.
2: థ్యాంక్స్. ఆ కప్పిలై.
4: ఆ పని నాకు వదిలేయండి. ఏమండి, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?
2: ఈ రోజు టిఫిన్ దోశలా పూరీలా, ఏం తింటే బాగుంటుందా అని.
4: దానికి అంత ఆలోచించడం ఎందుకండి? మీకేది తొందరగా అయిపోతుంది అనుకుంటే అది చేసేయండి.
2: నేన్ చేయడం ఏంటి?
4: మరి నాకు రాదుగా.
2: ఏది రాదు? దోశలు పోయటమా, పూరీలు వేయటమా?
4: రెండును.
2: ఓకే, పోనీ ఉప్మా?
4: రాదు.
2: ఏంటి, ఉప్మా చేయటం కూడా రాదా? మరి నీకు ఇంకేమొచ్చు?
4: మా అమ్మ టిఫిన్ చేసి ప్లేట్ లో పెడుతుంటే నేను ఖాళీ చేస్తుంటాను.
2: అసలు ఈ పూట వంటైనా నువ్వు చేస్తావా చేయవా? అదేనా చెప్పు.
4: వంట నేనా?
2: అయ్యో అయ్యో అయ్యో, అలా అలా అయిపోతున్నావేంటి? అయ్యో అయ్యో. అవును, నీకు వంట రాదని తెలిసాక నేను కదా పడిపోవాల్సింది. నువ్వలా పడ్డావేంటి?
4: ఏమో అదంతా నాకు తెలియదు. నన్ను ఎవరన్నా వంట చేయమంటే చాలు, అప్పుడు నా కళ్ళు తిరుగుతాయి, కాళ్ళు లాగుతాయి, మైకం కమ్మిస్తుంది,
2: నాకు మండుతుంది.
4: ఏమండి?
2: అదేనే, నువ్వు వంట చేయకపోతే ఆకలితో, ఆకలితో నా కడుపు మండదు.
4: అంతేగా?
2: ఇట్స్ ఓకే, కానీ నిజం చెప్పు. డ్రామాలు ఆడుతున్నావు కదా?
4: చాలండి, నాకు డాన్స్ చేయడమే రాదు, ఇంకా డ్రామాలు ఆడటం కూడానా? నిజంగా చెప్తున్నానండి, మీ మీద ఒట్టు నాకు వంట రాదు.
2: మరి పెళ్లి చూపుల్లో నాకు తింటానికి పెట్టిన స్వీట్లు, హాట్లు అన్ని నువ్వే చేసావని చెప్పింది కదే మీ అమ్మ.
4: అవునా? ఏమోనండి, నాకు తెలియదు.
2: అరే తెలియకపోవడం ఏంటే? శిలా విగ్రహంలా నా ముందే కూర్చున్నావుగా.
4: అప్పుడు నేను ఖాళీగా ఎక్కడున్నాను? సెల్లో రీల్స్.

0: చూస్తున్నారుగా. మీ మాటలేవి నేను పట్టించుకోలేదు.
1: అంటే అప్పుడు నువ్వు తలదించుకున్నది సిగ్గుతో కాదనమాట. అందము అమాయకత్వం ఉన్న పల్లెటూరు పిల్ల నాకు భార్యగా వస్తోందంటే ఇక నా పంట పండినట్టే అనుకున్నాను. తను వండిన వంట తింటూ తన ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటూ లైఫ్ అంతా లాగిన్ అయిపోవచ్చు అనుకున్నా, కానీ ఇలా ట్విస్ట్ ఇస్తుంది అనుకోలేదు. నీ పాడు సెల్లు నా జీవితాన్ని పాడు చేసింది. తేల్చేస్తాను దీని సంగతి, ఇప్పుడే తీర్చేస్తాను. ఏది నా సెల్లేది?
0: ఏంటి ఇప్పుడు ఆ సెల్ పగల కొడతారా ఏంటి మీరు?
1: నేనెందుకు పగలు కొడతాను? నాకు ఈ సంబంధం తెచ్చాడే నా ఫ్రెండ్ కిరణ్ గాడు, వాడి చెంపలు పగలు కొడతాను.
0: అబ్బా, పెళ్ళయ్యాక మళ్ళీ పంచాయతీ ఏంటండి, ఆపేయండి.
1: ఏ నీకు అన్నయ్య వరుస అవుతాడనా?
0: అదేం కాదు.
1: రాస్కల్, లిఫ్ట్ చేయట్లేదు.
0: పోన్లే, వదిలేయండి.
1: ఏంటి వదిలేది? వాడు నాకు దొరకాలి కాని పచ్చడి చేసేస్తాను.
0: అదేంటి మళ్ళీ ఎవరికి?
1: ఇంకెవరికి, నా కాళ్ళు కడిగిన మీ బాబుకి. ఇప్పుడు నేనెలా కడిగి పారేస్తాను? స్పీకర్ ఆన్ చేస్తాను, నువ్వు కూడా విను. హలో మామా, నీకు అసలు బుద్ధి ఉందా? ఈ వయసులో ఇలాంటి పనులేనా చేసేది?
2: బుద్ధి ఉండబట్టే కదా అల్లుడు, బంగారం లాంటి అమ్మాయిని నీకిచ్చి చేశాను.
1: చేసావులే, తొక్కలో పెళ్లి. నీ కూతురి వంట చేయడం రాదన్న సంగతి నాకు ముందెందుకు చెప్పలేదు?
2: నువ్వు అడగలేదుగా.
1: అడగకపోతే చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా?
2: ఉంది ఉంది, కానీ ముందే మావి నాకు వార్నింగ్ ఇచ్చింది అల్లుడు.
1: ఏమని?
2: నోరు జారావంటే 4 రోజుల పాటు పస్తు పెడతాను అంది.
1: ఓ, అంటే ఇదంతా అత్త చేసిన కుట్ర అన్నమాట. అయితే ఫోన్ అత్తకి.
3: చెప్పాలుడు, ఏంటి సంగతి?
1: ఏంటత్త ఇది? ఆ రోజు పెళ్లి చూపుల్లో పెట్టిన టిఫిన్లన్నీ మీ అమ్మాయే చేసిందని అబద్ధాలు చెప్పి మీ వంటరాని కూతుర్ని నాకంటగడతావా?
3: అలా చెప్పకపోతే ఫలానా స్వీట్ షాప్ నుంచి మా ఆయన పట్టుకొచ్చడానికి చెప్తారా ఎవరైనా? తల్లెప్పుడు తమ పిల్లల గురించి గొప్పగానే చెప్తారు అల్లుడు.
1: ఏం సెలవిచ్చావత్త, నీలాంటి తల్లికి కూతురుగా పుట్టడం మా ఆవిడ చేసుకున్న అదృష్టం, దాని మెళ్ళో తాళి కట్టడం నా దౌర్భాగ్యం. అవును, ఇప్పుడు నా పరిస్థితి ఏంటట?
3: అది కూడా చెప్పాలా అల్లుడు? కుక్కర్లో కాసిని బియ్యం ఉడకేసుకో, కర్రీ పాయింట్ పోయి కూరలు తెచ్చేసుకో.
1: చెప్పాలే, బోడి సలహాకి థ్యాంక్స్. మీ కుటుంబం కుటుంబంతో కలిసి నా మీద కుట్ర చేశారు కదే. అమ్మో, అమ్మా బాబులు ఇద్దరు ఇద్దరే ఖతర్నాకులు.
0: అయ్యో, పెద్దవాళ్ళని పట్టుకుని ఏంటండి అది తిట్టడము?
1: లేకపోతే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి నన్ను నిలువున మోసం చేస్తారా? పోతారే, నా ఉసురు తగిలిపోతారు.
0: 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు, మా వాళ్ళు అనేది ఒకటేగా.
1: ఆహా, అయితే నాకు పెళ్లి కాలేదని అబద్ధం ఆడి ఇంకో పెళ్లి చేసుకోనా?
0: చెప్పు తెగుద్ది. నేను దొరికేసరికే మీకు ఏజ్ బార్ అయిపోయింది, ఇప్పుడు ఇంకొక పిల్లని వెతకాలంటే ఇంకెన్ని చెప్పుల జతలు తెగాలో. అది అయ్యే పని కాదు గాని నాకు ఆకలేస్తుంది. ముందు టిఫిన్ సంగతి చూడండి.
1: చూసేందుకే ఉంది, పోయి పార్సల్ తీసుకురావడమే.
0: మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి తండి. అమ్మయ్యా, ఇంకో పని తప్పిపోయింది. ఈయన రాగానే ఏదో ఒకటి చెప్పి వంటకు కూడా ఎవరైనా పని మనిషిని పెట్టిస్తే సరి, అప్పుడు నాకే పని ఉండదు. ఏం చక్కా ఫోన్లో చిట్చాట్లు చేసుకుంటూ ఓటీటీలో సినిమాలు చూసుకుంటూ హాయిగా ఉండొచ్చు.
4: సుధీర్, రే సుధీర్! రాకుండా టైంలో వచ్చానా ఏంటి కర్మ? అయినా కళ్ళు మూసుకునే ఉన్నానుగా, పర్లేదులే. సుధీర్, రే, పల్లికి సావమేరా?
0: అయ్యో అన్నయ్య, ఆగమంటుంటే
4: నాకు తెలుసులే అమ్మా.
0: ఏంటి తెలుసు, ఇంకాస్త ముందుకొచ్చుంటే బొక్క బోర్లా పడేవాడే పళ్ళు రాలేవి.
4: ఓ మై గాడ్.
0: ఆ దేవుడిచ్చిన కళ్ళుండగా ఇలా దేవుళాడుకుంటూ రావడం ఏంటన్నయ్యా, నీకేమైనా పిచ్చా?
4: కాదమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, మీకు ఆత్రం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఎక్కడ ఉసుకోవంటే ఉసుకోవంటున్నారో అని
0: పో అన్నయ్యా నువ్వు మరీను. సరేగాని నీకో సంగతి చెప్పనా?
4: ఏంటది?
0: ఈ రోజు నీకు 2 గండాలు తప్పిపోయాయి తెలుసా?
4: గండాలా? ఏంటవి?
0: 1, నువ్వు పడబోతుండగా నేను కేకలు పెట్టి ఆపడం.
4: 2,
0: సరిగ్గా మా ఆయన ఇంట్లో లేనప్పుడే నువ్వు రావడం.
4: ఉంటే ఏమయ్యేది?
0: చెంపలు పగిలేవి.
4: దేనికి?
0: నువ్వే నాకు వంటరాని విషయం దాచి తనతో పెళ్లి కుదుర్చావని తెలిసినప్పటి నుంచి మా ఆయన నీ మీద చిందులేస్తున్నాడు. కనిపిస్తే అంతు చూస్తానని శపథం కూడా చేశాడు. అందుకే కొన్నాళ్ళు నువ్వు

0: అజ్ఞాతంలో ఉండిపోతే మంచిది.
1: వాడు చేస్తాడు
0: అన్నయ్య, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పొద్దుటి నుంచి ఆయన కారాలు మసాలాలు నూరుతున్నాడు తెలుసా?
1: దేనికి? పలవలోక
0: కాదు, నీ కంట్లో కొట్టడానికి.
1: అమ్మో, అయితే ఇంకో క్షణం కూడా ఇక్కడ ఉండను. బై బై.
0: అనే అనే ఆగాగు, ఒక్క మాట.
1: ఏంటో త్వరగా చెప్పమ్మా, లేట్ అయితే తిరిగిపోతాను.
0: అర్జెంటుగా మాకు కుక్కును చూసి పెట్టానయ్యా.
1: ఇంటికి కాపలాగా?
0: అబ్బా, కుక్క కాదన్నయ్యా, కుక్కు కుక్కు.
1: ఓ, దేనికి?
0: నీకు అన్ని డౌట్లే. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో వంట ఎవరు చేసి పెడతారు? నాకేమో రాదుగా.
1: చెల్లి, డోంట్ వరీ, నీకు వంట రాకపోయినా తినడానికి ఇబ్బంది రాదు, నాది గ్యారంటీ.
0: ఎలా, రోజు నువ్వు వండి పంపిస్తావా?
1: చిచి, నాకేం పని, నిక్షేపంగా మీ ఆయన ఉంటే.
0: అబ్బా, చెప్పేదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పన్నయ్యా.
1: నీకు రహస్యం చెప్పనా? మీ ఆయన అదే మా సుధీర్ గారు, వంట బ్రహ్మాండంగా చేస్తాడు తెలుసా.
0: నిజమా?
1: మరీ నోరంత తెరవకు, నిజమే.
0: ఎంత మంచి శుభవార్త చెప్పావన్నయ్య. అయితే ఇక జీవితాంతం వంటకి నాకు ఏ ఇబ్బంది ఉండదన్నమాట.
1: మరి నువ్వు నాకు మాట ఇవ్వాలి.
0: ఏమని?
1: ఈ సంగతి నేను చెప్పానని నువ్వు వాడితో చెప్పకూడదు.
0: అలాగే చెప్పను గానన్నయ్య, వంట మీరే చేయండి అని ఆయనకు నా నోటితో నేను ఎలా చెప్పగలను?
1: అయితే ఆ మాట వాడి నోటితోనే చెప్పిద్దాం.
0: ఎలా?
1: ఎలాగంటే?
0: థాంక్స్ అన్నయ్య, అడగగానే మంచి ఐడియా ఇచ్చావు. ఏమండి వచ్చారా? మీకోసమే చూస్తున్నాను.
2: ఏంటి సంగతి, ఎవరికైనా సీరియస్ గా ఉందని కాల్ వచ్చిందా?
0: చూచే, అదేం లేదండి, నేనే మా పుట్టింటికి పోదామని సీరియస్ గా డిసైడ్ అయ్యాను.
2: అరే, ఇప్పుడు నేనేమన్నానని పుట్టింటికి పోతా అంటున్నావు?
0: బా ఉత్తు తినేయండి.
2: ఏ, ఎందుకు అని అడుగుతున్నాను.
0: చిన్న డ్రామా ఆడి మా అమ్మా నాన్నలను భయపెడదామని.
2: డ్రామానా? ఏమని?
0: వెళ్ళగానే మా అమ్మతో అంటాను, అమ్మా, నా కాపురం హైడ్రాకు బలైన బిల్డింగ్ లా కుప్ప కూలిపోయిందమ్మా అంటాను.
2: అవేం మాటలే.
0: మా అమ్మ కూడా ఇలాగే అంటుంది అప్పుడు. అప్పుడు నేను, మా ఆయన నన్ను రోజు తెగ కొడుతున్నాడమ్మా అంటాను.
2: అబద్ధం అబద్ధం, నేనెప్పుడు కొట్టాను?
0: అబ్బా, చెప్పాను కదండి ఉత్తు తినే అని. కాసేపు మీరేం మాట్లాడకండి.
2: అలాగే చెప్పు.
0: ఆయన నాకు డైవర్స్ కూడా ఇస్తానంటున్నాడమ్మా.
2: నేనా? రామరామ ఎప్పుడన్నానే. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు.
0: అప్పుడు మా అమ్మ, అసలు ఏం జరిగిందో చెప్పవే అంటుంది. అప్పుడు నేను, మా ఆయన నాకు వంట రాదని నాతో కాపురం చెయ్యనంటున్నాడే, నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను పో అని నన్ను పుట్టింటికి పంపించాడమ్మా అంటాను.
2: అయ్యో, ఇన్నీ మాటలు నేను ఎప్పుడన్నా? దిస్ ఇస్ టూ మచ్.
0: అబ్బా, చెప్పేది పూర్తిగా వినండి. ఆ దెబ్బతో మా అమ్మ నాన్న బెదిరిపోతారు, నా కన్నీళ్లకు కరిగిపోతారు. అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి మనతోనైనా ఉంటారు, లేదా మనకు వంట మనిషినైనా పెడతారు. ఎలా ఉంది నా ప్లాన్?
2: నా మొహం వల్లే ఉంది.
0: అంత చండాలంగా ఉందా?
2: మరి ఇప్పటికీ ఒకసారి మీ వాళ్ళ చేతిలో బకరగండి, ఇంకోసారి నేను బలికాలేనే.
0: పోరాడితే పోయేదే ఉందండి.
2: ఏంటి పోరాడేది? ఒకవేళ మీ వాళ్లే రివర్స్ లో వచ్చి నా మీద ఏ గృహహింస కేసో పెడితే అప్పుడు నన్ను బొక్కలో తోస్తారే, అంత అవసరమా ఇప్పుడు మనకి?
0: అంతేనంటారా?
2: మరి ఈ రోజుల్లో లక్షణమైన ఉద్యోగం చేస్తూ లక్షలు గడిస్తున్నా పెళ్లికి ఆడపిల్లలు దొరక్క నాలాంటి మగాళ్ళకి లేటు వయసులో గానీ పెళ్లిళ్ళు కావటం లేదు. ఇప్పుడు నిన్ను కాదన్నానంటే మరో ఆడపిల్ల దొరక్క పెళ్లి పటాకులు జరక్క జీవితాంతం నేను ఏకాగ్రంగా ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే నీ ఉత్పత్తి నాటకాలు కట్టిపెట్టి బ్యాగ్ తీసుకుని లోపలికి పెట్టు.
0: మరైతే ఈ పూట ఇంట్లో వంట ఎలాగండి, ఎవరు చేస్తారు?
2: నేను. నేను చేస్తాను.
0: మీరా?
2: అవును, నేనే.
0: నాకు తెలుసండి మీలా అంటారని.
2: ఎలా తెలుసు?
0: మీకు వంట వచ్చు కదా.
2: నాకు వంట వచ్చా? నీకెవరు చెప్పారే?
0: అవునవునవును, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు.
2: సంథింగ్ ఇస్ ఫిషీ, నువ్వేదో దాస్తున్నావు.
0: లేదండి, ఇందాక కాఫీ బాగా పెట్టారు కదా, అది చూసి నేను అలా గెస్ చేశాను అంతే.
2: సర్లే, లోపల పద, నీకు వంట చేసి పెట్టి నేను ఆఫీసు పోవాలి.
0: వావ్, వండర్ఫుల్ ఐడియా ఇచ్చావద్దయ్య, నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్.
3: అమ్మా తల్లి, ఆకలిస్తుంది, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా.
2: వస్తున్నాను వస్తున్నాను, ఉండు.
3: అట్టాగేనయ్యా,
2: ఇదిగో.
3: ఆహా, ఎంత మంచోళ్ళయ్యా తమరు, ఏం పెట్టినా హోటల్లో ఇచ్చినట్టు కవర్లో పెట్టిస్తా.

0: సరే బాబు, తమరు తమరు కోపన్నంటే ఒక్క మాట అడగనా?
1: ఏంటో చెప్పు.
0: వంట తమరే వండుతారా లేదా అమ్మగారా?
1: నేనే. ఏ ఎందుకు?
0: ఏం లేదు, డాక్టర్లు ఈ మధ్యన కొంచెం ఉప్పు కారాలు తగ్గించి తినమన్నారయ్యా. ఆ ముక్క తమరి చెవిన వేద్దామని.
1: అట్లాగే లేరా, తగ్గించే వేస్తాలే. ఈ ఎంకమ్మ, ఈ కళ్ళకు నేను ఎలా కనబడుతున్నారా? నిన్ను పోరా పో, ఆఖరికి వీడికి కూడా నా బతుకు లోకు అయిపోయింది.
2: నాకు కొంచెం వాటర్ తెచ్చివారు. చెప్పవే, నా కాపురమా? దానికేంటే, కొత్త ప్రభుత్వ పాలనలాగా బ్రహ్మాండంగా ఉంది.
3: అయితే అత్తారింట్లో నీకే సమస్య లేదంటావు?
2: అస్సలేదు. సరే గాని నీకు సంగతి చెప్పనా, మా పెళ్ళై 6 నెలలైనా ఇంతవరకు నేను వంటింట్లో అడుగు పెట్టలేదు తెలుసా?
3: ఏ, వంటంతా మీ అత్త ఒక్కతే చేస్తుందా ఏంటి?
2: లేదే, మా ఆయన చేస్తాడు. ఏంటే షాక్ అయ్యావా?
3: మరి
2: నిజం ఒట్టు. మా ఆయన 2-in-1 ఆఫీస్ లో ఉద్యోగం చేస్తారు, ఇంటికొచ్చి వంట పని కూడా చేస్తారు.
3: అవేనా, ఇంకేం చేయడా?
2: ఛీ, పోవే. ఏ, నీకింకో విషయం చెప్పనా?
3: చెప్పు.
2: నేను నోరు తెరిచి ఏదైనా అడిగితే కాసేపట్లో నా కళ్ళ ముందుంటుంది తెలుసా?
1: సౌమ్య,
2: ఆయన నా భర్త కాదే, నా పాలిట భగవంతుడు. అదేంటో, ఆయన నన్ను కాలు కింద పెట్టనివ్వడంటే నమ్ము, ఒక్క పని కూడా ముట్టుకోనివ్వరు. ఆయనతో నేను వేగలేక చచ్చిపోతున్నానంటే నమ్ము.
3: ఈ సోదంతా నాకెందుకే, వంట వాణ్ణి చేసుకున్నా నేను ఒక్క ముక్క చెప్పొచ్చుగా.
2: ఏమన్నావే, మా ఆయన్ని పట్టుకుని వంటవాడంటావా? ముద నష్టపుదాన, నీ కాపురం కూలా, నీ కాష్టం కాలా, నిన్నడ్డంగా కొయ్యా, నీకు దినం పెట్టా.
1: కొంచెం టేస్ట్ చెయ్యి.
2: సరిపోయిందండి షుగరు.
1: నీ మోహన్ షాపింగ్ మాల్ కెళ్ళా, ముందు ఫోన్ మాట్లాడడం ఆపేవే. నిన్నే ఆపే.
2: ఏంటండి, నన్ను ఫోన్ కూడా మాట్లాడుకోనివ్వరా?
1: లేకపోతే ఏంటి, చట్నీలో షుగర్ సరిపోవడం ఏంటి? నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? ఇందుకనే నిన్ను గంటల గంటలు సొల్లు మాట్లాడద్దు అనేది.
2: సొల్లేంటండి సొల్లు, నేను మాట్లాడింది సెల్లు.
1: ఓ సినీ, మాట్లాడేది 3 నిమిషాల్లో ముగిస్తే దాన్ని సెల్ అంటారే తల్లి, అరగంట సాగదీస్తే దాన్ని సొల్లు అంటారు.
2: సరే సరే సరే, తప్పైపోయింది. సారీ సారీ, అది ఇవ్వండి, ఇంకోసారి టేస్ట్ చేసి చెప్తాను.
1: ఏం అక్కర్లా,
2: సారీ అన్నాను కదా.
1: సరే అంటున్నానుగా, ఇక నువ్వు లోపలి పద.
2: పొండి, మీకు బొత్తిగా వేడా పాడలేదు.
1: అయ్యో, పిలిచింది అందుకు కాదే.
2: మరి
1: ఈ రోజు మంచి రోజు, వంట ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకుంది గాని.
2: వంట నేనా?
1: ఇదెక్కడి చెప్పే నీకు, వంట పేరెత్తే చాలు వచ్చేస్తుంది. బీపీ, షుగర్, హార్ట్ అటాక్ వంటి జబ్బులెన్నో ఉండగా నీకు ఈ జబ్బే రావాలా?
2: ఆపుతారా మీ అపశకుని మాటలు మీరును?
1: అలాగే.
4: ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చండి.
1: ఎవరిది?
4: హాయ్,
1: రండి లోపలికి.
4: నమస్తే అండి, నా పేరు పుష్పం అండి, పక్క కాలనీలో ఉంటాను.
1: అయితే ఏంటి?
4: సౌమ్య గారు, నేనండి, నన్ను గుర్తుపెట్టారా?
1: మీకు మా ఆవిడ ముందే తెలుసా?
4: హాయ్, తెలుసండి. సౌమ్య గారు ఎక్కడ పుట్టింది, ఏం చదివింది, ఎవరిని చేసుకుంది, అన్నంలో ఏ రోజు ఏం తినది, మొత్తం తెలుసండి. హాయ్, ఆవిడ ప్రతి ఒక్కటి మాతో షేర్ చేసుకుంటారండి.
2: నాకే పాపం తెలియదండి. అయ్యో,
1: ఎదురుగా ఉన్నోడు గురించి అడిగితే ఎవడో పాపంగాడి గురించి చెప్తావేంటే?
4: అయ్ బాబోయ్, ఆవిడ గారిని అనుమానించేస్తున్నారా? తప్పండి బాబు, కళ్ళు పోతాయి. నేను ఈవిడ గారి ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. ఏమండోయ్ సౌమ్య గారు, ఇప్పుడైనా గుర్తుపెట్టారండి, నేనండి ఎర్రి పుష్పాన్ని. హాయ్, మీరు పెట్టే ప్రతి పోస్టులకి ఫోటోలకి లైకులు కొడుతూనే ఉంటానే. హాయ్, నేనండి.
2: ఇప్పుడు గుర్తొచ్చారు మీరు.
4: థ్యాంక్స్ అండి. హాయ్, నేను రోజు మీ ఆవిడ గారిని ఫాలో అవుతూ ఉంటానండి. అదేనండి బాబు, ఫేస్బుక్ లోనండి.
1: మరి ఆ సంగతి ముందే చెప్పచ్చుగా.
4: భలేవారే, గుర్తుపడతారో లేదో చూద్దామని చిన్న గేమ్ ఆడానండి బాబు.
1: అప్పా, ఆడాడండి గేమ్? తమరేమన్నా విరాట్ కోహ్లీయా, రోహిత్ శర్మ? చూడగానే గుర్తుపడడానికి. సర్లే, ఎందుకు వచ్చావో చెప్పు, నా పనుంది.
4: హాయ్, కొంచెం పక్కకొస్తారండి?
1: దేనికి?
4: మీతో చిన్న అవసరం వచ్చిందండి.
1: అవసరమా? అంటే అప్ప?
4: కాదండి, టిప్పు. హాయ్, అదేనండి, వంకాయలు కోసి కూర వండాక తింటుంటే బాగా కసరెక్కిపోతుందండి. హాయ్, అది పోవాలంటే ఏం చేయాలండి?
1: వండడం మానేయాలి.
4: అయ్యో బాబోయ్, మీరేం జోకేశారండి బాబు.
1: లేకపోతే ఆడవాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతామేమయ్యా.
4: అదేంటి బాబు, వంటల్లో మీరు బాగా చెయ్యి తిరుగునోళ్ళని, మీ చేత్తో ఏది చేసినది అమృతంలా ఉంటుందని
1: ఎవరు చెప్పారు?

0: సౌమ్య గారు, మీ గురించి ఫేస్బుక్ లో చాలా గొప్పగా రాశారండి. అసలు ఫేస్బుక్ ఎప్పుడు తెరిచినా మీరు వంట చేస్తున్న ఫోటోలే కనబడతాయండి.
1: అప్పుడప్పుడు నాతో సెల్ఫీలు దిగుతుంటే సరదా పడుతున్నా అనుకున్నా గాని ఇదా నువ్వు చేస్తున్న పని? అసలు నా డప్పు నిన్నెవరు కొట్టమన్నారే?
2: భలేవారే, ఇవాళ రేపు మన టాలెంట్ గురించి మనమే చెప్పుకోవాలండి. ఎవరో వచ్చి చెప్పరు. నేను అలా పెట్టాక మిమ్మల్ని మెచ్చుకుంటూ ఎంత మంది కామెంట్లు పెట్టారో తెలుసా? కొందరైతే మిమ్మల్ని కలవాలనుందని, అడ్రస్ పెట్టమని అడుగుతున్నారు.
1: పెట్టవే, అది కూడా పెట్ట. అందరూ వచ్చి నన్ను చూలో జంతువును చూసినట్టు చూసిపోతూ ఉంటారు.
2: వాళ్ళకి మీ దగ్గర వంట నేర్చుకోవాలనుందటండి. ఆన్లైన్ లో అయినా పర్వాలేదు అంటున్నారు.
0: నేను అందుకే వచ్చానండి.
1: అయ్యో రామ, ఏదో గుట్టుగా నా వంట నేను చేసుకుపోతూ ఉంటే నువ్వేంటి నా బతికిలా బజారుకి ఎక్కిస్తున్నావు? ఇదేం బాలేదు. ఇంకోసారి జరిగితే మాత్రం నేను ఊరుకునే లేదు, అంతే. ఓ, లోపలికి వెళ్ళు. నువ్వేంటయ్యా ఇంకా ఇక్కడే ఉన్నావు?
0: అదే ఎందాక అడిగిన టిప్పు.
1: చెప్పు తీసుకు కొడతా, ఇంకోసారి కనిపించామంటే. ఓ, బయటి పో.
0: మరి ఎంత కోపం ఏంటండి మీకు? వెళ్ళొస్తానండి.
1: ఒరే కిరణ్.
3: సుధీర్,
1: ఏమైపోయారా ఇన్నాళ్ళు? అప్పులు చేసి ఎక్కడైనా జెండా పీకేసావా ఏంటి?
3: సరే, కొత్తగా పెళ్ళైనవి ఖాళీగా ఎక్కడుంటా, అందుకే రాలేదు.
1: ఖాళీగా లేని నిజమేరా, కారణం మాత్రం నువ్వు అనుకున్నది కాదు.
3: కాకపోతే కోరుకున్న పిల్ల, కోరినంత కట్నం, నీ లైఫే మారిపోయి ఉంటుంది.
1: ఏంట్రా మారింది? అప్పుడు ఒక్కడికి ఉండేవాడిని, ఇప్పుడు ఇద్దరికి ఉండుతున్నాను.
3: ఏంట్రా నువ్వు అనేది?
1: ఒరే కిరణ్, అయిపోయిందిరా, నా లైఫ్ సర్వనాశనం అయిపోయింది.
3: మన మగాళ్ళంతా ఇంతేలేరా, పెళ్లికి ముందు ఆవురు ఆవురమంటారు, అయ్యాక ఇలా బావురమంటారు. అసలు ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏంట్రా?
1: మా ఆవిడికి వంట రాదురా.
3: నిజమా? మరి పెళ్లి చూపుల్లో పెట్టిన మడత కాజాలు, బందర్ లడ్డు, కాజు పకోడి అన్ని మా అమ్మాయి చేసినవని చెప్పారు కదా వాళ్ళు.
1: అబద్ధంరా, అంతా పచ్చి అబద్ధంరా. వాళ్ళు మన మోసం చేసేసారు.
3: అలాగా? పాపం.
1: నిజం చెప్పరా, ఇందులో నీకు కూడా వాటా ఉంది కదా, నిజం చెప్పు.
3: చౌరుగా, ఇదేమన్నా లిక్కర్ కుంభకోణమా, ల్యాండ్ కుంభకోణమా వాటాలు పంచుకోవడానికి? నా ప్రాణ స్నేహితుడివి, ఆడపిల్లలు దొరక్క పెళ్లి కాక నానా పాటలు పడుతున్నామని జాలిపడి కోఆపరేట్ చేస్తే నా చొక్కాని పట్టుకుంటావా? అంతేరా? అంతే, సాయానికి మీ రోజులు కావు.
1: ఐఎమ్ సారీరా, ఆవేశంలో తొందరపడ్డాను.
3: ఇట్స్ ఆల్ రైట్, అర్థం చేసుకుంటానులే.
1: అసలు నా కోపం నీ మీద కాదురా.
3: మరి
1: ఆ దుర్మార్గుడు, ఆ దౌర్భాగ్యుడు, ఆ దగులుబాజీ విధవ, వాడి మీద.
3: ఎవడ్రా వాడు, ఏం చేశాడు?
1: ఎవడో నాకు వంట బాగా వచ్చని మా ఆవిడ చెవిలో ఊర్చచ్చాడ్రా, దాంతోనే అది దొంగ నాటకాలు ఆడుతూ నాతో వంట చేయిస్తోంది.
3: నా, నువ్వు వాడినట్లా తిడితే నేను ఊరుకోను.
1: ఏ, వాడు నీ ఫ్రెండా?
3: అది కాదురా, అబద్ధమాడిన అత్తామామల్ని వదిలిపెట్టి అపశుభం, పాపం, పుణ్యం, ముక్కు మొహం తెలియని ఎవన్నా పట్టుకుని తిట్టడం ఏంట్రా? అదే తప్పంటున్నా.
1: మరి మరి నా కోపం తీర్చుకునేది ఎలారా?
3: అందుకని వాడినేమన్నాడు తిడితే మీ ఆవిడ వంట చేస్తుందా? నేనోరే చెడుతుంది గాని.
1: అది నిజమేననుకో.
3: రై, చేసేది చేయించేది అంతా పైవాడురా, అందుకే మనకు దొరికిన దాంతోనే తృప్తి పడాలి.
1: చెప్పొచ్చాడండి కృష్ణ పరమాత్మ. చెప్పినోడికేం తెలుస్తుందిరా పడేవాడి కష్టం. తెల్లారక ముందే లేచి చేతులు కాల్చుకుని ట్రాఫిక్ లో అటుగంట ఇటుగంట కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి చుక్కలు కనిపిస్తున్నాయిరా, తెలుసా నీకు?
3: సరేరా, అయితే మరి నేను వెళ్ళొస్తాను. ఇంకా
1: ఆగరా కిరణ్, నువ్వు ఏదన్నా మంచి ఐడియా ఇచ్చి నన్ను వంట బాధ నుంచి తప్పించరా, నీకు మంచి మందు పాటిస్తాను.
3: అయితే ఓ పని చేయరా, అర్జెంటుగా మీ మేనేజర్ని కలిసి ఏదో ఒక అబద్ధం ఆడి వర్క్ ఫ్రం హోమ్ చేస్తానని పర్మిషన్ అడుగు.
1: నీ ఎంకమ్మ, దానివల్ల నాకు వంట తిప్పలు తప్పవు కదరా.
3: అదే మరి, 4 లీటర్ల పెట్రోలు, 2 గంటల టైము సేవ్ కావట్లే. హాయిగా రిలాక్స్ అవుతూ మెల్లమెల్లగా మీ ఆవిడకు వంట నేర్పించావంటే నీ కష్టం తీరిపోతుంది. ఇంకోటి, ఈవినింగ్ ఈగల్ బార్ లో నాకు పార్టీ ఇచ్చావంటే ఐడియా ఇచ్చినందుకు నా బాకీ కూడా తీరిపోతుంది. ఏమంటావు?
1: సారీరా, పార్టీ ఇప్పుడు కాదు.
3: మరి
1: మా ఆవిడకి వంట చేయాలి.
3: అయిపోయిందిలే.
1: హలో సార్. సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్.
4: నో నో నో నో నో, బ్యాడ్ మార్నింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ పని చేయమని గాని సొంత పనులు చేసుకో.

0: అని కాదు.
1: తెలుసు సార్.
0: ఏం తెలుసు? నీకు పర్మిషన్ ఇస్తున్నప్పుడే చెప్పాను, వర్క్ విషయంలో ఏ మాత్రం ప్రాంప్ట్ గా లేకపోయినా వదిలిపెట్టనని. కానీ నువ్వు చాలా నెగ్లెక్ట్ గా ఉంటున్నావు.

0: ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వండి సార్. షూర్ సార్,
1: చూస్తాను. లేకపోతే నా సంగతి తెలుసుగా, బీ కేర్ఫుల్.
0: ఓకే సార్. ఛా, ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. ఆ కిరణ్ గారిని ఐడియా అడగకపోయినా బాగుండేది.
2: అమ్మయ్యా, అక్క పిల్లల్ని క్షేమంగా బండెక్కించి వచ్చేసాను.
0: మంచి పని చేశావు. మళ్ళీ రావద్దని కూడా చెప్పావా?
2: ఏంటండి ఆ మాటలు, బంధువులను అనొచ్చా?
0: లేకపోతే ఏంటి, ఉన్నన్నాళ్ళు నన్ను సుఖంగా ఉండనిచ్చారు, దానికి తోడు నిప్పుకు గాలి తోడైనట్టు నువ్వు వాళ్లతో చేరి అది చేసి పెట్టండి, ఇది వండి పెట్టండి అంటూ నన్ను కాల్చుకు తిన్నారు కదే.
2: ఎప్పుడు చేస్తారా ఏంటి? ఎప్పుడో ఒక్కసారి.
0: చాలే ఆపు, వాళ్ల మూలంగా నేను నెల రోజులు వంటింట్లోనే మగ్గిపోయాను.
2: మగ్గితే మగ్గారులేండి, మా అక్క రైలెక్కేదాకా మిమ్మల్ని ఎన్నిసార్లు పొగిడిందో తెలుసా? మరిది గారి వంటలు అదిరిపోయాయి అదిరిపోయాయి అంటూ.
0: ఇందాక ఫోన్లో మా మేనేజర్ గారు కూడా బాగా పొగిడాడు. ఏమన్నాడో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే ఉద్యోగం ఉఫ్ అన్నాడు.
2: ఏంటో, అక్క పిల్లలు ఊరెళ్ళాక ఇళ్ళంతా బోసిపోయినట్టుగా ఉంది, పొత్తిగా సందడే లేదు. ఆ పిన్ని, ఎప్పుడొస్తున్నారు మీరు? ఏంటి, ఇంకా ఏం అనుకోలేదా? సర్లే, ఈలోపు మా అన్నయ్య వాళ్ళని రమ్మంటే బాగుంటుంది.
0: ఏమిటే నువ్వు, నన్ను కాస్త ఊపిరి కూడా తీసుకొని ఇవ్వవా?
2: నేనేం చేశానండి?
0: మళ్ళీ ఎవరికి ఫోన్ చేశారమ్మంటున్నావే?
2: నేనెక్కడ రమ్మన్నాను, వాళ్లే వస్తా అన్నారు, మళ్ళీ రావట్లేదన్నారు.
0: మరి మీ అన్నయ్య వాళ్ళకి ఎందుకు ఫోన్
2: చేస్తున్నావు? ఊరికే
0: అని చెప్తే నమ్ముతాం అనుకున్నావా? అది కాదే, ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకే పుట్టింటి గురించి పట్టించుకోవాలి, పెళ్ళయ్యాక తన భర్త తన పిల్లల గురించి చూడాలి.
2: ఏరి పిల్లలు?
0: బాగుంది, వెనకటికి నీలాంటిదే. శోభనం జరిగిన తెల్లారే పిల్లలు పుట్టలేదని ఏడుస్తూ కూర్చుంట, వస్తారే, పెళ్ళే ఆరు నెలలేగా అయింది.
2: సర్లేండి, మళ్ళీ మన ఇంటికి బంధువులు ఎప్పుడు వస్తారో ఏమిటో.
3: నమస్కారం సార్, నేను పుష్పాన్ని.
0: వచ్చావా? రా. ఏమో నీ ఫ్రెండ్ ఎర్రి పుష్పం వచ్చాడు.
3: ఏంటండి మీరు, పుష్ప అంటే దేశం అంతా తగ్గేదేలే అన్నారు, నేనేమో పుష్పం అంటే మీరు ఎర్రి పుష్పం అంటారంటి సార్.
0: ఆ రేంజ్ వేరులే అమ్మా.
2: ఏంటండి పిలిచారు?
3: నమస్కారం అండి సౌమ్య గారు.
2: నమస్కారం అండి, కూర్చోండి కూర్చోండి.
3: థ్యాంక్స్ అండి. ఏమండో, మొన్న ఫేస్బుక్ లో మీ వారు చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ గురించి అబోహో చాలా బాగా రాశారండి.
2: అవునా?
3: మీ వారి వంటలు ఎంత రుచిగా ఉంటాయో నాకైతే తెలియదు గానండి, మీరు రాసింది చదువుతుంటే మాత్రం అబ్బా నోరు ఊరిపోతుందండి.
2: అలాగా? నేను రాయటం కాదు గాని, నిజంగానే మా వారి వంట చాలా బాగుంటుందండి, మా బంధువులైతే పడి చేస్తారనుకోండి.
3: సౌమ్య గారు, వంటలన్నీ మీ వారు సొంతంగానే చేస్తారండి, లేకపోతే ఎవరినైనా?
2: భలే వారేనండి, ఇంట్లో నేనుండగా ఇంకెవన్నో ఎందుకు అడుగుతారు? మధ్య మధ్యన నా సలహాలు కూడా తీసుకుంటుంటారు, అందుకే ఆ వంటలకి అంత రుచి.
3: అవునండి, ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది అని ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమైందండి. మరి అయితే సౌమ్య గారు, మీరే నాకు వంటలు చేయడం నేర్పకూడదు?
2: నేనా?
3: అవునండి మీరే. మీరు వంటలు చేసి చూపిస్తుంటే మిమ్మల్ని చూసి నేను నేర్చేసుకుంటానండి.
2: నేను వంట చేయాలా?
3: అయ్యో అయ్యో అయ్యో అయ్యో సౌమ్య గారు, ఇదేమిటండి ఇలా పడిపోయారేంటి?
0: సౌమ్య సౌమ్య, ఏమిటయ్యేది, ఏం చేసావు?
3: అమ్మో నేనేం చేయలేదండి, ఒట్టండి. అసలు పర్మిషన్ లేదే మా ఆవిడ కూడా నేనేం చేయను, అలాంటిది ఈవిడ ఏం చేస్తాం సార్?
0: మరి ఎందుకు అలా పడిపోయింది?
3: ఏమోనండి, మీరు వంట చేసి చూపిస్తే మీ దగ్గర నేను వంట నేర్చుకుంటాను అని అన్నానండి, అంతేనండి, ఇలా పడిపోయారండి.
0: ఓహోహో, వంట చేయమన్నావా? అయితే ఇందులో నీ తప్పేం లేదులే.
3: అమ్మా లేచరండి.
0: అసలు నువ్వెందుకు వచ్చినట్టయ్యా?
3: అదేనండి, నాకు వంట నేర్పుతారని.
0: ఏమిటి నేర్పేది నీకు, వెళ్ళవతలకి. అసలే ఆఫీసు పని కాక నేను బాధపడుతూ ఉంటే వంట నేర్పాలట, వంట నా వేరే ఉద్యోగం లేనట్టు ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళో.
3: వెళ్తానులే సార్.
0: వెళ్తాను కూర్చుంటావేంటి, తమాషాగా ఉందా?
3: ఆగండి సార్ ఆగండి, ఇదిగో ఇది ఒకసారి చూడండి.
0: ఏంటిది?
3: మా ఎమ్మెల్యే గారు రాసి ఇచ్చిన లెటర్ అండి.
0: ఎమ్మెల్యే చుట్టం అయితే ఎవరైనా ఏ రేషన్ డీలర్షిప్ తెచ్చుకుంటారు, కుదరకపోతే ఈ మున్సిపాలిటీ కాంట్రాక్ట్ తో సంపాదిస్తారు. నువ్వేంటయ్యా మరి వంట నేర్పించమని రికమెండేషన్ తెచ్చుకున్నావా? ఎర్రి పుష్పం, నీకు ఆ పేరు ఎవరు పెట్టారో గాని కరెక్ట్ గా సరిపోయింది.
3: ఎందుకు ఏమంటారండి ఇప్పుడు, నాకు నేర్పుతారా నేర్పరా?
0: నేర్పుతాను, వంట నేర్పుతాను, కానీ నీకు కాదు.

0: మా ఆవిడకి.
1: ఏంటో, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈయన గారి మనసు మాత్రం కరగట్లేదు. వెళ్ళొస్తా.
2: ఏమండి ఏమండి, ఇంకాసేపట్లో మా నాన్న వస్తున్నారండి.
0: ఏంటే, వరద బాధితుల్లా మీ వాళ్ళంతా మన కొంపకి తగలడుతున్నారు ఇట్లా వరుసగా?
2: ఆపండి, వస్తుంది మా నాన్న.
0: అయితే నెత్తిలో ఏమైనా కొమ్ములున్నాయా, నోట్లో కూరలున్నాయా? ఓర్నాయను, కష్టాలన్నీ కలుసుకట్టుగా రావటం అంటే ఇదే కాబోలు. అయినా చేసిన వెదవ పని చాలక ఇంకా ఏ మొహం పెట్టుకొస్తున్నాడు మీ నాన్న?
3: నాకు తెలుసు అల్లుడు, నువ్వు ఈ మాట అడుగుతావని.
0: ఏడు మీ నాన్న, కనబడ్డే దెయ్యమే తిరుగుతున్నాడో ఏంటి?
2: చాలే ఆపండి,
3: ఇక్కడే నీ ముందే ఉన్నా అల్లుడు.
0: ఇదేం వేషం మామా, ఇంటి చుట్టూ అప్పులోళ్ళు తిరుగుతున్నారా ఏంటి?
3: నాకా భయమే లేదు అల్లుడు, ఇంటి ముందు మా ఆవిడ ఉంది జాగ్రత్త అని బోర్డు పెట్టానంటే చాలు, అక్కడ కూడా ఇటువైపు తొంగి చూడడు. ఏమ్మా బాగున్నావా?
0: అదెందుకు బాగుండదండి, చూడండి పొద్దులా మింగుతూ రోజు రోజుకి, చూసారా గుమ్మం పట్టకుండా తయారవుతుంది.
2: చూడు నాన్న.
3: బాధపడకమ్మా, నేను వచ్చానుగా, గుమ్మడికాయతో నీకు దిష్టి తీస్తాలే. ఏం కాదు,
2: నిలబడే ఉన్నావేంటి నాన్న, కూర్చో. అమ్మేలా ఉంది, ఊడు మంచినీళ్ళు తీసుకొస్తాను.
3: మంచినీళ్ళు వద్దుగానమ్మా, కొంచెం ముందు ఆ ఉడుకునీళ్ళ సంగతి చూడు, అదేనమ్మా టీ.
2: ఆయన ఇస్తారు నాన్న. ఏమండి మా నాన్నకి టీ?
0: చేయి ఖాళీ లేదు, చేయి ఖాళీ లేదు. ఏంటి అలా చూస్తావు, నువ్వు పెట్టచ్చుగా.
2: ఏమన్నారు? నేను టీ పెట్టాలా?
3: అలా చూస్తావేంటి అల్లుడు, అమ్మాయి పడిపోతుంది పట్టుకో.
0: భయపడకు మామ, నేను పట్టుకునేదాకా అది అలా తిరుగుతూనే ఉంటుంది. ఇది నీకు కొత్త ఏమో కానీ నాకు కాదు. చూసావా ఎంత జాగ్రత్తగా కుర్చీలో వాలిపోతుందో. వంట పని చెప్తే చాలు, నీ కూతురు ఇలా పడిపోవటం మాకు అలవాటేలే.
3: అమ్మాయి ఇవన్నీ నా బుద్ధులే అల్లుడు. చిన్నప్పుడు నేను ఇంతే, బడికి టైం అయితే చాలు కడుపు నొప్పిని కింద పడి గిలగిలా కొట్టుకునేవాడిని అనుకో, స్కూల్కు డొమ్మా కొట్టేవాడిని, ఊరంతా బలాదూరి తిరిగేవాడిని అనుకో.
0: ఎటు నువ్వు వచ్చావుగా మామ, దీన్ని ఏ డాక్టర్కైనా చూపించి రోగాన్ని కుదిర్చి దాని చేతి వంట తినే భాగ్యాన్ని కలిగించు మామ, నీకు పుణ్యం ఉంటుంది.
3: అది జన్మలో జరిగే పని కాదులే. అమ్మాయికి అగ్నిగండం ఉందల్లుడు.
0: ఎవరు చెప్పారు?
2: ఆయన ఎవరో యూట్యూబ్ లో చెప్పారండి.
0: పిచ్చి మొహమా, యూట్యూబ్ లో చెప్పే జాతకాలు, వాతావరణ శాఖ ఇచ్చే వార్నింగ్లు ఎప్పుడో తప్ప నిజం కావే.
2: ఏమోనండి, అవన్నీ నాకు తెలియదు, నాకు చెప్పినవన్నీ జరిగాయి అందుకే నేను నమ్ముతున్నాను.
0: అర్థమైంది, ఇప్పుడు బాగా అర్థమైంది.
3: మరి ఇంకే వచ్చి అరగంట అయింది అల్లుడు, వెళ్ళి వేడివేడిగా టీ చేస్తే వచ్చుగా.
2: ఉత్త టీ ఏంటండి, ముందు వేడివేడిగా బజ్జీలు వేయండి, ఆ తర్వాత టీ ఇవ్వండి.
0: అమ్మ కడుపు మాడ, నేను ఇంకా డ్యూటీలోనే ఉన్నానే.
2: ఉంటే ఉన్నారులేండి, ఇంట్లో కూర్చుని చేసే ఉద్యోగమే కదా, ఇంకో అరగంట సేపు ఎక్కువ చేయొచ్చు. కానివ్వండి.
0: ఏంటి మామా, వచ్చి రాగానే ఇలా తగులుకున్నావు?
3: కూతుర్ని చూసి పోదామని వచ్చాను గాని నీకు భారం కావాలని రాలేదు అల్లుడు.
0: డామిట్, ఇదేం జీవితం.

0: ఏంటండి లెక్కలేస్తున్నారు, ఫస్ట్ తారీఖు వస్తుందనా?
1: కాదే, మీ నాన్న మన ఇంట్లో ఈటింగ్ మొదలెట్టి ఎన్నాళ్ళైందో లెక్కలు చూస్తున్నాను.
2: అల్లుడు,
0: ఏంటండి మీరు, మీ మాటలకి మా నాన్న మొహం చూడండి ఎలా చిన్నబోయిందో.
1: ఎక్కడే ఏరు బిల్లుల్లో అంతగా ఉప్పితే అయినా నువ్విప్పుడు చూడాల్సింది మీ నాన్న మొహం కాదే, మీ ఆయన జేబు చూడు ఎంత బూసిపోయిందో.
2: అల్లుడు, కూతురు చూసి పోదామని వచ్చాను గాని కూర్చొని తినిపోవటానికి కాదు కదా.
1: ఓ, ఇప్పుడు ఏం చేస్తున్నట్టు?
0: అయితే మాత్రం ఆ మాట మొహం మీద అనేస్తారా ఏంటి?
1: మొహం మీద ఉంటేనే ఏ ఫీలింగ్ లేదు, ఇక చాటుగా అంటే మాత్రం సారికి చలనం ఉంటుందా?
2: అల్లుడు, నీకులాగా నాదేమన్నా ఉడుకు రక్తమా పౌరుషం తెచ్చుకోవటానికి ఎప్పుడో చల్లారిపోతే? అంటే అన్నయ్య అమ్మ రోజు మీ అమ్మ నన్ను అనేవాటి ముందు ఇదేపాటి సర్దుకుపోతానులే.
1: సర్దుకుపోతావా? ఇంకా నిలబడ్డానేంటి? బ్యాగ్ తెచ్చుకో, బ్యాగ్ తెచ్చుకో.
2: సర్దుకు పోవడం అంటే ఆ సర్దుకు పోవడం కాదు.
1: చూసావా చూసావా, ఇప్పుడప్పుడే పోయేదే లేదు అని చెప్పకనే ఎలా చెప్పాడు.
2: నిజం చెప్పమంటావా అల్లుడు, నీ చేతి వంటను చూశాక ఇల్లు వాకిలి అన్ని మర్చిపోయాను అనుకో.
1: డోంట్ వరీ మామా, నువ్వు పోతానని అనాలే గాని స్వయంగా నేనే నా కారులో తీసుకెళ్లి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరీ రాను.
2: చూడమ్మా, నా వల్ల కావట్లేదు గాని ఇక నువ్వే చెప్పమ్మా.
0: మరే ఏమండి, మొన్న మీరు చేసిన పెరుగు గారెలు మా నాన్నకి

0: చిప్పిచ్చిగా నచ్చేసాయండి.
1: ఇక ఆ ఆవు పెట్టిన పులిహోర అయితే అద్భుతం, ఇంతవరకు అంత రుచిగా ఎప్పుడు తినలేదల్లుడు.
2: అయితే ఏమంటారు ఇప్పుడు?
0: మా నాన్న కవి మళ్ళీ తినాలని కోరికగా ఉందంట. పాపం చేసి పెట్టండి.
2: ఏంటి చేసేది? నా వల్ల కాదు, నా వల్ల కాదు. అవతల ప్రాజెక్టు పూర్తి కాలేదని మా మేనేజర్ ఫోన్లో వాయించి పారేస్తున్నాడు. అయినా మీ కడుపు ఎక్కడ మారుతుందోనని బ్రేక్ దొరికినప్పుడల్లా మీకు వండి వారుస్తూ ఉంటే ఇంకా మీ కోరికలేమిటే?
0: పాపం అండి, మా నాన్న తినడానికి తప్ప మరెప్పుడూ మా అమ్మ ముందు నోరు తెరిచి ఎరగడు. అలాంటి మనిషి ఈరోజు నోరు తెరిచి అడిగితే కాదంటారేంటండి? పాపం. సరే అనండి.
2: బాగుందే, నేనేదో పని ఒత్తిడి తగ్గించుకుందామని ఇంటి నుంచి పనిచేస్తూ ఉంటే మీరు మళ్ళీ నాకు చాకరీ పెంచుతున్నారేంటే?
0: అయితే అయింది, ఊ అనండి.
2: మన ఇద్దరు ఎవరు ఎవరికి అల్లుడు అర్థమై చావట్లేదు మామ. చీచీ,
1: అదేమిటో? అల్లుడు నన్ను చూస్తే గుప్పలు లేస్తాడు, నిన్ను చూస్తే చప్పున చల్లారిపోతాడు కదమ్మా.
3: సుధీర్, సుధీర్ ఇంట్లో ఉన్నాడండి?
1: వంట పనిలో ఉన్నాడు.
3: వాట్, సుధీర్ వంట చేస్తున్నాడా?
1: దేనికా నవ్వు? మగాడు వంట చేయకూడదా? ఎప్పుడన్నా మీ ఇంట్లో ఇబ్బంది వస్తే మీరు చెయ్యరా ఏమిటి?
3: చెయ్యను, చస్తే చెయ్యను. ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటా.
1: ఆహా, ఏం రోగం? నువ్వు చేసుకోవచ్చుగా, లేకపోతే ఎవరైనా వంటవాడిని పెట్టుకోవచ్చుగా.
3: షటప్, నా తిండి నా ఇష్టం.
1: సర్లే, అలాగే తెప్పించుకు తిను, నాకెందుకు నడుమధ్యలో.
3: దట్స్ గుడ్. సరే గాని సుధీర్ పెళ్ళాం ఊళ్ళో లేదా ఏంటి?
1: ఏ ఊరెళ్తే ఇద్దరు ఇంట్లోనే తాగి తందనాడదాం అనుకుంటున్నారా ఏమిటి?
3: నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను మాట వరుసగా అడిగాను, ఉంటే ఉందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు, అంతే.
1: అమ్మాయి ఇంట్లో ఉన్నా లేకపోయినా వంట మాత్రం మా సుధీరే చేస్తాడు. చాలా, ఇంకేమైనా కావాలా? అయినా ఇవన్నీ నీకెందుకయ్యా?
3: ఎందుక చెప్తా సుధీర్.
2: సార్, మేనేజర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు?
3: మిస్టర్ సుధీర్
2: సార్.
3: ఏంటి నువ్వు చేస్తున్నది? ఆఫీస్ పని పక్కన పెట్టి ఇంట్లో వంట చేస్తూ కూర్చున్నావా?
2: నేను వంట చేయడం సార్? ఏ యదవో చెప్పాడు సార్ మీకు?
3: ఆ సంగతి తర్వాత. నువ్వు చేస్తున్నావా లేదా అది చెప్పు.
2: సార్ నాకేం పని సార్? ఎంచక్క ఇంట్లో వంటోడుంటే.
3: ఆహా, ఏది? ఓసారి అన్నిటి పిలు, చూస్తాను.
2: వాడితో మీకేం పని సార్?
3: ఏం లేడా?
2: ఎందుకు లేడు సార్? అదిగో అదిగో అదిగో, మీ ఎదురుగానే ఉంటే ఇదిగో.
1: ఎవరు? నేనా? నేను వంట ఉన్నా ఏంటి?
2: కాదా మరి.
0: ఏంటంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు?
2: అబ్బా నువ్వు కాసేపు మాట్లాడకే.
0: అది కాదండి,
2: మా వంటవాడికి కొంచెం మతిమరుపు ఉంది సార్. అప్పుడప్పుడు తనెవరో తనకి మనమే గుర్తు చేస్తూ ఉండాలి.
3: ఆహా, జాగ్రత్త, నిన్ను కూడా మర్చిపోతాడేమో.
2: ఊరుకోండి సార్, మీరు మరీను.
3: నీకు తెలియదు సుధీర్, నాతో ఇందాకేమన్నాడో తెలుసా? ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేదానికన్నా నేను ఎవరినైనా వంట మనిషిని పెట్టుకోవాలట సలహా ఇస్తున్నాడు. నేనైతే ఎక్కువ జీతం ఇస్తాననేమో.
2: ఈ పనుళ్ళంతా ఇంతే సార్, పోతే పోనండి సార్. ఈ యదవు కాకపోతే ఇంకోడు.
1: ఏంటి, నేను పనోళ్ళనా ఏంది?
3: ఎందుకలా గింజుకుంటావు? పనోడిని పనోడనక ఇంకేమంటారు?
0: ఏమిటండి మీరు, మీరనేది కాక ఆయనతో కూడా మాట్లాడిపిస్తున్నారా?
1: అల్లుడు.
3: అల్లుడా? ఏం సుధీర్, ఏంటి ఈ వంటోడు నిన్నల్లుడు అంటున్నాడు?
2: అబ్బెబ్బెబ్బెబ్బే, మీరు అసలు అతని మాటలేమి పట్టించుకోకండి సార్. అతనికి కొంచెం మెంటల్ కూడా ఉంది.
1: ఏమిటి, నాకు మెంటలా?
3: ఇంతకు ముందు మతిమరుపు అన్నావు, ఇప్పుడు మెంటల్ అంటున్నావు. ఎవరైనా మాట మారుస్తారు, నువ్వేంటి రోగాలే మారుస్తున్నావు? నేనేమన్నా వెర్రిపప్పు అనుకున్నావా?
2: అయ్యో లేదు సార్, ఏ రోగం ఎప్పుడు బయటపడుతుందో ఎవరని చెప్పగలని చెప్పండి సార్.
1: అమ్మమ్మో, ఎక్కడ లేని రోగాలు నాకు అంటకంటేస్తుంటే అలా నిలువుగుడ్లేసుకు చూస్తావేంటే? నోరు తెరిచి మాట్లాడు.
0: ఏం మాట్లాడు నాన్న, ఆయన నన్ను ఎక్కడ నోరు తెరవనిస్తున్నారని?
3: ఇదేంటి, వంటోని పట్టుకుని మీ ఆవిడ నాన్న అంటుంది?
2: ఆయనకేం చేస్తుంది సార్, వాళ్ళ ఆవిడికి మాటిస్తే.
3: వాళ్ళ ఆవిడ? మధ్యలో ఆవిడెవరు మళ్ళీ?
2: అసలు విషయం ఏమిటంటే సార్, పాపం ఈ వంటోడు కూతురు అల్లుడు ఇద్దరు యాక్సిడెంట్ లో పోయారు. దాంతో ఇతనికి మైండ్ పోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్. ట్విస్ట్ ఏంటంటే, మా ఆవిడ అచ్చం యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ అమ్మాయిలానే ఉంటుందిట. ఓ రోజు బజార్లో మా ఆవిడ్ని చూసి వెంటపడి మా ఇంటికి వచ్చేసాడు. పొమ్మంటే పోడు, పాపం వాళ్ళ ఆవిడ

0: ఇతను వెతుక్కుంటూ వచ్చి ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పి బోరు మంది. మళ్లీ ఇతని మైండ్ బాగయ్యేదాకా మా ఇంట్లోనే ఉంచుకోమని నా చేతులు కాళ్ళు గడ్డం పట్టుకుని బతిమాలింది. అప్పటి నుంచి మేం కూడా ఇలా కనెక్ట్ అయిపోయామన్నమాట.
1: కాసేపట్లో ఎంత కథలు చెప్పావు.
0: మామా మామా నా మాటలు పట్టించుకో మామా, అసలు యాక్సిడెంట్ లేదు ఏం లేదు, అంతా ఉత్తునే ఉత్తునే. మీ కూతురికి అల్లుడికి ఏమవలా, ఇదిగో మీ అమ్మాయి, ఇదిగో నేనే మీ అల్లుడు. సార్ అప్పుడప్పుడు ఇలా చెప్తుంటే గాని పేషెంట్ మామూలు స్థితికి రాడని డాక్టర్లు చెప్పారు సార్.
2: ఏంటో ఇదంతా చూస్తుంటే నాకు కూడా మెంటల్ వచ్చేలాగా ఉంది.
1: ఎందుకు రాదు, ఇట్లాంటి వాడు చెబుతున్న అబద్ధాలన్నీ నిజమని నమ్ముతుంటే అల్లుడు పరాయి వాళ్ల ముందు నన్ను నానా మాటలని అవమానిస్తావా? ఉంటుంది అల్లుడు, మా ఆవిడ చేతిలో నీకు బాగా ఉంటుంది.
0: వదిలేయండి సార్, ఇతంతా మనకెందుకు, కానీ మీరేంటి సార్ చెప్పా పెట్టకుండా మా ఇంటికి వచ్చారు.
2: అది నువ్వెంత బాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నావో కల్లారా చూద్దామని.
3: ఎరా సుధీర్, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? హలో బాబాయ్, నువ్వు ఎప్పుడొచ్చావు, విన్నాళ్ళంతా బాగున్నారా?
1: అవన్నీ తర్వాతరా, ముందు చెప్పు నాకు మెంటలా, నాకు మతి మరుపా అని.
3: చిచి ఎవరన్నారు బాబాయ్?
1: ఇంకెవరు, వీడే మీ ఫ్రెండు. నేను వంటోన్నని నాకు మెంటలని ఇదిగో ఏంతో అంటున్నాడు.
3: రా ఏంది అలా ఎలా చెప్పావు?
2: ఇతనెవరు మళ్ళీ?
0: కిరణ్ అని మా ఫ్రెండ్ సార్. కిరణ్ ఈయన మా మేనేజర్ సార్. రా
2: నువ్వు ఇతనికి ఫ్రెండువా? నిజమేనా?
3: నిజమే సార్. అంతేకాదు వీడికి పెళ్లి కుదర్చునే కాక దగ్గరుండి మరీ పెళ్లి కూడా నేనే జరిపించాను సార్.
2: అయితే నువ్వే కరెక్ట్ చెప్పు. ఇతనేమో ఆయన్ని వంటవాడు అంటాడు, ఆయనేమో ఇతన్ని అల్లుడు అంటాడు, ఆ అమ్మాయేమో ఈయన నానా అంటుంది. అదేంటంటే ఈయనకో కూతురుందని, ఆమె అల్లుడు యాక్సిడెంట్ లో పోవటం వల్ల ఇతనికి మెంటలెక్కిందని, ఇతని కూతురు అతని పెళ్ళం కాదు కాదు, అతని కూతురు అతని పెళ్ళం ఒకేలా ఉంటారని అతను ఇందాకటి నుంచి ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. దేవుడు మీద ప్రమాణం చేసి నువ్వైనా నాకు నిజం చెప్పు.
3: చెప్తా సార్, ఈయన మా బాబాయ్ ఆంజనేయులు సార్. ఈయన కూతురే ఈ సౌమ్య, నాకు చెల్లి, సుధీర్కి భార్య. మా బాబాయ్కి ఏమెంట్లో లేదు, ఇకపోతే వీడి పెళ్ళడానికి వంట రాదు. వీడేమో పాపం రోజు ఇంట్లో వంట చేసి పెట్టాలి, మళ్ళీ ఆఫీస్కి వచ్చి జాబ్ చేయాలి. నా వల్ల కావట్లేదురా అని ఒత్తుకుంటుంటే, అయితే వర్క్ ఫ్రం హోమ్ అడగరా అని నేనే వీడికి సలహా ఇచ్చా. అది సార్ జరిగింది.
0: నీ సలహాయేరా నా కొంప నిలువులా ముంచింది. నేను ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నానని మీ చెల్లై మీ బంధువులందరికీ టామ్ టామ్ చేసింది. దాంతో ఎప్పుడొచ్చినా నన్ను చూడొచ్చని వాళ్ళంతా వరస పెట్టి తగలడుతున్నారు. పైగా నా వంట వాళ్ళకి బాగా నచ్చిందని ఎన్నాళ్ళైనా కొంప నుంచి కదలటం లేదు. దాంతో వాళ్ళని పొమ్మనలేక ఇటు ఉద్యోగం మీద శ్రద్ధ పెట్టలేక నలిగిపోతున్నాను సార్. ఇదంతా మీకు తెలిస్తే కొంప మునిగిపోతుందని ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. చిన్న అబద్ధం ఆడాను సార్.
1: అర్థమైంది అల్లుడు, అర్థమైంది. నీ ఉద్యోగం కోసం పిల్లనిచ్చిన మామనన్న గౌరవం అన్నా లేకుండా పరాయి వాళ్ల ముందు నన్ను అవమానిస్తావా, అనరాని మాటలంటావా? ఎంత తేలిగ్గా చెప్పావు చిన్న అబద్ధం అని. చిచ్చే, ఇక ఇంట్లో ఒక క్షణం కూడా నేను ఉండను, వెళ్ళిపోతున్నాను.
0: మీరు మాత్రం మీ అమ్మాయికి వంటొచ్చని అబద్ధం చెప్పి పెళ్లి చేయకపోతే నాకు మాత్రం ఈ అగచాట్లు ఎందుకు వస్తాయి చెప్పండి.
2: సారీ మిస్టర్ సుధీర్, రేపటి నుంచి మీరు ఆఫీస్ కు రావసరం లేదు. మీ వర్క్ ఫ్రం హోమ్ క్యాన్సిల్, బాయ్.
3: రే డోంట్ వరీరా, నేనున్నానుగా, ఇంకో ఐడియా ఇచ్చి నిన్ను గట్టెక్కిస్తాలే.
0: ఇచ్చింది చాలు గాని ఇక దయచి. బంగారం, ఓ మై స్వీట్ హార్ట్, ఇదిగో స్వీట్ తీసుకో.
4: ఏంటండి విశేషం?
0: నేను జాబ్ను రిజైన్ చేశాను.
4: ఏంటి జాబ్ రిజైన్ చేశారా? ఇంకేమైనా పిచ్చా, పైగా స్వీట్లు పంచడం కూడాను, నేను నమ్మను.
5: ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రమ్మంటారా?
0: ఓ మీరా, రండి రండి. పుష్పం గారు హవయ్యో అక్కడే నిలబడ్డారేంటండి, రండి కూర్చోండి.
5: సౌమ్య గారు, ఈయన మీ ఆయనేనా అండి?
4: ఇప్పటి వరకు మా ఆయనే.
5: అదేంటి ఆ తర్వాత?
4: ఆలోచిస్తాను. ఈయన గారు జాబ్ కి రిజైన్ చేశారట.
0: తను అంతేనండి, అలాగే మాట్లాడుతుంది గాని కూర్చోండి.
5: ఏమిటిది, నన్ను చూడగానే ఎప్పుడూ చిర్రుబుర్రులాడే మీరు ఈరోజు ప్రేమగా పలకరిస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావట్లేదు సార్.

0: ఆ విషయంకి వదిలేండి పుష్పం గారు, ఇక నుంచి నేను మిమ్మల్ని ఎప్పుడు ఇలాగే పలకరిస్తాను, సరేనా?
1: హాయ్, అవునండి. అయితే వంటల గురించి నాకే సందేహం వచ్చినా వెంటనే తీరుస్తారా?
0: నిక్షేపంగా, అసలు ఇక్కడ దాకా రావటం ఎందుకు? ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసినా తీరుస్తాను. ఇంతకు ఇప్పుడేం సందేహం తీర్చుకోవాలని వచ్చారు?
1: ఈరోజు మా ఆవిడ నన్ను పులిహోర కలపమందండి. మరి నాకేమో పులిహోర తినడమే గాని కలపడం రాదండి, అందుకే వచ్చాను. పైగా ఈరోజు మా పెళ్లి రోజు కూడానండి.
0: వావ్, కంగ్రాచులేషన్స్. అయితే తప్పకుండా ఇప్పుడే చెప్తాను. అవును, మీ ఆవిడ కూడా వంట చేయరా?
1: ఎందుకు చేయదండి, చేస్తుంది. కానీ ఈ మధ్య అది టీవీలో వచ్చే వంట వార్పు ప్రోగ్రాములు చూసి చూసి చూసి తను కూడా టీవీలో కనిపించాలనే పిచ్చితో కొత్త కొత్త వంటలు చేస్తూ అవన్నీ నాతో తినిపించాలని చూస్తుంది సార్. అవి తినలేక చేస్తున్నాను సార్.
0: ఏ బాగుండవు అవి?
1: ఏంటి బాగుండదు, మా ఊళ్ళో నేను కమ్మని మా అమ్మ చేతి వంట తిని పెరిగిన వాణ్ణి సార్. మొదట్లో ఏదో వచ్చి రాని వంటలు చేస్తుంటే పోనీలే అని సర్దుకున్నాను, కానీ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను సార్.
0: ఏం పాపం?
1: లేకపోతే ఏంటి సార్, టమాటా టామీ టామీ టామీ అంట, పొట్లకాయ బుస్ బుస్ అంట, బంగాళాదుంప బొలక్ బొలక్ అంట, కాకరకాయ కట్ ఆఫ్ అంట, ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి చేస్తుంది సార్. అవి తింటే మంట, తినకపోతే తంట.
0: ఏంటా తంట?
1: తినకపోతే రాత్రికి అది మంచం మీద పడుకుంటుంది, నన్ను మంచం కింద పడుకోమంటుంది సార్.
0: అయ్యో పాపం, అంత కష్టపడి చేస్తుంటే తింటే ఏంటండి, తను తింటుందిగా.
1: ఏంటి సార్ తినేది? మా ఇంటి ఎదురే వాళ్ళమ్మ వాళ్ళ ఇల్లు, తను చేసిన చెత్త వంటలన్నీ నాకు పెట్టి తను మాత్రం చక్కగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినొస్తుంది సార్.
0: సరే సార్, సరే సరే, ఇప్పుడు మీకు పులిహార చేయడం ఎలాగో చెప్పాలి అంతేగా?
1: అవును సార్.
2: ఎరా సుధీర్, నేనున్నది నిజమేనా? నువ్వు జాబ్కి రిజైన్ చేసావా? మాట్లాడమేరా, హాయిగా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్నావుగా, నీకు ఇదేం పోయే కాలం? పైగా లక్షలు జీతం వదిలేసుకున్నావు.
3: అది అలా అడుగన్నయ్యా, ఏ పని చేయకపోతే ఎలా గడుస్తుంది?
0: కూల్ డౌన్ రా కిరణ్, కూల్ డౌన్. ఇప్పుడు నేను చేయబోయే కొత్త ఉద్యోగం కూడా వర్క్ ఫ్రం హోమేరా?
2: ఏంటి మా చెల్లయ్య మోహన్ చూస్తూ గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవడమా?
0: చెప్పేది పూర్తిగా వినరా. నిన్న మేనేజర్ గారి మాట విని ఆఫీస్కి వెళ్ళానా, అక్కడ మన వాళ్ళు నన్ను చూడగానే,
4: అరే మన వంటోడు వచ్చాడు రోయ్. ఈ రోజు మెను ఏంటి గురు? చికెన్ ఫ్రైనా ఫిష్ ఫ్రైనా? వీళ్ళ వంటలకి వీళ్ళ ఫేస్బుక్ లో ఇన్స్టాలో బాగా పబ్లిసిటీ ఇస్తుందంట రా.
0: అదిరా, ఇలాంటి కామెంట్లు విన్నాక నాలో పట్టుదల పెరిగింది. వంట చేసేవాడు కూడా లక్షలు సంపాదించొచ్చని ప్రూవ్ చేయాలనుకున్నాను. మేనేజర్ గారు ఇంటి నుంచి పనిచేసుకునే ఛాన్స్ ఇచ్చినా అది నా సమస్యను రెట్టింపు చేస్తుందే తప్ప పరిష్కారం చూపలేదు. అందుకే ఎప్పటికీ పరిష్కారం దొరకని నా ప్రాబ్లంను నాకు ఫేవర్గా చేసుకోవాలనుకున్నాను.
2: అంటే?
0: ఏం లేదురా, మనం సాఫ్ట్వేర్ ఉద్యోగుల సమస్యలు మనకు తెలుసు కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులతో ఆఫీస్కి చేరటం, ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే వీల్లేక ఆఫీసులో దొరికే తిండి రుచించక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు. అదిగో అలాంటి వాళ్ల కోసమే నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ పేరుతో కొత్త స్టార్టప్ మొదలుపెట్టాను. సాఫ్ట్వేర్ ఆఫీసులో ఉండే ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇస్తే చాలు, వాళ్లు కోరిన వంటకాలు వేడివేడిగా వాళ్లకు అందించేందుకు అరేంజ్మెంట్స్ చేస్తున్నాను. ఇదిరా నా మాస్టర్ ప్లాన్.
2: అన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయి. ఏంటి? అవును, జనం నిన్ను నీ వంటల్ని ఆదరించొద్దు?
3: ఎందుకు ఆదరించరన్నయ్యా, మా ఆయన చేతి వంట అద్భుతంగా ఉంటుంది, కావాలంటే మా బంధువులు అడుగు చూడు.
0: నీకు సంగతి తెలుసా, ఆహార ప్రియులకు కావాల్సిన వెరైటీ వంటకాల్ని ఆన్లైన్ ఆర్డర్స్ తో హోమ్ డెలివరీ చేసే కంపెనీలకు కూడా ప్రారంభించిన మొదటి రోజున ఒక్క ఆర్డరు రాలేట. మరిప్పుడు ఎన్నో సంస్థలు ఎన్నెన్నో నగరాలకు విస్తరించి లక్షలాది రెస్టారెంట్స్ నుంచి తమ కస్టమర్లకు ఫుడ్ సప్లై చేస్తూ లాభాలు గడిస్తున్నాయి.

0: అలాగే పచ్చళ్లు, స్వీట్లు, వడియాలు వంటి తయారీదారులు మొదట్లో తిరస్కారాన్ని ఎదుర్కొన్న తర్వాత కస్టమర్ల ఆదరణతో అద్భుతమైన విజయాలు సాధించారు. వారు ప్రారంభించిన సంస్థలన్నీ నేడు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. కనుక చిత్తశుద్ధి, సంకల్పశక్తి ఉండాలే కాని మనం సాధించలేనిది ఏదీ లేదని మన ముందు ఎందరో నిరూపించారు. అందుకే నేను కూడా ఈరోజు నుంచి వారి బాటలోనే నడవాలనుకుంటున్నాను. ఏమంటారు?
1: అయితే కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నావు అన్నమాట.
0: అవునరా, తెల్లారింది లేచింది మొదలు. ఎవరెంత సంపాదించినా జానడు పొట్ట కోసమే కదరా. అలాంటి పొట్ట నింపే పనిచేస్తున్నందుకు నేనెంతో గర్వపడుతున్నానురా. ఎటు ఈ జన్మకి మీ చెల్లయ్య వంట నేర్చుకుని నన్ను సుఖపెడుతుంది అన్న ఆశ అయితే లేదు. అటు ఆఫీస్ వరకు, ఇటు వంట పని, ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ బాధలు పడే కన్నా ఇలా మనకు వీలైన మనసుకు నచ్చిన పనిలో ఆనందాన్ని వెతుక్కోవడంలోనే ఎంతో సంతృప్తి కలుగుతుందిరా.
1: ఏమి స్థితప్రజ్ఞతరానిది, బాధలో కూడా సౌఖ్యాన్ని వెతుక్కునే నీ ఓపికకి జోహార్లు. నీ వర్క్ ఫ్రం హోమ్ చక్కగా వర్కౌట్ అయి మా చెల్లయ్య పేరుతో నువ్వు మొదలు పెట్టబోతున్న సౌమ్యలక్ష్మి హోమ్ ఫుడ్స్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానురా.
0: థ్యాంక్ యూరా. నా ఈ వంట వ్యాపారంలో మీ చెల్లయ్య కూడా సహకరిస్తే మంచి ఉత్సాహంతో మొదలు పెడతా.
2: అంటే ఏంటి, ఇప్పుడు నేను కూడా వంట చేయాలా?
0: వద్దు వద్దు వద్దు వద్దు, నువ్వు పడద్దు, నువ్వు వంట చేయొద్దు. హాయిగా చెమట పట్టకుండా ఇంట్లోనే ఉండి వచ్చే ఆర్డర్లు బుక్ చేసుకుంటూ పైపైన పనులు చూసుకుంటే చాలు.
2: అయితే సరే అన్నయ్య, ఆ రోజు నువ్వే గనక మా ఆయనకు వంట వచ్చని చెప్పకపోతే నేను వంట పని తప్పించుకునేదాన్ని కాదు, ఆయనకి ఆలోచన వచ్చేది కాదు, ఈనాడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేవారే కాదు. ఏమైనా నీకు మెనీ మెనీ మెనీ థ్యాంక్స్ అన్నయ్య.
0: ఏంటి, నాకు వంట చని చెవిలో ఊదింది వీడా? వీణి రే,
3: మీరింతవరకు వర్క్ ఫ్రం హోమ్ హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కేవి ప్రదీప్, శ్రీమతి పుష్ప తుమ్మలపల్లి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీ బిడిఎల్ సత్యనారాయణ. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 5 గంటలు. శ్రోతలు అభిరుచి వింటారు. అభిరుచిలో ముందుగా వినబోయే పాట చిత్రం ఆత్మబంధువు. ఈ సినిమాలోని పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్క, లత వీరందరి కోరికపై ఈ పాట.

0: పాట విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: డాక్టర్ జే బలరాం యాదవ్,
3: ఎత్తు వంగరబెల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
2: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
3: డాక్టర్ జే బలరాం యాదవ్,
2: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
5: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
6: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
5: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
6: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
5: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
6: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
7: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై అభిరుచి కార్యక్రమం.

అభిరుచిలో ఇప్పుడు వినబోయే పాట చిత్రం ఘరానా బుల్లోడు. ఈ సినిమాలోని పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లుల నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి పారిపల్లి శ్రీశాంత్, జోగ అద్వైత్, దాస రాజేశ్వర్, లలిత, అక్షర, బండి, శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజని, శ్రీనిక్, బండి కిషోర్, హరిప్రియ వీరందరి కోరికపై ఘరానా బుల్లోడు సినిమాలోని ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: దరమాండ్ షాప్,
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
1: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: దరమాండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

అభిరుచిలో మీరు వింటున్న ఈ పాట చిత్రం బాహుబలి. ఈ పాటను కోరిన శ్రోతలు వరంగల్ కాశబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాన్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరందరి కోరికపై ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధుర.

0: బుధవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన

0: మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
1: ప్రతి శనివారం ఉదయం 8:30
0: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా VLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా అభిరుచి వింటున్నారు. అభిరుచిలో ఇప్పుడు వినండి కోరుకున్న ప్రియుడు సినిమాలోని ఈ పాట. కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కొరుట్ల రాంపూర్ నుండి బింగి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ, రమ్య, త్రివేణి, కె రాఘవాచారి, సూర్యకళ, భాగ్యవీర్చారి.

శ్రోతలు, ఈరోజు రాత్రి 11:10 నుండి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీరు తెలుగు సినిమా పాటలు వినవచ్చు.

0: శ్రోతలు జానపద గీతాలు వింటున్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్, అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి. మిగిలింది తర్వాత.
3: సార్, 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే,
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా

0: మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
8: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
9: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
10: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
11: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
12: ముద్దు, కొత్త కార్ గెలుచుకునే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
13: ఆగు ముద్దు.
12: ఏంటి,
13: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
14: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
12: కానీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
13: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
12: కూల్ గా ఉండండి.
6: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
10: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
11: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా

0: ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: డ్రైవర్ అన్నా జరా పైలం పైలం

మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలిప్పుడు సినీరంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినబోయే పాట అర్జున్ సినిమాలోనిది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
1: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా

0: నంబర్ కి వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నంబర్ 9490407880.
1: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలు వింటున్నారు సినీరంజని కార్యక్రమం. ఇప్పుడు వినండి నిప్పులాంటి మనిషి సినిమాలోని ఈ పాట.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీరింతవరకు సినీ రంజనే కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: ప్రభుత్వం ధారాదత్తం చేస్తుండటం పట్ల మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అల్పపీడన ద్రోణి వల్ల రాష్టంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. యువత దేశానికి మానవ వనరు. యువశక్తి సరైన పద్దతిలో ప్రయాణిస్తే దేశాభివృద్ది వేగవంతమవుతుందని, యువత వ్యసనాలకు బానిసైతే కుటుంబంతో పాటు దేశ భవిష్యత్తుపైన ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో ఆకాశవాణి ద్వారా తన మనోభావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. నషాముక్త్ యువ కార్యక్రమం వికసిత్ భారత్ లో కీలక భూమిక పోషిస్తుందన్నారు. యువతను డ్రగ్స్ కు దూరంగా ఉంచేలా అవగాహన కల్పించడంలో సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే హై. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప.
0: హర్ ఘర్ తిరంగా అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది పౌరులు జాతీయ జెండాతో సెల్ఫీ ఫోటోలు షేర్ చేశారని, ఇది ప్రజల దేశభక్తికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఈ సంవత్సరానికి మరింత ప్రత్యేకతను ఆపాదించిందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన జాతీయ పతాక ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి వీలు కలిగిందన్నారు.
1: తిరంగే కా యే ఉత్సవ్ కేవల్ భారత్ తక్ హి సీమిత్ నహీ రహా. ఇస్ సాల్ సూర్యపథ్ తిరంగా కే జరియే హమారా తిరంగా దునియా భర్ కీ ఏక్ అనోఖీ యాత్రా పర్ నిక్లా. ఫిజీ కే సువా మే సూరజ్ కీ పెహలీ కిరణ్ కే సాథ్ తిరంగా ఫహరాయా గయా. ఇస్కె బాద్ ఏషియా, ఆఫ్రికా, యూరోప్ ఔర్ ఫిర్ అమెరికా కే శాన్ ఫ్రాన్సిస్కో తక్ ఇండియన్ మిషన్స్ ఆర్ పోస్ట్ పర్ తిరంగా లహరాతా గయా. ఆప్ కల్పనా కర్ సక్తే యే దృశ్య కిత్నే అద్భుత్ రహే హోంగే.
0: మహిళా సాధికారత అంటే కేవలం మహిళలు ఉద్యోగం పొందడం మాత్రమే కాదు, ఆ కుటుంబ ఆత్మగౌరవం కూడా ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ ప్రభావం కుటుంబంపై సానుకూలంగా ఉంటుందని, వారి వల్ల ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా పీఎం స్వనిధి ద్వారా ఆర్థిక సాధికారత పొందిన పలువురి మహిళల విజయగాథలను ఈరోజు మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: పీఎం స్వనిధి యోజన కీ లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై, యానీ దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజన సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. గాజియాబాద్ కి బబీతా శర్మా జీ పూజా కి సామగ్రి కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ, మెహనత్ ఖూబ్ థీ లేకిన్ కారోబార్ బఢానే కే లియే పూంజీ కి జరూరత్ థీ. పీఎం స్వనిధి సే ఉన్హే ఆర్థిక మదద్ మిలీ, కారోబార్ కా విస్తార్ కియా, గ్రాహక్ బఢే ఔర్ ధీరే ధీరే సడక్ కినారే కా ఉన్కా ఛోటా సా స్టాల్ ఏక్ దుకాన్ మే బదల్.
0: స్వచ్ఛత అంటే కేవలం చెత్తను తొలగించడం మాత్రమే కాదు, ఒక ప్రాంత గుర్తింపును మార్చే సామాజిక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రభుత్వ కార్యక్రమం నుంచి ప్రజా ఉద్యమంగా పరివర్తన చెందడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని పట్వాయి గ్రామం, అలాగే అమర్నాథ్ యాత్రకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
1: దేశ్ కే అలగ్ అలగ్ హిస్సో మే స్వచ్ఛత కే లియే ఐసే ప్రయాస్ హమే నిరంతర్ ప్రేరణా దేతే హై. ఉత్తరప్రదేశ్ కే రాంపూర్ మే ఏక్ గావ్ హై పట్వాయి. వహా ఆకాశ్ ఔర్ రోహన్ నామ్ కే దో దోస్తో నే దేఖా కి ఉన్కే ఆస్పాస్ కా ఇలాకా గందగీ సే భర్ గయా హై. బస్ ఫిర్ క్యా.

0: क्या था, आकाश और रोहन ने कचरे के बैग उठाए और सफाई के लिए निकल पड़े। धीरे धीरे दूसरे युवा भी उनके साथ जुड़ने लगे, एक टीम भी बन गई जिसका नाम है क्लीन अप पटवाई। ये युवा अब तक 4 गंगा घाटों को साफ कर।
1: మారుతున్న వినియోగదారుల అభిరుచిని గుర్తించి రైతులు వ్యవసాయంలో వినూత్నమైన మార్పులు తీసుకురావాలని, మార్కెట్ డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించడం ద్వారా వారికి కొత్త అవకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కడపలో అవకాడో పంట సాగు చేస్తున్న రైతు వరదరాజును మోదీ ప్రశంసించారు. కొత్త పంటను ఎంచుకుని మార్కెట్తో నేరుగా అనుసంధానమైన వరదరాజుతో పాటు పలువురు ఆదర్శ రైతుల విజయ ప్రస్థానాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
0: आजकल एवोकाडो फल की बड़ी धूम है। इस फल को पहले शायद ही कोई जानता, इसकी वैल्यू और डिमांड दोनों कम थी, लेकिन आज इसे डाइनिंग टेबल पर खूब देखा जा रहा है। आज यह हेल्थ और प्रीमियम मार्केट की पसंद बन गया है। हमारे किसान भाई बहनों के लिए भी ये बहुत मददगार है।
1: ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వెంటనే నిలిపివేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ లోని ఆజమాబాద్ లో 500 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేవలం 87 కోట్ల రూపాయలకే కేటాయించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే మొత్తాన్ని ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ చెల్లించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులకే ఇస్తున్నారని లేఖలో ఆరోపించారు. అల్పపీడన ద్రోణి వల్ల రాష్టంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: My bank is always with me. By the time I wake up, it's already taking care of my deposits. When the customers keep me busy, it takes care of the cash counter. Even in the middle of the night, it wakes me up to say, "Madam, we have received the payment from Lakshmi Fruit Store." With a Jan Dhan bank account, I have insurance, pension, DBT, all banking services right at my fingertips.
6: In 12 years, 59 crore Jan Dhan accounts have been opened. Of which 56% are held by women. 12 years of PM Jan Dhan Yojana. More savings, more opportunities.
7: Samprati Vartaha Shuyantam. Pravachakaha Jatina Sharma. Adav Mukhya Vartaha. భారత ఉజ్బెకిస్తానయోః మధ్య ఖనన ఆయుర్వేద పర్యటన రణనీతిక సహభాగితాం సమేత్య బహుషు క్షేత్రేషు సంధిపత్రాణి హస్తాక్షరం గతాని. మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే ప్రధానమంత్రిణా మోదినా పీఎం స్వనిధి యోజనయా మహిళా సశక్తీకరణం ప్రతిపాదితం. ఉక్తంచ 35 లక్షాధికాః మహిళాః అనయా లాభాన్వితాః. ప్రధానమంత్రిణా మిషన్ శక్తి సెట్ ఇత్యాఖ్యః ఉపక్రమః ప్రతిపాదితః. 80% దేశానాం 12,000 ఛాత్రాః ఉపగ్రహ ప్రౌద్యోగికీం జ్ఞాస్యంతి, నూతనోన్మేషం చ సాధయిష్యంతి. మాదకముక్త భారతాభియానాయ ఘోషవాక్యాని విషయ సామగ్రిం చ నిర్మాతుం ప్రధానమంత్రిణా మోదినా యువానః అభ్యర్థితాః. అభియానం దేశే ద్రుతగత్యా ప్రవర్ధతే ఇత్యపి అమునా ప్రోదీరితం. నేపాలదేశ భీష్మజలాప్లావేన మృతానాం సంఖ్యా 68,700 సంప్రాప్తా. ప్రాయః 25% జనాః అద్యాపి విలుప్తాః. భారతేన 11 టన్మితాం మానవీయ సహాయతా సామగ్రిమాదాయ 4th విమానం నేపాలాయ ప్రేషితం. అపి చ యుఏఈ దేశస్య దుబై అంతారాష్ట్రీయ క్రీడాంగణే 20-20 ఏషియా చషక స్పర్ధాయాం అద్య సాయం

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462450666. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: ప్రతి శుక్రవారం ఉదయం 8:30 నుండి 9 గంటల వరకు మహిళా వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

ప్రభాతలహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై వినండి, ఆనందించండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శ్రోతలు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అల్లరి పిల్లలు సినిమాలోని ఈ పాట.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
0: అరే ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
4: శ్రోతలకు గమనిక, ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనీర్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరో గమనిక, ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం అంటే రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. మరో గమనిక, ఈ నెల 31వ తేదీ సోమవారం ఉదయం అంటే రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె వ్యాధులు, గుండె కవాటాలలో సమస్యల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ గారు తగిన సలహాలు సూచనలిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. ఇప్పుడు వినబోయే పాట పులి బెబ్బులి సినిమాలోనిది.

శ్రోతలకు గమనిక. సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయుష్ట కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటిలో క్యాట్రాక్ట్ వల్ల వచ్చే సమస్యల గురించి కంటి వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకాల గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. సెప్టెంబర్ 2వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: శ్రోతలకు గమనికా.

సెప్టెంబర్ నెల 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. సినీ రంజని కార్యక్రమంలో మీరు చివరగా వినబోయే పాట చిత్రం రాజ్కుమార్.

మీరింతవరకు సినీరంజన కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చిరుధాన్యాలు ఆరోగ్య ప్రదాతలు అని మనకు ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. ఈ చిరుధాన్యాలు పండించి మనం ఉపయోగించి మన అందరి ఆరోగ్యం కాపాడుకోవచ్చని వివరాలు ఈ విధంగా మనకు అందిస్తున్నారు. ధాన్యాలు అనేవి పెద్ద పరిమాణంలో ఉండే బియ్యం, గోధుమలు, బార్లీ వంటివి. చిరుధాన్యాలు అనేవి చిన్న పరిమాణంలో ఉండి తినడానికి అసౌకర్యంగా ఉండడంతో ఇవి తృణీకరించబడినవి. అందుకే చిరుధాన్యాలను తృణధాన్యాలు అని కూడా అంటారు. ఈ చిరుధాన్యాలు గడ్డి జాతికి చెందిన పంట. వీటిలో కొన్ని రకాలలో ఆరోగ్యకరమైన మేలు చేసే గుణం అధికంగా ఉండడం వలన వీటిని సిరిధాన్యాలని కూడా అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది చిరుధాన్యాలపైన ఎన్నో విషయాలు చెబుతున్నప్పటికీ సాధారణ ప్రజానీకానికి ఏ చిరుధాన్యం ఎలాంటి పోషకాలను అందిస్తుందో, ఆరోగ్యపరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరమైన విషయం. అందుకే వివిధ శాస్త్రీయ సాంకేతిక పరిశోధనల ఆధారంగా ఎలాంటి ముఖ్యమైన ప్రయోజనం కలిగి ఉంటుందో సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్నో వైవిధ్యమైన చిరుధాన్యాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనుగడలో ఉన్న కొన్ని చిరుధాన్యాల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు నిపుణులు. ఇవి ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. ప్రధాన చిరుధాన్యాలు లేదా మేజర్ మిల్లెట్స్ అని, తర్వాత చిన్న చిరుధాన్యాలు మైనర్ మిల్లెట్స్ అని, తర్వాత మిథియా చిరుధాన్యాలు లేదా సూడో మిల్లెట్స్ అని మూడు రకాలుగా మన శాస్త్రవేత్తలు విభజించారు. ప్రధాన చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగుల పరిమాణం మిగిలిన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా పెద్దగా ఉండడంతో వీటిని ప్రధాన చిరుధాన్యాలలో చేర్చారు.

పండించడం జరిగింది. ఇక చిన్న చిరుధాన్యాలంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, బూదలు, ఒరిగలు, అరికలు పరిమాణం ప్రధాన చిరుధాన్యాల విత్తన పరిమాణం కన్నా కొంచెం చిన్నగా ఉండడంతో చిన్న చిరుధాన్యాలలో చేర్చడం జరిగింది. ఇక మిథ్యా చిరుధాన్యాలంటే అమరాంతస్ అంటే తోటకూర గింజలు, రాజ్గిర్, బకువీట్ వంటివి ఈ వర్గంలో వస్తాయి. ప్రధాన చిరుధాన్యాలలో జొన్నలు ముఖ్యంగా బరువు తగ్గడానికి, సూక్ష్మ ఖనిజాల లోపాలను నివారించడానికి ఉపయోగపడతాయి. అన్ని ధాన్యాలతో పోలిస్తే చిరుధాన్యాలలో జీర్ణ వ్యవస్థకు మేలు చేసే పీచు పదార్థం ఎక్కువగా ఉండడంతో మధుమేహ వ్యాధి, రక్తపోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. అన్ని చిరుధాన్యాలను తినడం వల్ల కలిగే శక్తి సమానమైనప్పటికీ చిన్న చిరుధాన్యాలలో ప్రత్యేకమైన సహజమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఇన్ఫెక్షన్స్ నుండి కణజాలాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన చిన్న చిరుధాన్యాలని అద్భుతమైన ఆహారం, సూపర్ ఫుడ్స్ గా పరిగణించడం జరిగింది. వీటిలో గ్లూటిన్ అనే పదార్థం లేకపోవడం వలన జీర్ణకోశ వ్యాధులను నివారించవచ్చు. పచ్చ జొన్నలలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వలన తీసుకున్న ఆహారం మెల్లగారిగి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నివారిస్తుంది. పచ్చ జొన్నలలో ఉండే ఫ్లావనాయిడ్స్ రక్తంలోని ఇన్సులిన్ ను ప్రభావవంతంగా పనిచేసి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. తెల్ల జొన్నల కన్నా పచ్చ జొన్నలలో కాల్సియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. తక్షణమే శక్తినిస్తాయి, నీరసాన్ని వాతాన్ని తగ్గిస్తాయి. ఇక సజ్జలు లేదా బాజ్రా ఫర్లు, సజ్జలు బాజ్రా పర్లు మిల్లెట్ అంటే ఇవి రక్తనాళాలలో కొవ్వును పేరుకోకుండా లిగ్నిన్ అనే ఫైటో కెమికల్ ద్వారా గుండె లయను నిబద్ధం చేస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం నివారిస్తుంది, జీర్ణకోశ సంబంధిత వ్యాధులను తొలగిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, రక్తనాళాలలో కొవ్వును తొలగిస్తుంది కనుక గుండె సంబంధిత రోగాలను నివారిస్తుంది, ఒత్తిడి నుండి విడుదలనిస్తుంది, సజ్జలు పాలిచ్చే తల్లులలో తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది, రక్తహీనతను మధుమేహాన్ని నియంత్రిస్తుంది, మంచి కొవ్వును పెంచుతుంది, గాల్ బ్లాడర్ రాళ్లను తొలగిస్తుంది, అధిక బరువును నియంత్రిస్తుంది, అల్సర్ను అసిడిటీలను తొలగిస్తుంది, రక్త ప్రసరణను అదుపులో రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. ఇక రాగులు ఫింగర్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్. ఈ రాగులు కాల్సియం అధికంగా ఉండడం వల్ల ఎముకలకు, దంతాలకు పటుత్వం ఇస్తుంది. అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల మాంసకృతులు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమర్థవంతంగా తొలగిస్తుంది. తద్వారా జుట్టు రాలుట తగ్గుతుంది, ఊబకాయాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది, మధుమేహ వ్యాధిని నివారిస్తుంది. మొలకెత్తిన రాగి మాల్ట్ సులభంగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులు సులభంగా తినొచ్చు. విటమిన్లు, మినరల్స్ లోపాన్ని నివారిస్తుంది. ఇక కొర్రలు లేదా ఫాక్స్టైల్ మిల్లెట్ గురించి ఈ విధంగా, కొర్రలు పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వలన మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది హాని కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది, ఉదర సంబంధిత వ్యాధులను, మధుమేహ వ్యాధులను నివారిస్తుంది, రక్తహీనతను, మూర్ఛ వ్యాధిని నివారిస్తుంది, క్యాన్సర్ కణాలను నివారించి అన్ని రకాల క్యాన్సర్లు తగ్గిస్తుంది. బీ12 అధిక మాంసకృతులు ఎక్కువగా ఉండడం వలన ఆర్థరైటిస్, గౌట్, మూర్ఛే, గుండె సంబంధిత వ్యాధుల నుండి విముక్తినిస్తాయి. ఇక అండుకొరలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్, అమెరికన్ మిల్లెట్. ఈ అండుకొరలు పచ్చని రంగు కలిగి ఉంటుంది, నరాల బలహీనతను తొలగిస్తుంది, జీర్ణ వ్యవస్థ సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది, యాంటీ క్యాన్సర్ లక్షణాన్ని కలిగి ఉంటుంది, అధిక మాంసకృతులను కలిగి ఉంటుంది, ఆటిజం, మతిమరపును తొలగిస్తుంది, ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, కంటి సమస్యలను తొలగిస్తుంది. ఒరిగలు ప్రోసో మిల్లెట్ లేదా హాగ్ మిల్లెట్ లేదా చైనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఒరిగలు కాల్సియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఏజింగ్ గా పనిచేసి వయసును మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండెలో మంచి కొవ్వును పెంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది, చర్మ వ్యాధులను తొలగిస్తుంది, పిత్తాశయంలో రాళ్లను తొలగిస్తుంది, మాంసకృతులు అధికంగా ఉంటాయి, పోషకాహార లోపాలు తగ్గుతాయి, ఎముకల పటుత్వానికి సహకరిస్తుంది, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను నివారిస్తుంది, మధుమేహాన్ని తగ్గిస్తుంది. సామలు లిటిల్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు ఈ సామలని. సామలు వీటిని తినడం వలన ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది, తద్వారా హార్మోన్ల అసమతుల్యతను పోగొట్టి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ద్వారా వచ్చే ఋతుచక్ర సమస్యలు, జుట్టు రాలుట, తక్కువ శుక్ర కణాల సంఖ్యను అరికడుతుంది. అంతేకాకుండా సంతాన లేమి సమస్యలను నివారిస్తుంది. కడుపు బరం, తెల్ల తేనుపులు, సుఖ వ్యాధులు, అజీర్ణం అరికట్టుతుంది. చనుబాలు కోసం

0: బాలింతలకు ఉపయోగపడుతుంది. ఇక అరికెలు లేదా కోడ మిల్లెట్ కోస్తే ఈ అరికెలు రక్తమును శుద్ధిపరుస్తుంది, వ్యాధి నిరోధకతను పెంచుతుంది, గుండె వ్యాధులను బరువును తగ్గిస్తుంది, రుమటాయిడ్, ఆర్థరైటిస్, ఆటిజం, అలర్జీ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారిస్తుంది, ఎముకలకు పటుత్వం చేకూరుస్తుంది. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఈ అరికెలను తిన్నప్పుడు ఇన్సులిన్ పెరగటం వలన మధుమేహ వ్యాధిని తగ్గిస్తుంది. ఇక ఊదలు లేదా బార్న్యార్డ్ మిల్లెట్, జపనీస్ మిల్లెట్ అంటారు. ఈ ఊదలు కాలేయ వ్యాధులను తొలగిస్తుంది, లివర్ వాపులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటి హెపటైటిస్, పచ్చకామర్ల వ్యాధిని, కాలేయ క్యాన్సర్ వ్యాధులను అరికడుతుంది. అసైటిస్ అనే నీటితో నింపబడే పొట్టను తగ్గిస్తుంది, మూత్రకోశ వ్యాధులను సమర్థవంతంగా తొలగిస్తుంది, కిడ్నీలలో గాల్ బ్లాడర్, పిత్తాశయంలో ఉండే రాళ్లను తొలగిస్తుంది, తరచుగా వచ్చే మూత్రాన్ని అదుపులో ఉంచుతుంది, రక్తంలో సమతుల్యాన్ని ఉంచుతుంది. మధుమేహ వ్యాధి టైప్2 వ్యాధిని తగ్గిస్తుంది, ఆకలిని పెంచుతుంది, శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, గర్భాశయ క్యాన్సర్ల నుండి తప్పిస్తుంది. చిరుధాన్యాలను వండటంలో సూచనలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. చిరుధాన్యాలను వండే ముందు 3-5 గంటల పాటు నానబెడితే అందులో ఉండే గ్యాస్ట్రోజెన్స్, ఫైటేట్స్ వంటి యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోయి సులభంగా జీర్ణమవుతుంది. మనకు లభ్యమయ్యే చిరుధాన్యాలను 2 రోజులకు ఒక రకంపు చొప్పున, రోజుకు కనీసం ఒక్కసారైనా అంబలి, రొట్టె, గటక వంటి రూపంలో తింటూ ఉంటే అనేక వ్యాధులను అరికట్టుకోవచ్చని ఈ విధంగా తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు. మరిన్ని వివరాల కోసం వారు ఫోన్ నంబర్ కూడా తెలియజేశారు. కనుక ఫోన్ నంబర్ను ఒకసారి మీరు నోట్ చేసుకోండి, పెన్నుతో రాసుకోండి. 8-1-4-3-5-3-0-1-4. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఈ మిల్లెట్స్ గురించి సరైన అవగాహన గాని, ఈ మిల్లెట్ల వలన ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఎటువంటి సూచనలు కావాలన్నా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోండి.
1: ఇంతవరకు మీరు వ్యవసాయ సూచనలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం సరిగ్గా 7 గంటలు. ప్రసార విశేషాలు

0: ఈ పూట మరియు రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 తెలుగు సినిమా పాటలు వింటారు. 7:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐసీసీ మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ ఆటకు సంబంధించి హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఈ రాత్రి 8:00 మనసులో మాట గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని భారతీయులతో తన మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ ఆటకు సంబంధించి హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:45 హిందీలో జాతీయ వార్తలు, 9:00 ఆంగ్లంలో జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 క్రికెట్ ఆట T20 ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11:00 హిందీలో జాతీయ వార్తలు, 11:05 ఆంగ్లంలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐసీసీ మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 థాయిలాండ్ భారత్ జట్ల మధ్య జరగనున్న ఈ ఆటకు సంబంధించి హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: ఇక రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధను మీకు సమర్పిస్తారు శ్రీ ఎం శ్రీమన్నారాయణ మూర్తి గారు. 6:45 మీరు వింటారు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రేపు ఉదయం 7:15 ప్రభాతరాత్రి కార్యక్రమంలో ప్రబోధ గీతం, 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం, 8:00 బృందావన్ హాస్పిటల్ వారి ప్రాయోజిత కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, రేపు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతాయి. 8:45 సినీ రంజని వింటారు, 9:00 ఉదయ రాగాలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ రోజు మరియు రేపటి ప్రభాత ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ భారత్ ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువత్ ప్రచారంలో వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, డ్రగ్స్ లేని యువత, మత్తురహిత భారత్ లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకున్న సామూహిక సంకల్పమని పేర్కొన్నారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్, విశేషకర్ హమారే యువా, బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే హై. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయట

0: పడడానికి సహాయం చేసే వారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని, ప్రజలను అలాగే మత్తురహిత జీవితం సందేశాన్ని అందించే పాటలు సృష్టించాలని యువ సంగీతకారులను కోరారు. దేశంలో అద్భుతమైన కంటెంట్ క్రియేటర్లకు కొరత లేదని, సమాజ శ్రేయస్సు కోసం వారు వివిధ భాషల్లో అవగాహన కంటెంట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు. పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు నూతన శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ యోజనలోని మహిళా సాధికారత కోణంపై చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారుల్లో దాదాపు 46% మహిళలే ఉన్నారని మోదీ వెల్లడించారు.
1: పీఎం స్వనిధి యోజన కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై, యానీ దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజన సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. గాజియాబాద్ కి బబీతా శర్మా జీ పూజా కి సామగ్రి కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ. మెహనత్ ఖూబ్ థీ, లేకిన్ కారోబార్ బఢానే కే లియే పూంజీ కి జరూరత్ థీ. పీఎం స్వనిధి సే ఉన్హే ఆర్థిక మదద్ మిలీ, కారోబార్ కా విస్తార్ కియా, గ్రాహక్ బడే ఔర్ ధీరే ధీరే సడక్ కినారే కా ఉన్కా ఛోటా సా స్టాల్ ఏక్ దుకాన్ మే బదల్ గయా.
0: భారత్ ఉజ్బెకిస్తాన్ లు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమగ్ర స్థాయికి పెంచుతున్నట్టు ప్రకటించాయి. భారత్ కు దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా చేయడానికి, అలాగే అరుదైన ఖనిజాల త్రవ్వకాలకు సంబంధించిన ప్రాంతాలపై చర్చలు జరిపేందుకు ఉజ్బెకిస్తాన్ అంగీకరించింది. గనులు, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల చర్చలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో ఇరు దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత వ్యాపారాన్ని 5 రెట్లు పెంచి 2030 నాటికి $5 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం పట్ల ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
2: ఇస్ వర్ష్ హమారీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ వేష్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. ఆజ్ హమ్నే హమారీ సాజేదారీ కే ఇస్ నయే స్వరూప్ మే తేజ్ గతి ఔర్ ఠోస్ పరిణామో కే సాథ్ ఆగే బఢ్నే కా అంబిషియస్ ఎజెండా తయార్ కియా హై. హమారా ద్విపక్షీయ వ్యాపార్ $1 బిలియన్ పార్ కర్ చుకా హై. అబ్ హమ్నే 2030 తక్ $5 బిలియన్ వ్యాపార్ కా లక్ష్య రఖా హై. ఇస్కే లియే హమ్ మార్కెట్ యాక్సెస్, కనెక్టివిటీ, బ్యాంకింగ్ ఔర్ పేమెంట్ జేసే జుడే విషయం పర్ వ్యవస్థాగత్ రూప్ సే ఆగే బఢేంగే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బిష్కెక్ లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమాపేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ఎస్సీఓ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. 2017 నుండి భారత్ ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్లకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముర్ము డిగ్రీ పట్టాలు అందజేస్తారు. జర్నలిజంలో అత్యంత ముఖ్యమైన నైతిక విలువ విశ్వసనీయత అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేరళలోని అలంపూజలో కేరళ కౌమిది దినపత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. 1 శతాబ్దానికి పైగా నైతిక విలువలు వీడకుండా పత్రికా రంగంలో సేవలందిస్తున్నందుకు కేరళ కౌమిది యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం జాన్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 768 మంది మృతి చెందగా 2500 మందికి పైగా గల్లంతయ్యారు. 8186 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. భోటే కోసి నదీ ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 108 మంది భారతీయులను రక్షించగా మరో

0: 275 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇప్పటికే 4 విమానాల్లో 68 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, నిత్యావసరాలను ఖట్మండుకు పంపించింది. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల వచ్చిన వరదలు పట్టణాలను, జల విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టాయి. నేపాల్ చైనా అధికారులతో కలిసి భారత్ రక్షణ చర్యలను వేగవంతం చేస్తోంది. కేంద్ర కార్మిక, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఉద్యోగ పురోగతి, ప్రమోషన్లు, నిలిచిపోయిన సర్వీస్ వ్యవహారాలపై ప్రతినిధి బృందం మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. వారి డిమాండ్లను సంబంధిత శాఖలతో సంప్రదించి లోతుగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఈ, ఇండోనేషియా జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. ఈరోజు ఒడిశా రాష్టంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త యువత ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15 దాటి 30 సెకండ్లు. శ్రోతలు తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా వినండి శ్రీకృష్ణార్జున యుద్దం సినిమాలోని ఈ పాట.

మీరు విన్న ఆ పాట చిత్రం భక్త కన్నప్ప. ఇప్పుడు వినండి ఛాలెంజ్ సినిమాలోని ఈ పాటను.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:30 కావస్తోంది. శ్రోతలు, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐసీసీ మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 భారత్ థాయిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ ఆటకు సంబంధించి హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: और ये पहला मुकाबला होगा उनका भारत की जानिब से। भारतीय टीम की तरफ से प्रारंभिक जोड़ी स्मृति मंदाना और शिफाली वर्मा मैदान की तरफ पहुंच रही हैं और इस वक्त समय है अपने साथी कमेंटेटर पंकज अठावले का स्वागत करने का। पंकज, बहुत बहुत स्वागत।
1: Thank you very much. Good evening to all our listeners on Akashwani. What a day it is as Panita Maya for Thailand will be starting the proceedings. Thailand women winning the toss and deciding to bowl first at this wonderful and a very iconic venue, the Dubai International Stadium. The Ring of Fire, Iqbal, is ready and the Indians will be up there. The most important point here is Thailand, the girls are giant killers. They have done something big in the past and this will be a fantastic experience for them as the evening sun sets down on the western horizon in Dubai.
0: Smriti Mandana, 172वां मुकाबला, 4538 रन, और वहीं शिफाली वर्मा 112वां मुकाबला खेल रही हैं, 2901 रन उन्होंने बनाए हैं और बेहतरीन स्ट्राइक रेट रही है स्मृति मंदाना के साथ साथ शिफाली वर्मा का भी। इस वक्त तमाम जो फील्डर्स हैं उनमें से ज्यादातर फील्डर्स 30 गज के, जो कि वुमेन्स क्रिकेट में 25 गज का दायरा होता है, वो 25 गज के दायरे के अंदर नजर आ रही हैं और सिर्फ दो खिलाड़ी हैं जो बाउंड्री लाइन पर नजर आ रही हैं। पहली बॉल के साथ तैयार हैं गेंदबाज। पहली गेंद लेग और मिडिल स्टंप पर थी और इस पहली बॉल को बल्लेबाज ने खेला सीधे बल्ले से मिड ऑन की जानिब। स्मृति मंदाना ने रन बनाने का कोई मौका नहीं और इस तरह से फिलहाल स्कोर में कोई इजाफा नहीं। भारतीय टीम शून्य बगैर किसी विकेट के नुकसान के। माया इस वक्त गेंदबाजी कर रही हैं और वो पहला ओवर डाल रही हैं एमिरेट्स रोड एंड से पहला ओवर डाल रही हैं। फिलहाल एक बार फिर से तैयार हो रही हैं गेंदबाज माया, सामना करने के लिए तैयार हैं स्मृति मंदाना। ये गेंद और इस बार लेग स्टंप के बाहर गेंद, इस गेंद को घूम कर मारा, गेंद जा रही है फाइन लेग क्षेत्र में और गेंद सीमा रेखा के बाहर।
2: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
4: సార్ సార్ నమస్కారం అండి.
3: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
4: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను, తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేనెప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాణ్ణి. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
3: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
4: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
3: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
4: అలానే.
3: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు
4: సార్? అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించడానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అది. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవిత కాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది, ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు, ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
3: చాలా బాగుంది కృష్ణ గారు. మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
4: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి, ఉదాహరణకు పలానా రాజ్యంలో పలానా రాజు ఉండేవాడు అని, లేదా పలానా సమయంలో పలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో పలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబ్ను జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
3: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా.
4: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
3: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్య రహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు. మిత్రులారా, పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46% మంది మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, గజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకెన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరుతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగా ఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వేసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వేసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును

మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలి భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాలని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విధివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా

గా తన పొలాల్లో టమోటాలు అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.

హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధరలు లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదరు సోదరిమణులు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం, కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతో మంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు
దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి మీ సూచనలు.

11:23 దాటి 25 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 100.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.